శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 15వ రోజు. ఆంగ్ల సంవత్సరం 2026 సెప్టెంబర్ నెల 2వ తేదీ బుధవారం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05, కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.
1: This is Akashvani, the news read by Renu Kataria. Prime Minister Narendra Modi has called upon member countries of the Shanghai Cooperation Organization, SCO, to dismantle the entire

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో కనకధార స్తోత్రం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వినదగు మాట. వినిపిస్తున్నవారు శ్రీమతి వై చంద్రకళ.
1: వినదగు మాట కుటుంబం. వినదగు అంశము అనగా మంచి పద్ధతులు, సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు ఎవరు చెప్పినను వినవచ్చును. కుటుంబములో పొదుపు విషయములో భర్త మాట భార్య, అలాగే భార్య మాట భర్త వినదగు అంశముగా నిశ్చయించి ఆచరించవలెను. అలాగే పెద్దల మాటలను పిల్లలు, ఆచార్యుల మాటలను విద్యార్థులు ఆచరించవలెను. దీనివలన అజ్ఞానులు జ్ఞానులుగా మార్పు చెందెదరు.

0: పూర్వకాలములో రాజులు తమ రాజ ఆస్థానములో గురువులను నియమించి ఆయన చెప్పిన వినదగు అంశములన్నింటినీ విని రాజ్యపాలన చేసి రాజ్యమును సస్యశ్యామలము చేసిరి. అప్పుడు ప్రజలు కుటుంబములోని కన్న బిడ్డల వలె సుఖించేవారు. ఇంకను రాజగురువులు తమ సాధనల ద్వారా భగవంతుని ప్రార్థించి ధ్యానము చేసి భగవంతుని ప్రసన్నము చేసుకొని ఆ భగవంతుని ఆజ్ఞానుసారము ఆయన చెప్పిన వినదగు అంశములన్నింటినీ విని తను ఆచరణలో పెట్టి రాజుల చేత ఆచరింప చేయించి తద్వారా ప్రజలను కూడా ఆచరింప చేయించి ఇలా గురువులు తన కర్తవ్యములను నిర్వర్తించి దేవుని తర్వాత గురువులే భగవంతునిగా పూజింపబడి గౌరవింపబడేవారు. ఇది అంతయు వీనదగు అంశము యొక్క ఫలితమే. ఉపమానముగా త్రేతాయుగములో శ్రీ వశిష్ఠుల వారు రామచంద్రుని వంశీయులందరికీ ఈయనయే గురువు. ఇక ఈ యుగానికి వస్తే రాజుల కాలంలో మంత్రివర్గము ద్వారా రాజ్యపాలన జరిగేది. మంత్రి అన్ని విషయాలలోనూ నిష్ణాతుడై రాజ్యభారమంతా తన భుజస్కంధాలపై వేసుకొని తమ ప్రాణములను సైతము పణంగా పెట్టి రాజ్యాన్ని పాలించి కీర్తి ప్రతిష్టలు గడించారు. ఉపమానముగా మంత్రి చాణక్యుని ద్వారా చంద్రగుప్తుడు, మహామంత్రి తిమ్మరుసు ద్వారా శ్రీకృష్ణదేవరాయలు, మంత్రి అయిన సమర్థ రామదాసు ద్వారా ఛత్రపతి శివాజీ మొదలైన రాజులందరూ చరిత్రను సృష్టించారు. చాలా మంది ఒక మంచి పనిని చేయటానికి సహజంగానే చాలా రోజులు పట్టవచ్చును. ఆ మంచి పని సగము పూర్తి కాగానే దానిపై ఉత్సాహము తగ్గి నిరాశ కలుగును. అప్పుడు ఆ నిరాశలో ఆ పనిని వదిలిపెట్టక పెద్దల సహకారముతో వారి మంచి సూక్తులతో ఉత్సాహముతో ఆనందముతో ఆ పనిని పూర్తి చేయాలి. అంటే సాధనమున పనులు సమకూరు ధరలోన వలె పూర్తి చేయాలి. స్వాతంత్ర యోధులైన శ్రీ మహాత్మా గాంధీ గారు, శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ వారిలాగా వీరు ఎన్నో సంవత్సరాల కృషి ఫలితమే ఇప్పుడు మనము అనుభవిస్తున్న స్వాతంత్ర జీవన ఫలితము. గాంధీజీ గారికి నిరాశ కలిగినప్పుడు గీతలోని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన అంశములను విని ఆచరించడం వలన ఆయన మనకు ఆదర్శప్రాయుడై జాతిపిత అయ్యారు. కనుక నేటి యువత వినదగు అంశమైన కుటుంబములోని మంచిని ఆచరించి తమ జీవిత ఆశయములను సఫలీకృతము చేసుకొనడమే ఈ వినదగు అంశములోని కుటుంబము యొక్క ముఖ్య ఉద్దేశ్యము.
1: వినదగు మాట విన్నారు. వినిపించిన వారు శ్రీమతి వై చంద్రకళ, ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధులు. ఇందులో బిందు సేద్యం ప్రయోజనాలు, మెట్ట సాగులో మెలకువల గురించి శ్రీ ఏ హేమంతరాజు గారి ప్రసంగం.
2: రైతన్నలకు నమస్కారం. ఈరోజు బిందు సేద్యంతో ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు మొక్కకు కావలసిన నీటిని లేటరల్ పైపులకు అమర్చిన డ్రిప్పర్ల ద్వారా బొట్లు బొట్లుగా నేల ఉపరితలం మీద లేదా నేల దిగువన నేరుగా వేరు మండలంలో అతి స్వల్ప పరిమాణంలో అందించే విధానాన్ని బిందు సేద్యం లేదా డ్రిప్ పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో డ్రిప్పర్ల వరకు నీరు పీడనంతో పైప్ లైన్ల ద్వారా సరఫరా చేయబడుతుంది. ఈ పద్ధతిలో వాణిజ్య పంటలు, కూరగాయ పంటలు, దుంప పంటలు, ఆకుకూరలు, పండ్ల తోటలు, తోట పంటలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ పంటలు, పూలు మొదలగు పంటలకు అమర్చుకోవచ్చు. డ్రిప్ పద్ధతి వల్ల కలిగే లాభాలు ఏమంటే, వివిధ పంటల్లో 21-50% వరకు సాగునీరు ఆదా అవుతుంది. మొక్కల వేర్లకు దగ్గరగా భూమిలో తేమ హెచ్చుతగ్గులు లేకుండా మొక్క పెరుగుదలకు అనుగుణంగా నీటిని, రసాయనిక ఎరువులను సరఫరా చేయడం వలన మొక్కలు ఏపుగా పెరిగి త్వరగా పక్వానికి వచ్చి అధిక దిగుబడులను, నాణ్యమైన పంటను పొందవచ్చు.

కరెంటు వినియోగం దాదాపు 30 నుంచి 45% ఆదా అవుతుంది. పోషక పదార్థాలను నీటిలో కరిగించి పెర్టిగేషన్ ద్వారా నేరుగా మొక్కల వేర్లకు దగ్గరగా అందించడం వలన ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి

ఎరువులు వేయడం మొదలైన పనులు ఉండవు. దీనితో వీటికయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ పద్ధతిలో పంట వరుసల మధ్యలో తేమ ఉండదు, కనుక కలుపు సమస్య కూడా తగ్గుతుంది. మొక్కల మొదళ్ల వద్ద మాత్రమే తేమ ఉండి వరుసల మధ్య మట్టి పొడిగా ఉండటం వలన పురుగుమందుల పిచికారీ, మొక్కల కత్తిరింపులు, పంట కోత మొదలగునవి సులభతరమవుతాయి. నీరు నేరుగా మొక్కలకు అందించడం వలన స్ప్రింక్లర్ల పద్ధతిలో మాదిరిగా మొక్కలపైన ఆకులపైన తేమ ఉండదు. దీనితో చీడపీడల సమస్య కూడా తక్కువగా ఉంటుంది. అధికంగా గాలి వీయడం వలన స్ప్రింక్లర్ల పద్ధతిలో మాదిరిగా నీటి వినియోగ సామర్థ్యతపై ఎటువంటి ప్రభావం ఉండదు. డ్రిప్ పద్ధతిని ఉపయోగించడం వలన వాతావరణ సమతుల్యతకు ఎటువంటి హాని కలగదు. రైతు సోదరులు ఇప్పుడు చెప్పిన విధంగా డ్రిప్ పద్ధతిని అమర్చుకొని తమ పంటలో అధిక దిగుబడులు సాధిస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మెట్ట సాగులో మెళకుల గురించి చూద్దాం. రాష్ట్రంలోని అధిక శాతం వ్యవసాయం వర్షాధారం ఆధారంగానే జరుగుతుంది. మెట్టలో ఎర్ర నేలలు ఎక్కువ, వర్షం తక్కువగా పడటం, సకాలంలో పడకపోవడం వల్ల సాగు చేసిన పంట దిగుబడుల్లో వ్యత్యాసం ఉంటుంది. దీనివల్ల మెట్ట సాగులో వాననీటి సంరక్షణ, భూసార పరిరక్షణ, పంటల ఎంపిక ముఖ్యమైనవి. ఎర్ర నేలల్లో సారవంతమైన మట్టి పైపర కొట్టుకుపోకుండా కాంటూరు గట్లు, జీవగట్లు వేసి వాలుకు అడ్డంగా సేద్యం చేయాలి. దీనివల్ల వాననీరు నేలలో బాగా ఇంకుతుంది. నేల పైపర గట్టిపడే నేలల్లో ఎకరాకు 15 టన్నుల ఇసుక తోలుకోవాలి. వేరుశనగలో అంతర్ పంటగా కందితో పాటు నీటి ఉరవడిని అరికట్టే ఉలవ, అలసంద పంటలు విత్తుకోవాలి. నల్లరేగడి నేలల్లో వెడల్పాటి బోదెలు కాలువలుగా చేసి బోదెలపైన విత్తాలి. ఎకరానికి 8 టన్నుల పశువుల ఎరువు వేస్తే నీరు బాగా ఇంకుతుంది. ఇక సాగు విషయానికొస్తే వర్షాలు పడగానే విత్తుకోవాలి, భూసార పరీక్ష చేయించి ఎరువులు వాడాలి. వర్షపు నీటిని ఒక కుంటల్లో నిల్వ చేసి వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు స్ప్రింక్లర్లు, బిందు సేద్యం ద్వారా గంటపాటు తడిస్తే మెట్ట ప్రాంతంలో 20-30% దిగుబడి పెరుగుతుంది. 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతు గుంత తవ్వి గుంత లోపల 6 భాగాలు మట్టి, 1 భాగం సిమెంటును తగినంత నీటితో కలిపి పూస్తే 2 నెలల వరకు నీరు నిల్వ ఉంటుంది. ఈ నీటితో కీలక దశలో 1 తడి ఇస్తే దిగుబడి పెరుగుతుంది. వేరుశనగ, కంది 7:1 నిష్పత్తిలో విత్తుకోవాలి. ఎద్దులతో లాగే పరికరం, ట్రాక్టర్తో విత్తే యంత్రంతో విత్తుకోవాలి. ఎకరం వేరుశనగతో పాటు 4 గొర్రెపిల్లల్ని 4 నెలల పాటు పెంచితే ఉపాధితో పాటు అదనపాదాయం కూడా వస్తుంది. మెట్ట పొలాల్లో తక్కువ నీటితో ఫలసాయాన్నిచ్చే రేగు, సీతాఫలం, ఉసిరి, మామిడి, సపోటా తోటలు పండించుకోవచ్చు. నీటి వసతి ఉంటే బీడు భూముల్లో కూడా మామిడి, దానిమ్మ, సపోటా సాగు చేసుకోవచ్చు. తొలి 3 ఏళ్ల వరకు వీటిలో అంతర్ పంటలుగా సాగు చేసుకోవచ్చు. ఇక అనువైన రకాల విషయానికొస్తే వేరుశనగలో వేమన, తిరుపతి 4, కదిరి 5, K6, K9, నారాయణి, అభయ, అనంత, గ్రీష్మ, కదిరి హరితాంధ్ర. ఇక ఆముదంలో క్రాంతి, జ్వాల, జ్యోతి, హరిత, కిరణ్. ప్రొద్దుతిరుగుడులో మోర్డాన్, APSH 11, KBSH 1, NDSH 1, కందిలో లామ్ 30, 41, అభయ,
తిరుపతి 33, పాలెం 100, శనగలో నంద్యాల శనగ 1, క్రాంతి, శ్వేత

రత్నగిరి, జేజీ 11, కాక్ 2, విహార్, జాకీ 9218, పత్తిలో నరసింహ, కాంచన, శివనంది, అరవింద, యాగంటి రకాలు అనువైనవి.

మీరింతవరకు సేద్యపు శుద్ధులు విన్నారు. ఇందులో బిందు సేద్యం అలాగే మెట్ట సాగుల్లో మెలకువల గురించి హేమంతరాజు గారు వినిపించిన వివరాలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:45 కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ది కోసం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు

0: గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి స్వాగతం పలుకుతారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా వచ్చే ఈ జలాలతో 4 జిల్లాల్లోని వివిధ ఆయకట్టు పరిధిలో 287,320 ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంపై అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ మాట్లాడుతూ
1: 2 లక్షల కోట్లతో అనకాపల్లిలో అభివృద్ధి చెందుతుందని ఎలక్షన్ లో చెప్పాం. ఇప్పటికి 2 సంవత్సరాలలో 5 లక్షల కోట్లు పనులు గ్రౌండ్ అయినాయి. అలాగే ఇంకా రాబోయే 3 సంవత్సరాల కాలంలో కూడా ఇక్కడ ఎక్కడా లేని విధంగా అనకాపల్లి జిల్లాలో ఈ రోజు అభివృద్ధి చెందుతుంటే అనకాపల్లి జిల్లా వాసుల అదృష్టం, ఉత్తరాంధ్ర చేసుకున్న మేలు ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఈ గోదావరి జలాలు అనకాపల్లికి చాలా ముఖ్యం. ఎందుకంటే పారిశ్రామికంగా కావాలి, రైతులకు కావాలి, త్రాగునీరు కావాలి, రేపు వచ్చే ఏదైతే డేటా సెంటర్స్ ఉన్నాయో దానికి కూడా ఇవన్నీ దీనికి ఒక వాటర్ ఉందంటే ఇండస్ట్రీకి ఒక బలం.
0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మలేరియా నివారణ మాత్రలు వికటించడంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. గ్రామంలో 71 మందికి మందులు పంపిణీ చేయగా అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గొల్లగుప్పలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలియజేశారు. ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప ఉత్సవాల్లో భాగంగా అమరావతిలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయానికి చెందిన సుమారు 10,000 మంది విద్యార్థులు పోస్టు కార్డుల ద్వారా ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మాట్లాడారు. 2014 నుంచి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొంటూ,
2: సమస్యలతో ఉన్నప్పుడు ఎంతో మంది దేశం అంతా కూడా ఒక ఆశతో మోదీ గారిని ఆ రోజున ఎన్నుకున్నారు. ఆయన అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చారు. ఒకప్పుడు ఈ దేశంలో చాలా మందికి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండేది కాదు. 60 కోట్ల జనాభాకి ఈ రోజు బ్యాంకు, ప్రతి ఒక్కరికి బ్యాంక్ వచ్చే విధంగా ఒక అకౌంటబిలిటీ క్రియేట్ చేసి బ్యాంకింగ్ వ్యవస్థని పటిష్టం చేసి భారతదేశంలో ఈ రోజు ఫైనాన్షియల్ క్రైసిస్ లేకుండా, రెసెషన్ లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.
0: తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ విశ్వవిద్యాలయం, ఐఐటి హైదరాబాద్, సింగరేణి సంస్థలతో త్రిముఖ భాగస్వామ్యంతో పనిచేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో అధికారులతో సమావేశమైన ఆయన ఖనిజ అన్వేషణ, అధునాతన ఖనిజ సాంకేతికతలపై నిన్న చర్చించారు. కీలక ముడి పదార్థాల కొరతను అధిగమించేందుకు సంస్థల భాగస్వామ్యం దోహదపడుతుందని తెలిపారు. హరిత ఇంధనం, విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల విస్తరణలో కీలక ఖనిజాలు ముఖ్యమని అన్నారు. ఐఐటి హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను బలోపేతం చేసి అధునాతన పరిశోధన, సాంకేతిక అభివృద్దికి వేదికగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో 2027 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించేలా సమన్వయంతో పనిచేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అక్షరాస్యత శాతం 72.6 నుంచి 82.1 శాతానికి పెరిగిందని చెప్పారు. అక్షరాంధ్ర కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన బీజేపీ రాష్టస్థాయి కార్యశాలలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్తో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు.

0: సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘకాలంగా ప్రజాసేవలో కొనసాగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శారీరక దృఢత్వం, అప్రమత్తత పోలీసుల విధి నిర్వహణలో కీలకమని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ మైదానంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026ను డీజీపీ నిన్న ప్రారంభించారు. రాష్టంలోని వివిధ పోలీస్ రేంజ్లు, యూనిట్ల నుంచి 1900 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. పోలీసులు శారీరక దృఢత్వం కోసం క్రీడలను తమ వృత్తి జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా డీజీపీ సూచిస్తూ,
1: టీమ్ వర్క్ మీరు స్పోర్ట్స్ లో నేర్చుకుంటారు, అట్లాగే మెంటల్ టఫ్నెస్ ఇవన్నీ స్పోర్ట్స్ ద్వారా వస్తాయి. సో ఈ స్పోర్ట్స్ మీట్ ది చాలా ఇంపార్టెంట్ సార్. స్పోర్ట్స్ మీట్ లో వచ్చినప్పుడు మీ గ్రౌండ్స్ లో క్విక్ డిసిజన్ తీసుకోవాలా, ఒక గేమ్ ఆడుతున్నారు దానికి ఇట్లా చేస్తే ఇట్లా నాకు నేను విన్ అవుతాం ఒక యాంగిల్. మనకి డిసిప్లిన్, ఫిజికల్ ఫిట్నెస్, కండక్ట్ ఆన్ ద గ్రౌండ్ అంటే ఫీల్డ్ లో కండక్టర్, సో ఇవి అన్ని స్పోర్ట్స్ ద్వారా వస్తాయి.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీఈడీఏ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జీడిపప్పు ఎగుమతులపై నిన్న కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా జీడిపప్పు వ్యాపారులు, ఎగుమతిదారులకు ఎగుమతి విధానాలు, నిబంధనలు, ప్యాకేజింగ్, మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష పాల్గొని జీడిపప్పు పరిశ్రమ ఎదుర్కొంటున్న ముడి పదార్థాల కొరత, మౌలిక వసతులు, సరఫరా సమస్యలపై చర్చించారు. అలాగే ఏపీఈడీఏ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్పీ నాయుడు మాట్లాడుతూ, జీడిపప్పు ఎగుమతులను ప్రోత్సహించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుతో మంత్రి నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, గతంలో పరిశీలించిన రెండు స్థలాలు సాంకేతిక కారణాలతో అనుకూలంగా లేవని తేలటంతో కొత్త స్థలాలను గుర్తించినట్లు తెలియజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణ రాష్టంలోనూ రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ది కోసం అనేక కీలక సంస్కరణలు చేపట్టిందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణలో కీలక ఖనిజాలపై పరిశోధనను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేపట్టిన అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం చావడి సంభాషణ అంశం, జాతీయ అక్షరాస్యత దినోత్సవం సంభాషణ శ్రీయుతులు శ్రీ బి మధుసూదన్ రెడ్డి మరియు శ్రీ వి చలపతి, అనంతరం న్యాయ సలహాలు కార్యక్రమంలో అనంతపురం జిల్లా సాగునీటి సమస్యలు న్యాయవాది శ్రీ ఆర్ రామ్.

కుమార్ గారితో సంభాషణ. ఎనిమిది గంటల 15 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ రచన కెఎన్ రామకృష్ణ, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 9:00 ఒక సంగీత దర్శకుని చిత్రగీతాలు, 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు.

ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వివిధ భారతి కార్యక్రమాలు, 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు, 5:30 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు, 6 గంటలకు లలిత గీతం, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

7:15 పల్లె ప్రాంతాలు. ఇందులో గరుడాచలం చెంచు నాటకం వినిపిస్తున్న వారు వెంకటప్ప బృందం. 7:45 వికసిత్ భారత్ విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:00 రసధ్వని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. 8:45 బంధాలు అనుబంధాలు నాటిక. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 నాటిక. రాత్రి 10:00 రాగం తానం పల్లవి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో. 10:45 ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ఇవండి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యతా నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టిబెట్ సరిహద్దులోని బొటేకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్లు లక్ష్యాసేన్, కిడాంబి శ్రీకాంత్, తన్వీ

0: బొమ్మలు ఈరోజు తమ ఆటను ప్రారంభిస్తారు. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కేక్ లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యత నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశంలో ఎస్సీఓ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మక బిష్కేక్ డిక్లరేషన్తో పాటు 4 అవగాహన ఒప్పందాలు, 20కి పైగా కీలక నిర్ణయాలను ఆమోదించారు. ఈ సమావేశంలో ఇంగ్లీషును ఎస్సీఓ అధికారిక నిర్వహణ భాషగా చేర్చేందుకు ఆమోదం తెలిపారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల మధ్య సమన్వయం పెంచడంతో పాటు 2030 వరకు డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాన్ని అమలు చేయాలని తీర్మానించారు. ఇది భారత్ చేపడుతున్న నార్కో టెర్రరిజం వ్యతిరేక పోరాటానికి ఎంతగానో దోహదపడుతుంది. ఇంధన ఆదా, వాతావరణ మార్పులు ఎదుర్కోవడానికి సభ్యదేశాల మధ్య సంయుక్త ఒప్పందాలు కుదిరాయి. ఏఐ, డిజిటల్ రంగంలో సహకారం విస్తరించడం ద్వారా భారత్ తన ఏఐ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటే అవకాశం లభించడమే కాకుండా విపత్తు నిర్వహణ, మానవీయ సహాయం అందించడంలో ఉమ్మడి చర్యలకు అంగీకారం లభించింది. 25 ఏళ్లకు సరిపడా స్పష్టమైన ప్రణాళికలు సిద్దం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ సదస్సు ఫలితాల మధ్య ఆసియా యురేషియా ప్రాంతంలో భారత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ప్రాంతీయ భద్రతను మరింత బలపరుస్తాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టీమిండియా స్ఫూర్తిని బలోపేతం చేయడానికి, సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడానికి మోదీ రూపకల్పన చేసిన వరుస విభాగాంతర సదస్సుల్లో ఇది మొదటిది. కేంద్రం, రాష్ట్రాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నీటిపారుదల రంగానికి సంబంధించిన కీలక ప్రాధాన్యతలపై చర్చించి నిర్ణీత కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశంలో నీటిపారుదల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడం, జల సంచయ్, జన్ భాగీదారీ, క్యాచ్ ది రెయిన్, వర్షపు నీటి నిల్వ ఉద్యమం, తాగునీటి వనరుల సుస్థిరత, జల్ జీవన్ మిషన్ 2.0 అమలు అనే 4 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తారు. జాతీయ లక్ష్యాల సాధనలో భాగస్వామ్య బాధ్యతను ప్రోత్సహించడం, ఈ చర్చల ద్వారా పరిపాలన సేవల సంప్రదింపుల్లో స్పష్టమైన గుణాత్మక మార్పులు తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రాయ్పూర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 3వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం 7.8% జీడీపీ వృద్ది రేటును నమోదు చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రపంచవ్యాప్త సంక్షోభాలు, యుద్దాలు, ఆర్థిక సవాళ్ల మధ్య కూడా నమోదైన ఈ గణాంకాలు ప్రపంచంతో పోలిస్తే భారత్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతున్నాయన్నారు.
1: జనవరి ఫిబ్రవరి మే పూరా గల్ఫ్ క్రైసిస్ షురు హువా థా, తేల్ కి సమస్యా, సప్లై చైన్ కి సమస్యా థీ, దునియా మే అనిశ్చితతా థీ, దేర్ వాస్ గ్లోబల్ అన్సర్టెన్టీ అస్ వెల్. ఉస్కే బావజూద్ భారత్ కి ఎకానమీ 7.8% ఆయి హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో జర్మనీ పర్యావరణ వాతావరణ పరిరక్షణ అణుభద్రతా శాఖ మంత్రి కార్స్టైన్ షెడ్నెర్తో సమావేశమయ్యారు. రీసైక్లింగ్ విధానాలు, వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం, క్లీన్ టెక్నాలజీ, సుస్థిర పరిష్కారాల రంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్యంపై వారు విస్తృతంగా చర్చించారు. భారత్, జర్మనీలు వాతావరణ పరిరక్షణ, సాంకేతిక ఆవిష్కరణలకు కట్టుబడి ఉన్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. రెండు దేశాలు కలిసి పర్యావరణ అనుకూల సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయగలవని, అలాగే నైపుణ్యం కలిగిన యువతకు కొత్త అవకాశాలు సృష్టించగలవని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ భాగస్వామ్యం సాంకేతికత, పరస్పర నమ్మకం, సుస్థిర భవిష్యత్తు కోసం పంచుకున్న బాధ్యతపై ఆధారపడి

ఆధారపడి ఉందనే విషయాన్ని మంత్రి వెల్లడించారు. గత వారం టిబెట్ సరిహద్దులోని భోటేకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీలు పెరిగినట్టు స్పష్టమైందని, ఈ విపత్తు వాతావరణ మార్పుల వల్ల సంభవించడంలో ఎటువంటి సందేహమూ లేదని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వాతావరణ మార్పుల ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా పడుతున్నాయని, కాబట్టి విపత్తులను ఎదుర్కొనే బాధ్యత కూడా ప్రపంచ దేశాలన్నింటిపైనా ఉందన్నారు. హిమాలయాల్లో వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న ప్రమాదాలకు ఈ సంఘటన ఒక నిదర్శనమని ఆయన అన్నారు. ఆగస్టు 26న నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు, కొండచర్యలు విరిగిపడి సంభవించినటువంటి ఆకస్మిక వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని అనేక గ్రామాలు, నగరాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 1050కి చేరిందని అధికారులు ధృవీకరించారు. 583 మంది విదేశీయులు, 83 మంది భద్రతా సిబ్బందితో సహా దాదాపు 4000 మంది గల్లంతయ్యారని జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు నిర్వహణ సంస్థ తెలియజేసింది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు మహారాష్టలోని నాసిక్లో పర్యటిస్తారు. పార్టీ చేపట్టిన సృజన్ సంఘటన్ అభియాన్ కింద నియమితులైన 72 మంది జిల్లా అధ్యక్షుల శిక్షణా శిబిరం ముగింపు సమావేశంలో ఆయన పాల్గొంటారు. గంగాపూర్ డ్యాం సమీపంలోని ఎంటీడీసీ రిసార్టులో గత ఆగస్టు 24 నుండి ఈ శిక్షణా శిబిరం జరుగుతోంది. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని షెన్జెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్లు లక్ష్యాసేన్, కిడాంబి శ్రీకాంత్, తన్వీ శర్మలు ఈరోజు తమ ఆటను ప్రారంభిస్తారు. అలాగే పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జంట కూడా ఈరోజు బరిలోకి దిగుతుంది. అంతకుముందు జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత క్రీడాకారిణి ఉన్నతి హుడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఉన్నతి దక్షిణ కొరియాకు చెందిన కిమ్ గా యున్ చేతిలో 10-21, 18-21 తేడాతో ఓటమి పాలైంది. ఉక్రెయిన్పై రష్యా ఇటీవల జరిపిన డ్రోన్ బాలిస్టిక్ క్షిపణి దాడుల్లో 12 మంది మరణించగా వారిలో ఒక భారతీయ పౌరుడు కూడా ఉన్నారని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. తూర్పు యురేషియా దేశంలో జరిగిన ఈ దాడుల్లో పలు నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని, ఒడెస్సా నగరంలో దాని పరిసర ప్రాంతాల్లో వేలాది కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు జెలెన్స్కీ తన సంతాపం తెలియజేశారు. భారతీయ పౌరుడి మృతి పట్ల ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్లో ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం 13 కీలక ప్రాధాన్యత నిర్ణయాలతో విజయవంతంగా ముగిసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టిబెట్ సరిహద్దులోని భోటేకోషి నది ద్వారా రసువా జిల్లాలోకి ప్రవేశించిన తీవ్రమైన వరదలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నేపాల్ ప్రధానమంత్రి బలేంద్ర షా తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక. ఎస్ఐఆర్ సర్ కార్యక్రమంలో భాగంగా ఓట్లపై అభ్యంతరాలు, క్లైమ్లు, దాఖలాలకు ఈ నెల 10వ తేదీ దాకా గడువు పెంచినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ వివేక్ యాదవ్ ప్రత్యేక ఉత్తర్వు జారీ చేసినట్టు తెలిపారు. గత నెల 30వ తేదీతో ముగిసిన ఈ గడువు మరో 10 రోజులు పెంచారు. ఇంకా ఎవరైనా ఓటర్లు అభ్యంతరాలు, క్లైమ్లు ఇవ్వడానికి అవకాశం ఉందని తెలిపారు. తుది ఓటరు జాబితా 3 అక్టోబర్ కాకుండా అదే నెల 9వ తేదీకి పెంచారు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న 5 రోజుల్లో చిరుజల్లులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. జిల్లాల్లో పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, రైతులు పంటలు దెబ్బతినకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్త సూచించారు. జాతీయ అక్షరాస్యత దినోత్సవం. ఇందులోని అంశం సంభాషణ శ్రీయుతులు శ్రీ బి మధుసూదన్ రెడ్డి మరియు శ్రీ వి చలపతి.

0: ఏందబ్బా ఊరికే ఈ నిద్ర రాదు, పాడు ఇల్లే ఎంతలకైనా పైపోయింది. ఇది మాదపన్నన్న వచ్చింటే ఎదురొంత అడుగుదాము, సలహాలు సూచనలు ఎట్టెట్లో ఏం కదా అనుకుంటే కనపడుకుని ఉన్నాడు చూడప్ప పొద్దు అప్పుడే ఎంత అయినో ఏం కథను.
1: ఏం బా రంగప్ప, నాకంటే ఈరోజు అంత ముందుగాలు వచ్చినావు అబ్బా.
0: ఉద్యమన్నా ఏం చెప్తావు లేప్ప, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అయిపోయింది.
1: నీది ఎప్పుడు ఏందో ఒక సమస్య ఉంటానే ఉంటుంది చూడు స్వామి. నీకు
0: ఏం చేస్తావన్నా, 10 రోజులు అయిపోయి రాత్రిపూట్ల నిద్ర రాదు.
1: ఏమైందబ్బా?
0: తెల్లవారుజామున పైకి లేస్తే ఇంక నిద్రే పోదు ఉరివే. డాడి దగ్గర పోయింటేనా? కాదప్ప, నిద్రపోయే ముందు ఏందన్నా బుక్ ఇట్లాడు చదువుకో, కథలు ఇట్లాంటివి, నిద్ర వస్తుంది అన్నీ అన్నా. కాదన్నా ఏలుము దుర్గాని, నాకేందన్నా వచ్చేది చదువు.
1: శాన్సాలు చెప్పినాయా నీకే, పోయిరో అంత 4 అచ్చరముక్కలు నేర్చుకోమని ఆయన ఇంటివే నువ్వు.
0: సరేనా, అదేమోను నువ్వు చెప్పిండి. ఇది ఇప్పుడు సెల్ ఫోన్ లో పాటలు చూస్తాండన్నా, అట్లా నిద్ర వస్తుంది, ఇప్పుడు అంత మంచి పాటలు వింటే అని.
1: డాక్టర్ ఏం చెప్పినా నీకే, చదివితే నిద్ర వస్తుంది అన్నాడు, తప్పితే చూస్తే వస్తుంది అనలేదు కదయ్యా.
0: ఏమి అంత ఒకటే కదా.
1: బాగున్నావు, చదివితే నిద్ర వస్తుంది అన్నాడు, తప్పితే చూస్తే రాదయ్యా. ఆ లైటింగ్ కి, సెల్ ఫోన్ లైటింగ్ కి ఇంకా ఎక్కువ నిద్ర, అసలు ఉండే నిద్ర కూడా పోతుంది స్వామి నీకి.
0: ఏందన్నా ఇట్లుందా దీంట్లో?
1: అయినా అది సరే గానీ, ఏందా పేపర్లు పట్టుకొచ్చినావు, ఏంది అంకత
0: ఇవ్యా? ఇది ఇంకా పెద్ద టెన్షన్ లేప్ప, ఊరికే దానికన్నా ఎదురు రెండుసేపట్లో గంట సేపటి నిద్ర వస్తుంది. దీని దెబ్బకి పానం ఉంటుందో పోతుందో కూడా అర్థం కాకుండా ఉందన్ను.
1: ఏందో అప్ప అన్ని సమస్యలే నీకు, ఏంది ఆ పేపర్లు, ఏం కథ?
0: ఏందో అన్న, బ్యాంకు వాళ్ళు పంపించినారు నా, ఇది 5 లక్షలు లోన్ తీసుకుంటావు నువ్వు.
1: ఏంది నువ్వా?
0: అన్నారనా కట్టాల్సిందే నువ్వు అన్నారనా? ఏందో నేను ఎప్పుడు తీసుకోలేదనా? నాకు ఊరికే భయం భయంగా ఉందన్నా దీన్ని చూస్తా అంటేను.
1: ఏంది 5 లక్షలు లోన్ తీసుకున్నారు, ఏంది ఇట్లే ఆ పేపర్లే ఒకసారి
0: చూన్నా, రొంత రొంత నిఘాగా చూన్నా. ఏంది నాకైతే కాళ్ళు చేతులు ఉరివే, దిక్కు తెలుకుండా ఉందన్నా. ఆ లేదు,
1: చూస్తానా చూస్తానా.

0: రంగప్ప. యో రంగప్ప, ఇది 5 లక్షలు కాదు సామి, ఇది 50,000 మాత్రమే.
1: అమ్మయ్యా, బతికించినావు స్వామి. నో ఉండను, గొంతు ఆరిపోయిందినా. ఆ రో నీళ్ళన్న తాగుతున్నాడప్ప కుండ్లోటివే. మయ్య మయ్య మయ్య స్వామి, ఈ పొద్దు ఇదిగో నోటిండా చెక్కిరి పోసినట్లు అయిపోయినా నువ్వు చెప్పిన మాటలకి. మయ్య మయ్య మయ్య అట్లే ఇంక బో భలే ఆనందంగా ఉంది పోపు.
0: కాదు రంగప్ప, ఇంత లంపడి పడేదానికంటే ఆ వయోజన విద్య కన్నా పోకూడదా?
1: ఏంది వయోజన విద్య? ఏందన్నది యూరియా ఏమన్నా కొత్త కంపెనీనా? నో, మా తోటలోకి మొక్కజొన్న లేచినానప్ప, దానికి యూరియా కావాలా. నో 4-5 సంచులని నిప్పి పట్ల
0: పా సామి. అది యూరియా కంపెనీ కాదు రంగప్ప, వయోజన విద్య అంటే పెద్దవాళ్ళు అక్కడికి పోయి ఓ 4 అక్షరముక్కలు నేర్చుకోవచ్చు రంగప్ప. నేర్చుకుంటే నీకే మేలు కదప్ప.
1: కాదప్ప, నా వయసు ఏమి గడ్డం నరిచిండేదేంది? మీసాలు తెల్లబన్నాయి, పైనంతా చూడప్ప. ఇప్పుడు పోయి నేను చదువుకుంటే నో ఊరుకున్న ఎవరన్నా నవ్వుతారు గాని.
0: 50,000 ని 5 లక్షలు అన్నప్పుడు నగలేదా?
1: అందుకే రాత్రంతా రామాయణం వెండి పద్దన్నే సీతకి రాముడు ఏమవుతాడు అన్నట్ల నీ కథ ఏమి నీ దగ్గరికి ఏంటి కనుకోండి వచ్చిండి ఇది. వేరే వాళ్ళ దగ్గర పోకోకుండా ఏంటికొచ్చినావు అనుకోండి.
0: అడిగి పోతే మానం పోతుందని నువ్వు నా దగ్గరకు వచ్చింటావు.
1: అందరూ అనుకుంటారు ఈయనకి చదువు రాదు రంగప్ప, కానీ దానికి నీ దగ్గరకు వచ్చినాను నీకు తెలుసు కాబట్టి.
0: అట్లా కాదు రంగప్ప, కనీసం సంతకం అన్నా సొంతంగా పెట్టుకోవాలి కదా రంగప్ప.
1: సంతకం అంటే గుర్తొచ్చింది నువ్వు? అయ్యో మొన్న అది భూమికి లోన్ ఇస్తారు చూడప్ప, క్రాప్ లోను, దానికి వేయింటి బ్యాంకులేకే. బ్యాంక్ ఒప్పో దీని మీద సంతకం చేసి ఇప్పుడు నీకు దుడ్లు ఎంత ఉన్నాయి చెప్తానండి అన్ను. అయ్యయ్యో సంతకం చేసింటే బీపీ వచ్చినట్లు అయింది అయిపోకే.
0: ఇవ్వరు ఆయనకేనా?
1: వచ్చింది పో. ఏ గట్టిగా నవ్వినాడంటేనో అందరికి పడ్డది అట్లా సిగ్గుపోయిందినా, అందరూ ఇట్లా చూసినారు నాకల్లా.
0: ఎందుకు?
1: ఏం స్వామి నువ్వు నీ పేరు పంగనామం బీకినట్టు బీకినావు, పైనకి అట్లా పోయా ఇట్లా కొండకు దిగా అన్ను. ఊరికెళ్ళినా ఊరికి చెప్పుకుంటూ బోలు సిగ్గుసేటు కానీ ఇదే
0: భూకంపం వచ్చిందని ఎట్లా అనింటాడేమోలే.
1: ఏం కంపం పట్టిందో పో, అతని కంపం పట్టించుకుంటే నాకీ కంపం పట్టా. ఆడున్నోళ్ళు అయితే అట్లే నగినగేసిరినా, నాకు అట్లే మానం బాయా.
0: అందుకే కదప్ప రోంత పెద్దోళ్ళు నేర్చుకునే బడికి పోతే రోంత చదువుకోమనేది. అయినా రోంత పెద్దగా ఆలోచించు రంగప్ప, అంతా ఆడాడే ఉంటావు చూడు ఎప్పుడు.
1: బాగా చెప్తే పో, 50,000 ని 5 లక్షలని చదివినా మొన్న మా వాడప్ప పురుగుల మందు డబ్బా మీద నువ్వు ఇది తాగొద్దు ఇది విషము అని రాసినారంటన్నా, అది ఇటు చదివినాడు. నేనేమంటే లే, నేను పద్దన్నే 2 కప్పులు టీ తాగినాలు వై, అదేం తాగుతాను నేను పురుగుల మందు అని అన్ని అన్ను. మావాడైతే తలకాయ గొక్కుంటే ఎట్లే, ఏదైనా నువ్వు అని పాయను.
0: అయినా చదవడం అంటే చదవడం ఒక్కటే కదా రంగప్ప, దానిని అర్థం కూడా చేసుకోవాలా సామి.
1: అర్థము భలే అర్థమైతుందన్ను, నాకు బాగా తెలివి ఉంది. ఏందనుకోండి?
0: నీ తెలివి చూస్తానే తెలుస్తుందిలే గాని అక్షరాస్యత అంటే అక్షరాలు మాత్రమే కదా రంగప్ప, నేర్చుకుంటే నీ కండ్లే తెరుచుకుంటాయబ్బా.
1: నా కండ్లు పనుకుండేటప్పుడు ఒకటి తప్ప 24 గంటలు తెరుచుకోనే ఉంటాయి. ఆ వయోజన బడికి పోతే ఏందొత్తదినా?
0: ముందు జ్ఞానం వస్తుందయ్యా ఫస్ట్ నీకి.
1: జ్ఞానము? నో సమస్యలు ఇస్తారా రెండు?
0: అది యాడొచ్చింది సమోసాల సమస్య నీకి?
1: ఏం లేదనా, పోయినసారి గవర్నమెంట్ వాళ్ళు మీటింగ్ పెట్టిండ్రప్ప, అడిగి పోతే ఫస్ట్ సమోసాలు ఇచ్చారు, అవన్నీ దీని ఇంటికి పోతున్నావు మాయమ్మ మీటింగ్ పోయినావు ఏం నేర్చుకుంటావు అని అడిగా.
0: ఏం చెప్తావు అబ్బా?
1: నువ్వు అన్నా సమాసాల్లో ఉర్లగడ్డలు ఉంటుంది కదనా, ఉర్లగడ్డది ఆలు తెలుసు ఉంది, అది తెలుసుకున్నానని చెప్పినాను. ఇది కూడా జ్ఞానమే కదనా?
0: అవునప్ప, చూస్తాను ఇది పెద్ద జ్ఞానం ఉన్నట్లుంది. ఆడు పోయిండే విషయం ఏంది, నువ్వు తెలుసుకునే విషయం ఏంది చెప్పు. అయినా సరే రంగప్ప, నీకు సమోసాల పైన అంత ప్యానం ఉంటే నేనే నీకు సమోసా ఇస్తాను, నువ్వు కూడా ఆ పెద్దోళ్ళు బడికి పోపా. నువ్వేను
1: పోతా పోపా? ఏ నువ్వు సమోసా ఇస్తావని కాదు, ఊరికే అవమానం అయిపోద్దు. మనవలు మనవరాళ్ళు వచ్చి అడిగిరు అనుకో, తాత ఇదేందని ఊరికే సిగ్గుపోతుంది. పిల్లల దగ్గర చెప్పుకోలేకపోతే
0: వాళ్ళతో ఏం చెప్పలేము మనం, ఎదురుగు చెప్పలేము మనం. ఇంకా
1: పోతాన్నా నేను, ఇదో ఇప్పుడే పోయి ఆడు యాడో సంధి ఆ సందులో పెట్టినారు కనుకొని వచ్చుకుంటాను. అప్ప
0: నేనే పిలిచిపోతారా? నేను మళ్ళా నువ్వు ఆ పని ఈ పని అని చెప్పేసి దాన్ని ఎగ్గొడతావు. మన ఇద్దరు ఇప్పుడే పోదాంపా.
1: మళ్ళీ లేయింగా
0: పాప.

0: మీరింతవరకు చావడి సంభాషణ జాతీయ అక్షరాస్యత దినోత్సవం గురించి విన్నారు. సంభాషణ శ్రీతులు శ్రీ బి మధుసూదన్ రెడ్డి మరియు శ్రీ వి చలపతి.
1: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: ఇప్పుడు విందాం న్యాయ సలహాలు కార్యక్రమంలో అనంతపురం జిల్లా సాగునీటి సమస్యలు న్యాయవాది శ్రీ ఆర్ రామ్ కుమార్ గారితో సంభాషణ. పాల్గొన్నవారు శ్రీ ఎస్ఏ సుభాన్.
2: రాయలసీమ జిల్లాలు అనగానే ఒక ఐడియా ఉందండి రాష్ట్రమంతటా, అంటే ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ. ఏంటి అంటే కరువు జిల్లాలు, కరువు ఎప్పుడు అక్కడ విలయతాండవం చేస్తూ ఉంటుంది అని చెప్పేసి. మరి ఈ విషయంలో ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటారు రామ్ కుమార్ గారు. మరి మీరు ప్రముఖ లాయర్గా కూడా పనిచేస్తున్నారు, మరి రైతుల కోసం ఈ నీటి విషయాలపైన చర్చించడానికి ఇవాళ మిమ్మల్ని మా స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. రామ్ కుమార్ గారు, మరి అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటారు, కరువుకు నిలయం రాయలసీమ అనే మాటకు మీరు ఎట్లా దీనిగా తీసుకుంటారు?
3: కరువుకు రాయలసీమ చిరునామా. అందులో అనంతపురం చాలా తీవ్రమైనటువంటి కరువుకు గురి అయినటువంటి ప్రాంతం
2: జిల్లా.
3: ఈ అనంతపురం జిల్లాలో వర్షఛాయ ప్రాంతంలో ఉండడం వల్ల వర్షం చాలా తక్కువ ఉంది. అయితే జిల్లా వర్షం పడని ప్రాంతంలో ఉన్నప్పటికీ వర్షం పడే ప్రాంతం నుంచి పారే నీళ్లు ఈ జిల్లా మీదుగానే వెళ్ళాలి. తుంగభద్రలో దాదాపు ప్రతి సంవత్సరం 300 TMC వరకు నీటి పారుదల ఉంది. దాంట్లో
2: అంటే మొత్తం డ్యామ్ యొక్క ఇది
3: డ్యామ్ కు వచ్చేటువంటి నీటి
2: నిల్వ సామర్థ్యం అనండి, నిల్వ అంటే అక్కడ నుంచి ఫ్లో అయ్యేది,
3: ఫ్లో అయ్యేది,
2: ప్రవహించేది,
3: ప్రవహించేటువంటిది
2: కిందికి
3: కిందికి. డ్యామ్ నిల్వ సామర్థ్యము దాని నిర్మాణం చేసిన రోజు 132 TMC. ఈ రోజు పూడిక వల్ల దాని సామర్థ్యం 100 TMC పడిపోయింది.
2: అంటే దరిదాపు 30 TMC నిల్వ చేసే సామర్థ్యాన్ని పూడిక కారణం వల్ల మనం
3: నష్టపోతున్నాం. అందువల్ల ప్రపోర్షనల్ రేషియోలో మనము నీటిని కూడా కోల్పోతున్నాం. అనంతపురం వచ్చేసి కుడి కాలువ పరివాహక ప్రాంతంలో ఉంటుంది, అంటే తుంగభద్ర ఎగువ కాలువ.
2: ఎగువ కాలువ,
3: తుంగభద్ర ఎగువ కాలువకు ఆంధ్రప్రదేశ్ వాటాగా ఇచ్చినటువంటిది 32.5 TMC. ఈ 32.5 TMC ఒక 4 TMC గుంతకల్ బ్రాంచ్ కెనాల్కి, అందులో 2 TMC ఆలూరు బ్రాంచ్ కెనాల్కి, 2 TMC గుత్తి సబ్ బ్రాంచ్ కెనాల్కి వెళ్తాయి. కిందికి వచ్చిన తర్వాత నార్పల దాటిన తర్వాత తుంపెర దగ్గర 4 TMC పులివెందల బ్రాంచ్ కెనాల్కి వెళ్ళాలి. ఇంకొక 4 TMC డ్యామ్ లో రిజర్వ్ గా ఉంచి అది 4 TMC డైరెక్ట్ గా పెన్నా నది ద్వారా మైలవరం ఇయ్యాలి, మైలవరం డ్యామ్ కు ఇయ్యాలి. కానీ ఈ నీరు మనం తీసుకుంటున్నటువంటి నీరే తగ్గిపోవడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి ఏమైందంటే ఈ కాలువకు రావాల్సినంత నీరు రావడం లేదు. అంటే 32.5 TMC ఆంధ్రప్రదేశ్ వాటాగా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నీళ్లు రాకపోవడం వల్ల దాదాపు 24 TMC లేదా 25 TMC అట్లా వచ్చినప్పుడు ఆ నిష్పత్తిలో ఏ ప్రాంతానికి ఎన్ని నీళ్లు ఇవ్వాలా అనేటువంటిది తగ్గిపోతుంది.
2: మరి ముఖ్యంగా ఇప్పుడు మీరు అన్నట్టు ఈ చివరి ప్రాంతాలు ఉంటాయి కదా, చివరి ప్రాంతాలకు అసలు అందకుండా పోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 32-25 ఎంత తేడా ఉంది, దరిదాపుకి 8 TMC నీళ్లు తగ్గిపోయినాయి, అంటే సప్లైనే లేదు,
3: తగ్గిపోయినాయి. అదే దానికి తోడు అదనంగా ఇప్పుడు ఈ నగరీకరణ జరగడము, నగరాలు పెరగడము వల్ల తాగునీటి
2: సమస్యలు కూడా అవును, అవే ఆధారపడి ఉంటున్నాయి,
3: అదే నీళ్లపైనే ఆధారపడాల్సి,
2: తుంగభద్ర నీళ్లపైనే ఆధారపడి ఉంటున్నాం. కరెక్ట్.
3: ఆ తాగునీటికి పోను, వ్యవసాయానికి ఉపయోగిస్తున్న నీరు చాలా చాలా

0: తగ్గిపోయింది ఈరోజు.
1: బాగా రాను రాను రాను అంటే ఏటికేడు ఏటికేడు అంటూ దశాబ్దానికి బాగా అంటే తడిసే భూముల సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. కింది భూములకు అందడమే లేదు.
0: దానివల్ల ఏమైపోయింది మీరు గమనించి ఉంటారు ఈ మధ్య కాలంలో
1: చెప్పండి,
0: నీటి కోసం యుద్ధాలు జరుగుతాయి అనేటువంటి ఒక మాట మామూలుగా తరచుగా
1: ప్రతి ఒక్కరు వాడుతూ ఉన్నారు ఈ మధ్యకాలం పత్రికల్లో, ఆయన తర్వాత టీవీల్లో రేడియోల్లో ఇవి ఈ పదాలను నాయకులు మాట్లాడడం అనేది చూస్తూ ఉంటాం. కాకపోతే ఒకటి రెండు మనం గమనించాం కూడా, ఘర్షణలు జరిగినాయి. ఇప్పుడు మన విషయానికే వద్దాం. ఏంటంటారు అనంతపురం జిల్లా విషయానికి వచ్చినప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు తుంపేర దగ్గర డివిజన్ జరిగి అటు పులివెందుల బ్రాంచ్ ఇటు తాడిపత్రి ప్రాంతం,
0: పులివెందల వైపు నుంచి రైతులు వస్తారు,
1: రైతులు వస్తారు
0: తాడపత్రి వైపు నుంచి రైతులు వస్తారు, మా కాలువకు నీళ్లు ఇవ్వాలి ముందు, మా కాలువకు ముందు ఇవ్వాలి నీళ్లు అని అంటే నీరు అందరికీ కావాల్సినటువంటి.
1: వాళ్ళు అడగడంలో వాళ్ళ తప్పు లేదు, వీళ్ళు అడగడంలో వీళ్ళ తప్పు లేదు, వీళ్ళ వాట వీళ్ళు, వాళ్ళ వాట వాళ్ళు, మాకు కావాలి
0: కావాలి అని అడుగుతున్నారు.
1: ఇదే అనమాట. అంటే మీరు ఇప్పుడు అంటారు కదా ఆ పదము, నీటి కోసం ఘర్షణలు జరగడం అనమాట. కరెక్ట్.
0: ఇంకొకటి, ఒక 2 సంవత్సరాల క్రితం మనం గమనించినట్లయితే అనంతపురం ఎస్సీ ఆఫీస్ మీదకి ఆలూరు ప్రాంతం నుంచి రైతులు వచ్చారు, వచ్చి ఎస్సీ మీద దాడి చేశారు, మా నీళ్లు మాకు ఇవ్వడం లేదు నువ్వు
1: లేదు అని.
0: అంటే మనకు వస్తున్న నీళ్లు తగ్గిపోవడం వల్ల
1: ఇలాంటి గొడవలు వచ్చే
0: గొడవలు
1: ఎక్కువైపోయింది. నిజమే. అంటే దీనికి కారణాలు మీరు ఇప్పుడు చెప్పారు. అంటే అక్కడ నిల్వ అంటే ప్రవాహ సామర్థ్యం తగ్గిపోవడం, 32లోంచి ఒక్కో సంవత్సరం 25-24 బాగా వర్షం వచ్చి వరదలు వస్తే
0: 28-29
1: టీఎంసీలు ప్రవహించే అవకాశం ఉంది. అంతకు మించి కాలువల్లో నీళ్లు అందే అవకాశం లేదు. మరి 32లోంచి 25 అని అనుకుంటే 28 టీఎంసీ నీళ్లు తగ్గిపోయినాయి కదా, చివరి ప్రాంతాల వాళ్ళకి అందే అవకాశం లేదు. ఈ విషయం వాళ్ళకి తెలియదు, రైతులకు తెలియదు.
0: కాలువ చివరి భూములకు నీళ్లు తీసుకుపోలేకపోతాం
1: పోలేకపోతాం.
0: దానివల్ల ఉత్పత్తి కూడా తగ్గిపోతా ఉంది.
1: నిజమే.
0: వ్యవసాయ ఉత్పత్తి తగ్గిపోవడం
1: ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది.
0: వ్యవసాయ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల జరుగుతున్నటువంటి పరిణామము రైతుకు ఆదాయం తగ్గిపోవడం అనేటువంటిది ఒక చిన్న సమస్యనే,
1: చిన్న సమస్య.
0: కానీ సామాజికంగా గమనించినప్పుడు ఈ ఉత్పత్తి ఏదైతే సమాజానికి వచ్చి సమాజంలో ప్రజలందరికీ అందాల్సినటువంటి ఇది ఉందో, ఆహార పదార్థాలు ముఖ్యంగా ఈ పప్పు దినుసులు
1: అండి, ప్రతి ఒక్కటి ధాన్యం, గింజలు. మీరు గింజలు అంటే
0: వరి ధాన్యం
1: దగ్గర నుంచి మొదలెట్టుకొని జొన్నలు కానీ కొర్రలు కానీ ఆ తర్వాత అవి గింజలు, ఆ తర్వాత అపరాలు, మీరు అన్నట్టు పప్పు దినుసులు,
0: పప్పు దినుసులు
1: కాకుండా కొంతమంది కూరగాయలు కూడా వ్యవసాయం చేస్తున్నారు. అది కూడా అవసరమే, అన్ని అవసరమే.
0: ఇవి ఎన్ని రేట్లు పెరిగిపోయినాయి అనేటువంటిది గత సంవత్సరాలతో జరుగుతున్న సంవత్సరాలను పోల్చి చూసినట్లయితే
1: బాగా తేడాలు ఉన్నాయి రేట్లు.
0: దానికి కారణం ఏమి అంటే నీళ్లు లేకపోవడము. ఆ నీళ్లు లేకపోవడం వల్ల ఆ ఉత్పత్తి తగ్గిపోవడము, ఆ ఉత్పత్తి తగ్గడం వల్ల జరుగుతున్నటువంటి నష్టం అనమాట. సామాజికంగా పెద్ద నష్టం
1: జరుగుతుంది.
0: ఇక్కడ వర్షం లేదు కాబట్టి వెనుకబాటుతనం ఉంది. ఇక్కడ ప్రజలు ఇంకొక ప్రజల మీద అంటే నీళ్లు అడుగుతున్న ఇంకొకరి మీద వాడు నా నీళ్లు తీసుకెళ్తున్నాడని తగాద పడుతున్నారు. అట్లా కాకుండా ఈ నీటి నిర్వహణ యాజమాన్యంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చర్చ దీంట్లో పాల్గొని ఈ ప్రజలకు వస్తున్నటువంటి ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక రాజకీయమైనటువంటి
1: సమస్య పరిష్కారం కనుక్కోవాలి
0: రాజకీయ పరిష్కారం కావాలి దీనికి ఈరోజు. అంటే తుంగభద్ర నుంచి ఈ ప్రాంతానికి రావాల్సిన నీళ్లు ఎన్నున్నాయో ఆ నీళ్లన్నీ ఖచ్చితంగా వచ్చే విధంగా
1: చూసుకోగలగాలి.
0: ఆ విధంగా నీళ్లు వచ్చే విధంగా చూసుకోగలిగినప్పుడు ఈ వెనుకబాటుతనం తగ్గుతుంది. తర్వాత ఇప్పుడు తుంగభద్ర నుంచి మనం వాడుకుంటున్నటువంటి నీళ్లు 300 టీఎంసీల నీళ్లు పారుదల ఉంది. దాంట్లో తుంగభద్ర డ్యాం ద్వారా మనం వాడుకోవడానికి గతంలో ట్రిబ్యునల్స్ ఇచ్చినటువంటిది 212 టీఎంసీలు ఇచ్చినారు. మిగిలిన నీళ్లు వరద రూపంలో కింద డ్యాములకి వెళ్తాయి, అంటే
1: శ్రీశైలంకు
0: వెళ్తున్నాయి. సో మనం అడుగుతున్నది ఏమంటే ముఖ్యంగా అనంతపురం జిల్లా, తర్వాత కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వర్షఛాయ ప్రాంతంలో ఉండి తక్కువ వర్షపాతం కలిగినటువంటివి కాబట్టి
1: జిల్లా
0: ఈ తుంగభద్రను ఒక ప్రత్యేకమైనటువంటి బేసిన్ గా గుర్తించాలి. ఇప్పుడు కృష్ణా బేసిన్ ను ఏ విధంగా గుర్తించినారో అందులో తుంగభద్రను సబ్ బేసిన్ గా గుర్తించినారు. అట్లా కాకుండా తుంగభద్రను మాత్రమే ప్రత్యేకమైన వాటర్ బేసిన్ గా గుర్తించాలి కృష్ణలాగా.
1: అచ్చా,
0: ఈ తుంగభద్రలో ఉన్నటువంటి నీటి యాజమాన్యానికి ఒక ప్రత్యేకమైనటువంటి

0: చేసుకునే ఆస్కారం ఉంటుంది.
1: తర్వాత నిర్వహణ యాజమాన్య బోర్డులో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన ఇంజనీర్లకే ప్రాధాన్యత ఇచ్చి వేయాల్సినటువంటి పరిస్థితి.
0: మంచి మాట చెప్పారు, మంచి మాట చెప్పారు.
1: ఆ విధంగా ఉన్నప్పుడు ఈ ప్రజల కష్టాలు, ఈ ప్రాంతం యొక్క ఇబ్బందులు వాళ్ళకు తెలుస్తాయి కాబట్టి ఖచ్చితంగా తలతో కాకుండా మనసుతో పనిచేస్తారు. సో ఎప్పుడైతే హృదయంతో వాళ్ళు పనిచేస్తారో సమస్య పరిష్కారానికి ఒక మొదటి మెట్టుగా ప్రారంభం సమస్య పరిష్కారానికి మొదలవుతుంది. తర్వాత ఇంకొకటి ఏమడుగుతున్నామంటే రాయలసీమలోకి నీళ్లు రావాలి అంటే ఒకటి తుంగభద్ర నుంచి రావాలి, రెండు కృష్ణ నుంచి రావాలి. సో తుంగభద్రలో ఇది పరిస్థితి, ఉన్న 300 టీఎంసీల్లో 212 టీఎంసీలు మాత్రమే మనకి ఇచ్చారు.
0: ఆంధ్రప్రదేశ్ వాటా
1: కాదు కదా, డ్యామ్ వాటా,
0: డ్యామ్ వాటా అదేనండి.
1: ఈ డ్యామ్ వాటాలో రాయలసీమకి ఇస్తున్నటువంటిది 122 టీఎంసీలు మాత్రమే.
0: అది
1: రాయలసీమకి ఇచ్చిన ఈ 122 టీఎంసీలు ఇక్కడ ఉన్నటువంటి 45 లక్షల ఎకరాల సాగు భూమికి కనీసము 50% భూమికి కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంది,
0: తడవని పరిస్థితి.
1: సో ప్రణాళికా సంఘం వాళ్ళు ఏం చెప్పారంటే గతంలో మొత్తం వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమిలో 1/3 అంటే 33% భూమికి నీళ్లు అందకపోయినట్లయితే ఆ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా గుర్తించాలని చెప్పి చెప్పింది. తర్వాత 1000 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతాలని కరువు ప్రాంతంగా గుర్తించాలని చెప్పింది. ఇప్పుడు మనకు రాయలసీమలో ఉన్నటువంటి 45 లక్షల ఎకరాల వ్యవసాయ భూమిలో ఈ 122 టీఎంసీలు నీళ్లు వదిలితే 10 లక్షల ఎకరాల కంటే ఎక్కువ పారుతుంది, లేదా 12 లక్షల ఎకరాలు మాత్రమే పారుతుంది, అది కూడా 6 తడి పంటలు అయితే కాకుండా
0: పూర్తి తడి పంటలు పండించాలంటే ఎందుకు
1: వరి పైరు లాంటి నీటి పారుదల పైర్లు పెట్టాలంటే అందులో సగమే అవుతుంది. సో కాబట్టి మనం అడుగుతున్నది ఏమంటే ఆ పద్ధతి, ప్రణాళికా సంఘం వాళ్ళు గుర్తించినటువంటి పద్ధతి ఏదైతే ఉందో, ఎందుకంటే మనము 1000 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఉన్నవే 4 జిల్లాలు
0: కూడా, అందులో మరి ముఖ్యంగా అనంతపురం,
1: అనంతపురం 480 రికార్డ్ అయితే ఉంది.
0: అవునండి.
1: సో ఇటువంటి ప్రాంతాలకు ఆ వర్షపాతము, ఆ వెనుకబాటుతనము, ఆ పరిస్థితులను బట్టి ప్రాథమిక ప్రాధాన్యతగా గుర్తించి నీళ్లు మొట్టమొదటిగా ఈ ప్రాంతాలకు ఇవ్వాలి. కృష్ణా నదిలో నుంచి నీళ్లు బయటకు తీయాలంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటిది ఒకటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు, రెండవది హంద్రీనీవ. ఈ రెండు మార్గాలే జల మార్గాలు రాయలసీమలోకి కృష్ణ నీళ్లు
0: తిప్పాలి అని అనుకుంటే
1: కృష్ణ నీళ్లు రాయలసీమలోకి తీసుకురావడానికి హంద్రీనీవకు డ్యామ్ లో, శ్రీశైలం డ్యామ్ లో MDDL అంటే మినిమం డ్రాడౌన్ లెవెల్, కనీస నీటి మట్టము 840 అడుగులు కంటే ఎక్కువ ఉంటేనే పంప్ చేసుకోగలం లిఫ్ట్ ద్వారా. పోతిరెడ్డిపాడు నుంచి మనము నీరు బయటకు తీయాలంటే 854 అడుగులు మినిమం ఉండాలి. కాబట్టి ఇది చాలా ఇబ్బందులకు గురి అవుతున్నటువంటిది, వెనకబడిన ప్రాంతము, కరువుకు గురి అయినటువంటి ప్రాంతం కాబట్టి ప్రాథమిక ప్రాధాన్యంగా ప్రభుత్వం గాని రాజకీయ నాయకులు గాని దీన్ని జోక్యం చేసుకుని ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు డ్యామ్ లో 854 అడుగుల నీళ్లు రాయలసీమకు ఇవ్వాల్సినటువంటి వాటా నీళ్లు ఏవైతే ఉన్నాయో అవిచ్చేదంగా 854 కంటిన్యూగా మెయింటైన్ చేయమని అడగాలి ఈ కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డు. ఎందుకంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్య
0: కాబట్టి
1: ఆ బోర్డును ఒప్పించి పక్క రాష్ట్రం వాళ్ళని ఒప్పించి రాయలసీమకు నీళ్లు ఇవ్వడం అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. సో కాబట్టి ఈ 854 అడుగుల నీళ్లు కంటిన్యూగా మెయింటైన్ చేయడము అనేటువంటిది జరగాలి. ఈ విధంగా జరిగినప్పుడు మాత్రమే రాయలసీమకు నీళ్లు వస్తాయి,
0: కృష్ణా నీళ్ళని
1: తిప్పగలం. అదర్వైజ్ మనము అవకాశం అంటే పేపర్ మీద ఉంటది
0: కానీ కాలువలో ఉండదు,
1: వాస్తవంగా నీళ్లు తీసుకురాలేదు
0: సమస్యగా ఉంటుంది.
1: సో కాబట్టి రాయలసీమకు నీళ్లు రావడం అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. సో ఇది ఒక అంశం. ఈ పోతిరెడ్డిపాడు నుంచి వచ్చేటువంటి నీళ్లలో తమిళనాడుకు వెళ్లేటువంటి మంచి నీటిని తీసుకువెళ్లేటువంటి తెలుగు గంగ, కృష్ణా జలాలే. 5 రాష్ట్రాల వాళ్ళు ఒక్కొక్కరు 5 టీఎంసీలు ఇచ్చారు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు 15 టీఎంసీలే కాకుండా అక్కడ వ్యవసాయానికి అవసరమైనటువంటి ఇంకొక 30 టీఎంసీల నీళ్లు కూడా తెలుగు గంగ నుంచి మనం తీసుకెళ్తున్నాం. అది కడప, చిత్తూరు జిల్లాలకు వెళ్తున్నాయి. తర్వాత గాలేరు నగరికి సంబంధించినటువంటిది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణ దశలోనే ఉంది.
0: కానీ ఇంకా

0: దిద్దుకోలేదు,
1: ఇంకా పూర్తి కాలేదు, అది పూర్తి అయి చేయాలి వెంటనే. అది ఒక అంశం. మూడవది ఎస్ఆర్విసి, శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్, అంటే శ్రీశైలం కుడిగట్టు కాలువ. సో ఈ కాలువలన్నిటికీ నీళ్లు అందాలి, ప్లస్ అదనంగా కేసీ కెనాల్ కూడా శ్రీశైలం నుంచే తీస్తున్నాం. ఎందుకు తీస్తున్నాం శ్రీశైలం నుంచి అంటే, ఇప్పుడు సుంకేశుల దగ్గర నుంచి తీసే 10 TMC తుంగభద్రలో నిల్వ చేసి, ఆ 10 TMC అనంతపురం జిల్లా పిఏబిఆర్ కి ఇచ్చి, ఆ పిఏబిఆర్ నుంచి నీరు అందనటువంటి దక్షిణ తాలూకా ప్రాంతాలైనటువంటి ధర్మవరం కాలువ ద్వారా పైకి తీసుకువెళ్ళి చెరువులు నింపుతున్నాం. ఇప్పుడు మనము ఒక 46 చెరువులు గత 2 సంవత్సరాలుగా నింపుతున్నాం. ఆ గ్రామాల్లోకి వెళ్తే ఆ రైతుల్లో ముఖంలో ఉండేటువంటి ఆనందాన్ని చూడొచ్చు. నీళ్లు వచ్చిన దానివల్ల వాళ్ళు ఈరోజు ఇంత కరువులో కూడా వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారా లేకపోతే యుద్ధం చేస్తున్నారా అంటే, ప్రకృతితో యుద్ధం చేసి ఈ రోజు వాళ్ళు పంట తీసి తాము తినడం కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్
0: అన్నం పెడుతున్నారు. కరెక్ట్, తిండి పెడుతున్నారు,
1: తిండి పెట్టడము, ఎక్స్పోర్ట్ కూడా చేయగలుగుతున్నారు.
0: ఎస్,
1: ఆ స్థాయి టెక్నాలజీ వాళ్ళు పెంచుకోగలిగినారు. కరువు పరిస్థితుల్లో కూడా పంట పండించగలిగినటువంటి నేర్పరితనము, ఆ నైపుణ్యాన్ని అనంతపురం జిల్లా రైతులు పెంచుకున్నారు.
0: అవునండి, రైతులు నేర్చుకున్నారు.
1: అది మనం చెప్పాలంటే ఇజ్రాయెల్లో గవర్నమెంట్ డబ్బులిచ్చి చేస్తున్నటువంటి దానికంటే అదనంగా వీలు చేయగలుగుతున్నారు. అది నేను చెప్తున్నాను, మా రైతుల గురించి గర్వంగా
0: చెప్పాలండి. చెప్పాలి, నిజమే. అసలు మీరు అంటే మీ మాటకు అడ్డొస్తున్నాను కానీ, రాయలసీమ 4 జిల్లాలతో పోలిస్తే ఈ నీళ్ల అంటే నీళ్లు లేని ఈ ప్రాంతంలో భూముల్లో చాలా బంగారు లాంటి అంటే ఉద్యాన పంటలు పెట్టింది పేరండి. మీకు చీని, బొప్పాయి, అయిన తర్వాత దానిమ్మ, ఈ పంటలు మీరు అన్నట్లు ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నారు అనంతపురం జిల్లా రైతులు. నేను గర్వంగా చెప్పాల్సిన విషయం ఇది. చెప్పండి,
1: అన్ని రకాల కాయగూరలు కూడా
0: పండిస్తున్నారు.
1: సో కాబట్టి నీళ్లు కావాలి మాకే. నీళ్లు ఇవ్వడం కోసం రాజకీయ నాయకులందరికీ కూడా మేము విన్నవిస్తున్నాం, మీరు ఎన్ని పనులన్నా ఉండండి, ఎన్ని పనులన్నా చేయండి, ఈ నీటికి సంబంధించి
0: అందరు ఐకమత్యంగా పోరాడదాం. నిజమే,
1: ఐకమత్యంగా
0: అన్ని పార్టీలను పక్కకు పెట్టి
1: మీరు నీళ్ళు ఇప్పించడానికి మీ వంతు కృషి, మీ వంతు సహాయము, మీ వంతు రాజకీయమైనటువంటి చైతన్యాన్ని ప్రజల్లో తోడ్పాటు చొప్పించి అధికారులను పనిచేయించి నీళ్లు తీసుకురావాల్సిన అవసరం,
0: మార్గం కనుక్కోవాలండి.
1: నీళ్లు రాకపోయినట్లయితే నాగరికత లేదు, అభివృద్ధి లేదు,
0: అభివృద్ధి ఉండదు,
1: ముందరికి పోలేం.
0: నిజమే.
1: కాబట్టి నీళ్ల గురించి ఏ చిన్న విషయమైనా సరే
0: అవునండి
1: చర్య చేపట్టాలి. ఈ మధ్య కాలంలో గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన తర్వాత జల బడ్జెట్ తయారు చేసింది మన జిల్లాకి,
0: అనంతపురం జిల్లాకి
1: మండల వారీగా ఏ మండలంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎంత నీరు లభ్యమైతా ఉంది,
0: ఎంత సాగుబడి ఉంది,
1: ఎంత నీరు తక్కువ ఉంది
0: అవునులేండి
1: అనేటువంటి లెక్కలు,
0: అంచనాలు
1: తయారు చేసి అది ఒక పుస్తక రూపంలో ప్రకటించినారు. దాని ప్రకారం, ప్రభుత్వం లెక్కల ప్రకారమే ఈ రోజు అనంతపురం జిల్లాకు 379 TMC వరకు నీళ్ళు అవసరం ఉంది. లోటు ఎంత ఉంది అంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారమే 60 TMC మాత్రమే లభ్యమవుతున్నాయి జిల్లాలో.
0: ఎంత తేడా
1: అంటే 310 TMC లోటు ఉంది అని నేను అంటాను. 20 TMC మాత్రమే లభ్యమవుతా ఉంది
0: వాస్తవానికి,
1: ఎందుకంటే మనకు తుంగభద్ర నుంచి వచ్చే నీరు మాత్రమే నీరు
0: అంతేనండి. అదే
1: కానీ ప్రభుత్వం అందులో లెక్కల్లో భూగర్భ జలాలు అంటే బోరు బావుల ద్వారా లభించే నీటిని లెక్క కట్టుకుంది,
0: చెరువులు నిండితే వచ్చే
1: నీటిని కూడా లెక్క కట్టి
0: దాన్ని కూడా లెక్కలేసుకుంది.
1: కానీ అవన్నీ లభించడం లేదు.
0: ఎంత మాత్రం వర్షాలు వస్తా ఉన్నాయి
1: అనంతపురం రైతు ఈ రోజు 400-500 అడుగుల లోతు బోర్లు వేసి అక్కడ నుంచి నీళ్లు తీస్తుంటే కూడా ఉన్నట్లుండి ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు.
0: నిజమేనండి, నిజమే.
1: బోరు బావిలో నీరు రైతు జీవితము ఎప్పుడు ఆగుతుందో ఎప్పుడు నిలబడుతుందో తెలియనటువంటి ఒక దుస్థితి
0: కరెక్ట్.
1: ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగినటువంటి రైతు మరణాల్లో రాష్ట్రం అంతా జరిగినటువంటి వాటికంటే అనంతపురం జిల్లాలోనే అధికంగా ఈరోజు

0: రైతు మరణాలు జరిగినాయి. దాదాపు 234 మంది ఈ రోజు మనం రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఈ రోజు వరకు లెక్కేసుకుంటే అనంతపురం జిల్లాలోనే మరణించినారు. మరి ఎందుకు ఇంతమంది చనిపోయినారు అంటే నీటి ఆధారం లేక పంటలు
1: పండించే ఆధారపడి వాళ్ళ బతుకులు
0: వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నటువంటి జీవితాలు. సో మరి ఈ
1: వర్షమా అంతంత మాత్రం ఉండిన బోర్లు ఎండిపోతే ఇంక దేని నమ్ముకొని బతకాలి ఆ రైతు?
0: చెరువుల్లో నీళ్లు రావడం
1: లేదు
0: కాబట్టి చెరువుల యాజమాన్యాన్ని రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ అధికారుల అజమాయిషీ లేకుండా గతంలో ఏ విధంగా అయితే ప్రజలు ఏ గ్రామానికి సంబంధించిన ప్రజలు ఆ చెరువును ఆ నీటి వసతులను అభివృద్ధి చేసుకొని దాన్ని కాపాడుకుంటూ వచ్చినారో ఆ విధమైన స్థితికి ఆ మనస్థితికి మళ్ళీ ప్రజలను మనము తీసుకెళ్ళగలగాలి. ఇక్కడ ఆ విధంగా తీసుకెళ్ళినప్పుడే చెరువులు మళ్ళీ పునరుద్ధరించబడతాయి, చెరువులో నీళ్లు ఉంటాయి, చెరువులు కింద పంటలు పండుతాయి. ఎందుకు అంటే గతంలో ప్రజలు మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి కాలంలో ఎద్దులతో గోరలు దోలి చెరువులో ఉన్న మట్టిని ప్రతి సంవత్సరము బయటికి దోలేసుకునే వాళ్ళు వాళ్ళే.
1: అవునండి, తమ పొలాలకు తోలుకొని పోయేవాళ్ళు.
0: దానివల్ల చెరువులో వస్తున్నటువంటి పూడికను కంటిన్యూగా వాళ్ళే
1: ఆటోమేటిక్ గా అంటే పూడికను వాళ్ళే తీసుకొని పోయేవాళ్ళు.
0: తీసుకుపోయే
1: మంచి సత్తువ కాబట్టి భూములకు వేసుకుంటే సేద్యానికి కూడా మాకు
0: పనికొస్తుంది. కానీ ఈ రోజు పరిస్థితి ఏమంటే ప్రభుత్వం ఎప్పుడైతే దాని మేనేజ్మెంట్ తీసుకుందో అప్పటి నుంచి ఆ ప్రజలు ఇది నాకు సంబంధించినటువంటి విషయం కాదు అనేటువంటి ఒక భావనతో అందులో పాల్గొనడం లేదు ఆ కార్యక్రమంలో. అందుకే మేము ఇప్పుడు ఎక్కడైనా బయటికి వెళ్తే చెరువు కట్టల మీద కంప చెట్లు మొదలవడం, చెరువులో పూడికతో చెరువులు
1: ఎండిపోవడం
0: ఇవన్నీ చూస్తున్నాం. సో అటువంటి స్థితి నుంచి మళ్ళీ చెరువులు పునరుద్ధరించుకోగలగాలి మనం. మన చెరువులు లేకొచ్చే నీళ్లు మనం కాపాడుకోగలగాలి. ప్రభుత్వం లెక్కల ప్రకారమే ఈ రోజు అనంతపురం జిల్లాలో దాదాపు 24 టీఎంసీలు నిలుపుకోగలిగినటువంటి చెరువులు ఉన్నాయి, చిన్నవి పెద్దవి.
1: మనం మొత్తం రాష్ట్రం అంతా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ అన్నింటికంటే కూడా అనంతపురం జిల్లాలోనే చాలా అతిపెద్ద అయినటువంటి చెరువులు ఎప్పటి నుంచో ఉన్నాయి, తాతల కాలం నాటి నుంచి.
0: అనంతపురం చెరువు కావచ్చు, ధర్మవరం చెరువు కావచ్చు, బుక్కపట్నం
1: గుత్తి చెరువు,
0: గుత్తి చెరువు,
1: సింగనమల చెరువు,
0: కంబదూరు చెరువు, పెద్ద చెరువుల్లో భాగంగా
1: నిజమేనండి, చాలా పెద్ద చెరువులు ఇవి.
0: మరి ఈ చెరువులన్నీ ఈ రోజు నిర్వహణ లేనటువంటి ఒక స్థితి ఉంది, వాటిని ఎట్లా పునరుద్ధరించుకోవాలి? ఈ తుంగభద్ర నుంచి తర్వాత హంద్రినివ నుంచి వచ్చే కృష్ణ నీరు, ఈ నీరంతా కూడా మేమేం చెప్తున్నామంటే ఒక జలవలయాన్ని సృష్టించండి మొత్తం అనంతపురం జిల్లాలో ఉన్న చెరువులు, కుంటలు,
1: కాలువల ద్వారా వచ్చేవి,
0: మేజర్ ఇరిగేషన్ డ్యాములు, మైనర్ ఇరిగేషన్ డ్యాములు, మీడియం ఇరిగేషన్ డ్యాములు ఏవైతే ఉన్నాయో ఒకదానికొకటి అనుసంధానం చేస్తూ కాలువల వ్యవస్థను నిర్మించండి అనంతపురం జిల్లాకి. మొత్తం వచ్చిన నీరంతా కూడా మీరు ముందు వాటిలో నిల్వ చేయండి, అప్పుడు ఆటోమేటిక్ గా భూగర్భ జలాలు పెరుగుతాయి.
1: అవునండి,
0: భూగర్భ జలాలు
1: అవుతాయి. భూగర్భ జలాలు ఛార్జ్ అయ్యి మీకు 400 అడుగులు కాకుండా 100 అడుగుల్లోనే మనకు నీళ్లు దొరికే అవకాశం
0: పైకి వస్తుంది,
1: మట్టం పెరుగుతుంది.
0: భూగర్భ జల మట్టం పైకి పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా బావులు తిరిగి మళ్ళీ పునరుద్ధరించబడతాయి,
1: రీఛార్జ్ అవుతాయి.
0: ఇది ఒక అంశం. తర్వాత ఈ రోజు పెన్నా నది ఏదైతే ఉందో రాష్ట్రం నీటి వాటాలో 3% నీటిని ఇవ్వగలిగినటువంటి నది
1: అది పెన్నా నది.
0: పెన్నా నది ఈ రోజు మొత్తం ఎండిపోయి అక్కడ ఏమాత్రము నీళ్లు లేక
1: దొరికే అవకాశం లేదు,
0: తుప్పలు మొలిచినటువంటి పరిస్థితి ఉంది. సో మేమేం అడుగుతున్నామంటే ఈ పెన్నా నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఈ పర్యావరణాన్ని కాపాడుతూ ఈ పెన్నా నదిని తిరిగి రిజనవేట్ చేయాలి, మళ్ళీ పునరుజ్జీవింపజేయాలి. ఏ విధంగా పునరుజ్జీవింపజేయాలంటే రాజస్థాన్ లో రాజేంద్ర సింగ్ ఏ విధంగా సరస్వతి నదిని పునరుజ్జీవింపజేయడానికి ప్రయత్నం చేసి దాన్ని ఇప్పుడు పునరుజ్జీవింపజేసేటువంటి కార్యక్రమంలో భాగస్వామి దాన్ని చేసినాడో ఎడారిలో, ఆ విధంగా పెన్నా నదిని మనం తిరిగి బతికించుకోవాల్సిన అవసరం
1: ఉంది.
0: అందుకు గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాలు, సాంకేతిక సహకారాలు, ఆర్థిక సహకారాలు రావాలి. అందులో ప్రజలు ఇది మాది అని అనుకునే విధంగా ప్రతి ఒక్కరూ పాల్గొనే భావనతో వాళ్ళని తీసుకురావాలి.
1: అవునండి, అంటే ఇప్పుడు ఇది అంటే మీరు ఒక వలయం మాదిరి ఏర్పాటు చేయాలి, జల వలయం మాదిరి
0: చేయాలి జిల్లానంతా.
1: ఈ రకంగా మనం అంటే చెరువులను, కుంటలను, ఆ తర్వాత వివిధ డ్యాముల ద్వారా మనకుండే సౌకర్యంలో ఉన్న మనం ఏర్పాటు చేసుకున్న డ్యాముల ద్వారా ఉండే అన్ని నీటితోటి ఒక వలయం మాదిరిగా ఏర్పాటు చేసుకుంటే జిల్లాలోని అన్ని వ్యవసాయ భూములలో

0: నీటి సామర్థ్యము అంటే
1: భూగర్భ జలాల సామర్థ్యం పెరుగుతుంది
0: పెరుగుతుంది అని అంటారు.
1: భూగర్భ జలాల సామర్థ్యం పెరిగినప్పుడు పంటల ఉత్పత్తి పెరుగుతుంది,
0: నిజమేనండి,
1: ప్రజల ఆదాయం పెరుగుతుంది,
0: నిజమే.
1: సమాజానికి వాళ్ళు చేసేటువంటి ఉత్పత్తి వల్ల ఈ అధిక ధరలని మనం ఏమైతే ఈ రోజు భావిస్తున్నామో ఆ అధిక ధరలన్నీ
0: కంట్రోల్
1: వెనక్కి వచ్చేస్తాయి.
0: కంట్రోల్లో
1: సో ప్రజలు మొత్తం, జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం సంతోషంగా సుభిక్షంగా సంతోషంగా జీవిస్తారు.
0: నిజమేనండి.
1: ప్లస్ ఈ అదనపు ఆదాయం ఏదైతే వస్తుందో రైతుకు, ఆ అదనపు ఆదాయంతో తన పిల్లల్ని చదివించగలడు, వారు ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి వ్యక్తులుగా మంచి పౌరులుగా తీర్చిదిద్దగలరు,
0: అందించగలుగుతాం. నిజమేనండి. చాలా చక్కగా తెలియజేశారు రామ్ కుమార్ గారు. మరి మీకు మా తరఫున, మా శ్రోతల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మా జిల్లా రైతాంగం తరఫున మీకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అంటే నిజాలు ఏమిటి, ఏం జరుగుతుంది, ఏమిటన్నవి వాస్తవం తెలియజేశారు. నీటి పరంగా మన జిల్లాకు జరుగుతున్న న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి అన్న విషయం చాలా సూక్ష్మంగా తెలియజేశారు. మరొకసారి ఈ విషయం పైన మనం స్థూలంగా చర్చించుకుందాం. అందాక సెలవు మరి, నమస్తే.
1: నమస్తే.
2: మీరు ఇంతవరకు న్యాయ సలహాలు కార్యక్రమంలో అనంతపురం జిల్లా సాగునీటి సమస్యల గురించి న్యాయవాది శ్రీ ఆర్ రామ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ఏ సుభాన్.
3: ఖాన్ మొటిమలా
4: సైబాల్,
3: గజ్జా బొబ్బలా
4: సైబాల్,
3: నడుగులో తామరా
4: సైబాల్,
3: బురద పుల్లా
4: సైబాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
7: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
8: SBI, the bank to every Indian.
2: విందాం చిత్రగీతాలు.

0: కు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

0: మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

మీరింతవరకు హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: a Hanuman temple and around 500 meters of zamindari embankment in the Navgachhia block. People from the affected areas have been shifted to safer locations. Teams of the Water Resources Department are working on a war footing to control the erosion. Senior officials and engineers are present at the site and are continuously monitoring the situation. Water Resources Minister Vijay Kumar Chaudhary said that the erosion has intensified due to an unexpected change in the course of the Ganga. He said all possible efforts are being made to check the erosion and situation is being closely monitored. Meanwhile, a rise in the water levels of major rivers has led to flooding at several places in Saran, Vaishali, Begusarai, Buxar, Jahanabad, Nawada and Aurangabad districts. The administration and Water Resources Department are maintaining close vigil in vulnerable areas. Savita Parikh, Akashwani News, Patna.
1: In badminton, India's leading shuttler Lakshya Sen, Kidambi Srikanth and Tanvi Sharma will begin their campaigns today at the China Masters Super 750 in Shenzhen, Guangdong Province. Satvik Sairaj Ranki Reddy and Chirag Shetty will also be in action in men's doubles. Earlier, Unnati Huda has made an early exit from the tournament yesterday after she lost to South Korea's Kim Jae-yeon in straight games in the opening round of the women's singles. And now, for a look at today's newspapers, it's over to Renu Kataria.
2: Thank you, Shagun. Prime Minister Narendra Modi asks SCO member nations to unite and fight against terror, shun double standards, resolve conflict via dialogue, respect sovereignty, leads the Asian age. All systems are go, stormproof economy, August queues lead to growth, headlines the Economic Times, adding several macro indicators bring further economic cheer, GST mop-up grows 15%, car sales zoom and other signals stay green on resilient strength. In a historic milestone for the Indian Air Force, Air Vice Marshal Shakti Sharma has become the first woman officer, non-medical, in the country's armed forces to attain the rank of Air Vice Marshal or equivalent, informs the Pioneer. And finally, scientists from the Zoological Survey of India in collaboration with ICAR, Centre Marine Fisheries Research Institute and international experts have discovered a new species of deep sea skate in the Arabian Sea off India's southwestern coast, informs the Pioneer. And with that, it's back to you, Shagun.
1: Thank you, Renu. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi renews call to embrace Swadeshi goods and avoid unnecessary purchase of gold and destination weddings abroad. Prime Minister to address valedictory session of departmental summit of Jal Shakti Ministry in New Delhi today. Government reduces stock holding limit of sugar from 4 to 2,000 quintals. US begins fresh strikes on IRGC targets inside Iran, explosions heard in Bandar Abbas and Hormuz. Indian forensic team begins DNA analysis to identify flash flood victims in Nepal. And India's leading shuttlers Lakshya Sen, Kidambi Srikanth and Tanvi Sharma to begin their campaigns at China Masters Super 750 in Shenzhen today. And with that, we end the morning news. Have a nice day.
3: Akashavani విజయనగరం జిల్లా సమాచార లేఖ వింటారు.
4: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన, ఘనంగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తదితర అంశాలతో కూడిన విజయనగరం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ గోవా గవర్నర్లు అబ్దుల్ నజీర్, పూసపాటి అశోక్ గజపతిరాజు, రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ తదితరులతో కలిసి విమానాశ్రయ టెర్మినల్ ను ప్రారంభించిన అనంతరం చెక్ఇన్ హాల్, ఆధునిక ప్రయాణికుల సదుపాయాలు, సాంకేతిక వ్యవస్థలను పరిశీలించారు. విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఏజీసిటీ నమూనాలను జీఎంఆర్ ప్రతినిధులు వివరించారు. టెర్మినల్లో ఏర్పాటు చేసిన భారీ వీడియో వాల్లో ప్రదర్శించిన ఉత్తరాంధ్ర చరిత్ర, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడారు. పెట్టుబడులు, ఉపాధి, అభివృద్ది అనే లక్ష్యంతోనే ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ఉత్తరాంధ్ర ఇకపై అభివృద్దిలో ఉత్తమ ఆంధ్రగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

0: భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. భోగాపురం విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన రైతులే ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారమని, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరును విమానాశ్రయానికి పెట్టడం గర్వకారణమన్నారు. విజయనగరం జిల్లా సమగ్ర అభివృద్దికి కృషి చేస్తున్నామని రాష్ట చిన్న, సూక్ష్మ, మధ్యతరా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, దేశభక్తిని చాటేలా, స్ఫూర్తిదాయకంగా సాగాయి. కార్యక్రమానికి మంత్రి కొండపల్లి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం, విజయనగరం ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 25-26 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు, 27న అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, విజయనగరం వాసుల ఇలవేల్పు, శ్రీ అమ్మవారి పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గత ఏడాది కంటే గొప్పగా ఈ ఏడాది పండుగను నిర్వహించాలని సూచించారు. నిర్ణీత సమయానికి సిరిమానోత్సవం మొదలయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నామని జిల్లా ఎలక్టరల్ రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటును తొలగించకుండా, అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా అత్యంత ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన కొత్త ఓటర్లను గుర్తించి జాబితాలో చేర్చడంతో పాటు యువ ఓటర్లపై దృష్టి పెట్టాలని కోరారు. దీనికోసం జిల్లాలో విస్తృతంగా స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట విద్యా వ్యవస్థ బలోపేతానికి ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులంతా కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విజయనగరం దాసన్నపేట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట వ్యాప్తంగా ఉపాధ్యాయులతో దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడుతూ, అభ్యాసన ఫలితాలపైనే ఉపాధ్యాయులంతా దృష్టి సారించాలని సూచించారు. ఇకపై నెలకోసారి క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాల్లో పాల్గొని ఉపాధ్యాయుల క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. వినూత్న కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఒత్తిడి లేని విధంగా అభ్యాస మెలకువలు నేర్పాలని సూచించారు. హరిత ఆంధ్రప్రదేశ్లో భాగంగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావాన్ని తగ్గించేందుకు ఆక్సిజన్ ఇచ్చే మొక్కలను పెద్ద ఎత్తున నాటాలని సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార లేఖన విన్నారు. రచన కె రామకృష్ణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. విందం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా ప్రియురాలు పిలిచింది చిత్రం కోసం సాధన సర్గమాలపించిన ఈ పాట.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: విన్నా పాట
1: సీను చిత్రం కోసం పార్థసారథి చిత్రాలపించిన పాటది.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: విన్నా పాట. ఆడవారి మాటలకు అర్థాలే వెరుల చిత్రం కోసం కార్తీక్ గాయత్రి ఆలపించిన చంద్రబోస్ గీతం, సంగీతం యువన్ శంకర్ రాజా.
1: మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
1: నాకు అడ్మిషన్.
0: మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక సంగీత దర్శకుని చిత్రగీతాలు. ఇందులో ఇళయరాజా గారి పాటలు విందాం. ముందుగా అభినందన చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన ఆత్రేయ గీతం, సంగీతం ఇళయరాజా.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

విన్నా ఆ పాట, గీతాంజలి చిత్రంలో ఉన్నది. తర్వాత రండి, కొండవీటి దొంగ చిత్రం నుండి ఈ పాట.

0: వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.

0: విన్నా పాట బొబ్బిలి రాజా చిత్రంలోనిది. వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.

మీరు ఇంతవరకు సంగీత దర్శకుడు ఇళయరాజా గారి చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం అభిలాష కార్యక్రమంలో మీరు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. ముందుగా ఈ ఉత్తరం జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపురం గ్రామం నుండి రాస్తున్నారు. రాస్తున్న శ్రోతలు అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజనీ, సుధీర్, మణిదీప్, మణిచంద్ర. వీరంతా కోరుతున్న పాట సంతోషం చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని కోరుతున్నారండి. మరి వారి కోసం వారు కోరిన ఈ పాట.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్.

0: ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్.
1: తర్వాతి ఉత్తరం. అనంతపురం సింగళమల నుండి లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్న పాట

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every

విన్నా పాట శ్రీదేవి చిత్రంలోనిది. కోరిన శ్రోతలు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, సూర్యకళ, చంద్రకళ, రేఖ, కృష్ణ, రవీంద్ర కుమార్, సాయిప్రకాష్, విజయకుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, భవ్యశ్రీ, బేబీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: విన్న పాట కోకిలమ్మ చిత్రంలోనిది. కోరిన శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగానాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీత, ఋషికేశ్, అక్షయ్.
1: అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
2: SBI, the bank to every Indian.

0: బీట్ బాగుంది, కానీ బాస్కి మాస్ అయితే బాగుంటుంది కదా. మాస్ ఏంటి, క్లాస్ ఏంటమ్మా, బాస్కి ఏదైనా సూపరే, రెండు కలిపి కొట్టండి. ఏం బాస్?
1: ఓకే, లెట్స్ డూ ఇట్.
0: 1, 2, 3, 4.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం నుండి కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి భారతీలాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లో, తజయలో, దాదిత్యులు, జాన్విక, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంధ, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. మీరు ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలు, మరికొన్ని క్షణాల్లో వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జిల్లాలకు జలహారతి ఇచ్చి స్వాగతం పలకనున్నారు. శారీరక దృఢత్వం, అప్రమత్తత పోలీసుల విధి నిర్వహణలో కీలకమని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ మైదానంలో తొలిసారి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026ను డీజీపీ నిన్న ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో 2027 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించేలా సమన్వయంతో పనిచేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. రాష్ట వ్యాప్తంగా చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని, ఈ కార్యక్రమం ద్వారా అక్షరాస్యత శాతం 72.6 నుంచి 82.1% పెరిగిందని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుపతిలోని 3 కేంద్రాల వద్ద ఇచ్చే ఎస్ఎస్డీ టోకెన్లను ఈ రోజు రద్దు చేశారు. శుక్రవారం దర్శనానికి సంబంధించి గురువారం నుంచి యథావిధిగా టోకెన్లు జారీ చేస్తారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 10వ తేదీ వరకు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. గుంటూరు, విజయవాడ ప్రాంత పరిధిలో జాతీయ రహదారుల సమస్యలు, అపరిష్కృత పనుల పురోగతిపై కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న సమీక్ష నిర్వహించారు. గుంటూరు జిల్లా కొలనుకొండలోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారి సంస్థ అధికారులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో పలువురు అస్వస్థతకు గురైన ఘటనపై రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమీక్ష నిర్వహించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

మానవుని దైనందిన జీవితంలో అనేక రకాలుగా ఉపయోగించే కొబ్బరి పట్ల అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటు నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: మెరుపల్లే వచ్చాడో దమ్మున్నా చిన్నోడో

ఎస్ బంగారం నుంచి సాంగ్ వినేశాం కదా, 10 o'clock 7 minutes 37 seconds ఎగ్జాక్ట్లీ అయిపోయింది. మనం ఎంట్రీ చేశాం హరివిల్లు ప్రోగ్రామ్ కి. మరి ఈ హరివిల్లులో 1 అవర్ పాటు నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేస్తూ

నాతో కలిసి ఈ ప్రోగ్రామ్ ని ఎంజాయ్ చేయాలంటే వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేయొచ్చు 0866248814 0826248814. సో వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. లెట్స్ స్టార్ట్. ఆల్రెడీ మార్నింగ్ నుంచి మన లిజినెస్ వెయిటింగ్ అనమాట, మెసేజ్ చేస్తూ. మరి మీ మెసేజెస్ అన్ని కూడా చూసేస్తున్నాను. మరి ఎవరు పంపించారు అంటే వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు. శుభోదయం, వందనాలు, భక్తి గీతాలు విని ఆనందించాము అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అంటూ పంపించారు, గుడ్ మార్నింగ్ అంటున్నారు. శ్యామల గారు, ప్రకాష్ గారు ఇద్దరు కూడా చిన్న తిరుపతి నుంచి. అండ్ గుడ్ ఇంట్రడక్షన్ అబౌట్ అవర్ ఎవర్ కల్పవృక్షాలు, చక్రాలు లేని ఆక్సిజన్ రిక్షాలు విత్ గుడ్ సాంగ్స్ అంటున్నారు. థ్యాంక్ యూ, సూపర్ జోర్గా హుషారుగా అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది ఎవరు పంపించారు మనకి, కేవీ రమణ గారు శ్రీకాకుళం నుంచి అనమాట. నెక్స్ట్ ఇంకా హాయ్ హలో నమస్తే నేచర్ లవర్ చందూజీ ఎలా ఉన్నారు, బాలు మూవీ సాంగ్ లో అన్నట్లుగా అంటూ మన పిఎస్పీకి బ్రోకి విషెస్ చేయండి అంటున్నారు మీ ద్వారా అంటూ. ఓకే, తప్పకుండా చేద్దాము. వెరీ వెరీ వెరీ వెరీ వెరీ బెస్ట్ విషెస్ ఇచ్చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, ఇదైతే విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ శుభోదయం చందనమ్మ అంటూ పంపించారు, శ్రీకృష్ణ నామస్మరణతో ఉదయమే మధురమాయను, ఉద్యోగంలో హోదా కాదు ప్రతిభే ముఖ్యమని చాటెను, టాలెంట్ ఉంటే టాక్సీ వాలా కథలాగా గెలుపు మనదే అని చెప్పాను, మనుషుల్లో మంచి ఎవరో చెడెవరో మనసుతో చూడమని నేర్పాను, చెట్ల విలువను చెబుతూ గాలితో లాలిపాట పాడెను, తాటి ముంజలోని తీయదనం పరిచయం చేసి జ్ఞానాన్ని పెంచాను, కొబ్బరి చెట్టు గొప్పదనాన్ని ఎన్నో కోణాల్లో వివరించాను, కేరళ వంటల్లో కొబ్బరి నూనె వాడకాన్ని అది తెలివిని పెంచే ఔషధమని చక్కగా తెలియజేశాను, మాట మాటకు కొత్త విషయాన్ని జోడిస్తూ నాలెడ్జ్ పెంచాను, చందన మాటలు పచ్చని చెట్టు పంచే ఉదయ సుగంధంలాగా మా ఉదయం మరింత అందమాయను ఆనందమాయను అంటున్నారు. మీ యొక్క మెసేజ్ చూసి నాకు కూడా ఆశ్చర్యమాయను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి. నెక్స్ట్ ఇంకా శుభోదయం చందనమ్మ, వందనా పాటలతో ఇచ్చావు ముకుందునికి జన్మ విందు, వసుదేవ నందుని ప్రతి పాట వీణుల విందు, ప్రకృతి చెట్లతో పొందు కోటి రుగ్మతలను పారద్రోలే మంచి మందు, నేటి ప్రత్యేకతలు బహు పసందు, ఈ ఘనత దక్కించుకుంది మన ఆర్జే చందు అంటున్నారు. ఓకే, కొబ్బరికాయ మీద కూడా మా బాల్యంలో ఒక సామెత ఉంది అంటున్నారు. అదేంటంటే, చెయ్యని కుండ వెయ్యని సున్నం పొయ్యని నీళ్లు తీయగనుండు. నాకు ఇది గుర్తొచ్చింది, బట్ ఆ టైంకి మనకు అలా గుర్తురాదు కదా, నాకు తాటిపండు ఒకటి గుర్తొచ్చింది. అదే సంగతి వాసు గారు శనివండి నుంచి. థ్యాంక్ యూ, మీ యొక్క త్రాస బహు కనువిందు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, అప్పలరాజ్ గారు పడే నుంచి మెసేజ్ చేశారు, హాయ్ వెల్కమ్ టు హార్వీలు, చందనాజీ ఎలా ఉన్నారు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి విషెస్ చేస్తూ మా ముఖ చిత్రాలు మార్చేసింది ఇంకా అంటున్నారు. మార్చేస్తా, వెరీ రెడీగా ఉండండి. అండ్ నెక్స్ట్ ఇంకా పెద్దకాకని నుంచి పద్మ గారు, చంద్రశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు, ఈ రోజు టాపిక్ చాలా బాగుంది, చెట్ల గురించి బాగా చెప్పారు అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. మరింతకి క్వశ్చన్ అడిగేస్తున్నాను, ఫస్ట్ క్వశ్చన్ అయితే క్వశ్చన్ కి ఆన్సర్ చేసేయండి. మరింతకి క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇది ఒక సైంటిఫిక్ నేమ్ అనమాట, ఆ నేమ్ ని బట్టి మీరు అది ఏ చెట్టు కనుక్కోగలగాలి. ఓకేనా, కోకోస్ న్యూసిఫెరా, మరి ఇది ఏ చెట్టు యొక్క సైంటిఫిక్ నేమ్, కోకోస్ న్యూసిఫెరా అనేది ఏ చెట్టు యొక్క సైంటిఫిక్ నేమ్, తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814. ఒక స్మార్ట్ బ్రేక్ తర్వాత మంచి సాంగ్ వస్తోంది, వింటూ స్టే ట్యూన్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బిందు వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలి.

0: చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ఎల్ఐకి మూవీ నుంచి సాంగ్ అయితే వినేశారు మనము నామ్ హర్ విలులు. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే కొకోస్ న్యూసిఫెరా అనేది ఏ చెట్టు యొక్క సైంటిఫిక్ నేమ్ అని చెప్పి అడిగాను. మరి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్స్ చేశారు. విజయవాడ నుంచి నందు గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు, గుడ్ మార్నింగ్, అలాగే బాగున్నారా అంటూ నరేష్ గారు, మసివిజు గారు అడుగుతున్నారు, ఫైన్ అండి. అండ్ ధనంజయ్ గారు అనంతపూర్ జిల్లా నుంచి హాయ్ అంటున్నారు, హాయ్. అలాగే విజయ పరమేష్ గారు పంపించారు, ఏం పంపిలా ఆన్సర్ అయితే. ఓకే, నెక్స్ట్ ఇంకా హాయ్ చందన అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ అండి. అండ్ కనకారావు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. సో ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ మీదే అనమాట. నెక్స్ట్ ఇంకా అప్పలరాజు గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే గోనుగండ నుంచి లక్ష్మీదేవి గారు, రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్ అండ్. అలాగే కలమందలపాడు నుంచి ఖసింగ్ గారు, ముత్తజవాలి గారు కరెక్ట్ ఆన్సర్ అండ్. అలాగే రమా గారు కంకిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్, శుభోదయం మీ కూడా. అండ్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్. అలాగే శుభోదయం చందన అంటూ మధుసూదన్ గారు పంపించారు, వేప చెట్టట కాదండి, పాపినేపాలెం నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు, ఓకే కరెక్ట్ ఆన్సర్ అండ్. నమస్తే అండి మీకు కూడా. అండ్ అలాగే నీరు చెట్టు నీరు కట్టు రామకృష్ణ గారా, సారీ మీ పేరు ఎన్న ఎన్ రామకృష్ణ. అండ్ స్వర్ణ గారు కూడా పంపించారు, కారం చేయడు నుంచి పంపించారనమాట. సో కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. అండ్ అలాగే భాస్కర్ గారు పడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ మార్నింగ్ చందనాజీ అంటూ లతా గారు ఉయ్యూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, గుడ్ మార్నింగ్. అలాగే అంబికా గారు పంపించారు, హాయ్ చందన ఎలా ఉన్నారు, ఈరోజు చెట్ల గురించి టాపిక్ చాలా బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ. నేనైతే బాగున్నానండి, అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ఇంకా అనురాధ గారు పంపించారు అనంతపూర్ నుంచి, కావాలని పంపించారు లేకపోతే మిస్టేక్ అంటే చిన్నపిల్లలు స్పెల్లింగ్ మిస్టేక్ లాగా భలే పంపించారు, బట్ ఇట్స్ ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా జోరుగా హుషారు గారు చెట్ల విశిష్టత గురించి చాలా బాగా చెప్పారు, ఈనాటి యువతరం తెలుసుకోవాలి అంటున్నారు. నిజం అంటే తెలుసుకోవాలి అంటే పెద్దవాళ్ళందరూ సజెస్ట్ చేస్తూ ఉండాలి పెంచమని, అండ్ ఒక హాబీగా మార్చుకోవాలి ముందు వాళ్ళందరూ. సో అప్పుడే మన అందరికి నేచర్ వల్ల ఉన్న యూజెస్, నేచర్ మనం ఎలా ప్రేమించాలి, నేచర్ మనల్ని ఎలా ప్రేమిస్తుంది, ఇవన్నీ తెలుస్తాయి. సో కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారండి బాలసుబ్రహ్మణ్యం గారు ఎటపాల్ల నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంకేదో కాదండి, మన జోరుగా హుషారు గారు మీరు చెప్పిన కల్పవృక్షమైన అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు విజయలక్ష్మి గారు పదకొండు నుంచి. నేను ఫ్లోలో ఆన్సర్ చెప్పేదాన్ని కానీ చెప్పలా. సో ఎవరు నెక్స్ట్? రమణారావు గారు అండ్ ఫ్యామిలీ అంతా బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు, శుభోదయం అంటూ బోల్డన్ని చెట్లను కూడా పంపించారు నా కోసం, థ్యాంక్ యూ అండ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ చందన, చెట్ల గురించి మంచి విషయాలు తెలిపారు, పవన్ కళ్యాణ్ గారి విషెస్ కూడా చెప్పారు అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు ఆశా గారు బెంగళూరు నుంచి, థ్యాంక్ యూ. అండ్ మీ బెంగళూరులో బాగా కనబడుతుంటాయి అనుకుంటే చెట్లయితే. నెక్స్ట్ అక్కర్పాక నుంచి రమ గారు, సుధాకర్ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే కోనసీమ జిల్లా నుంచి పంపించారు, సో సాంగ్ రిక్వెస్టా కాదండి, ఏదైతే కాదు ఇప్పుడైతే లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా బ్రహ్మపురం నుంచి మెసేజ్ చేశారు జగన్ గారు కరెక్ట్ ఆన్సర్. ఇలా పంపించారు అయినా నేను కరెక్ట్ కింద కన్సిడర్ చేసేస్తా, ఎందుకంటే అది దాని పేరు కాబట్టి. నెక్స్ట్ రమాసుందరి గారు పంపించారు, కాదు రామసుందరి గారు పంపించారు నెల్లూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. మీ పేరు అదేనా, నేను ఫస్ట్ చెప్పిందా, అది క్లారిటీ ఇచ్చేయండి నాకు. అండ్ ఈరోజు మన వర్ధంతి కూడా చందన అంటున్నారు, ఓకే ఓకే ఫైన్ అండి, బట్ ఇట్స్ ఓకే, మనం అయితే గుర్తు చేసుకుందాం ఆయన్ని. నరేష్ గారు, మరిసి విజయ్ గారు మెసేజ్ చేశారనమాట. నెక్స్ట్ ఇంకా చందన బంగారు తల్లి, మీకు మీ తోబుట్టులందరికీ బిలేటెడ్ రాఖీ పౌర్ణిమ అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ సోదరుడు ఉమ్మడి తూర్పు.

గోదావరి జిల్లా నుంచి త్రిమూర్తులు గుప్తా గారట. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ మీకు కూడా విషెస్, అండ్ అందరికీ కూడా బిలేటెడ్ హ్యాపీ రాఖీ. యాక్చువల్లీ ఈరోజు మనం ఒక మంచి పాట కూడా వినేద్దాం, గ్యాప్ దొరికితే ఈ లోప, అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, తాటి చెట్ట అని అడుగుతున్నారు. ఎవరు? దేవసేన గారు, తిరుపతి నుంచి. చూడడానికి అలాగే అనిపిస్తుంది కానీ ఆ చెట్టు అయితే కాదు, అది విషయం అండి. ఇప్పుడే ట్యూన్ చేసి ఆ ప్రశ్న వినలేదు అంటున్నారు, బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అండ్ తులసి చెట్టు అనుకుంటున్నారు, తులసి చాలా చిన్నగా ఎదుగుతుంది, అండ్ చాలా రేర్ కేసెస్లో అది కొంచెం పెద్దగా చెట్టు లాగా అవుతుంది అనమాట. అది విషయం నరేష్ గారు అండ్ మెర్సీ విజయ గారు. సో మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే, ఇవాళ మన వరల్డ్ కోకోనట్ డే సందర్భంగా అడిగిన క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ కూడా అదే అనమాట. సో కోకోనట్ ట్రీ, కోకోస్ న్యూసిఫెరా అనేది మన కొబ్బరి చెట్టు యొక్క సైంటిఫిక్ నేమ్. మరి నెక్స్ట్ క్వశ్చన్, మన భారతీయ తొలి మహిళ రైలు డ్రైవర్ ఎవరు? అంటే రైలును నడిపే తొలి మహిళ ఎవరు? భారతీయ తొలి మహిళ రైలు డ్రైవర్ ఎవరు? తెలిస్తే ఆన్సర్ చేసేయండి 0866248814 కి. మన భారతీయ తొలి మహిళ రైలు డ్రైవర్ ఎవరు? తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. మరొక మంచి సాంగ్ మీకోసం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: ప్రకటనలు విన్నారు. విందాం వివిధ భారతి కార్యక్రమాలు.
4: డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
5: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
5: డబ్బుని పోగొట్టుకుంటారు.
6: RBI అంటుంది.
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: చూసాయి చూద్దాం ఎవరు పంపించారు అనేది. డీజే బీజే భారతి గారట కాదండి, నరేష్ గారు మెర్సీ విజయ్ గారు మెసేజ్ చేశారు. అండ్ అలాగే శివాజీ నగర్ నుంచి మస్తాన్ గారు ఫాతిమా గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుంచి సాయి శిరీష గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అప్పలరాజ్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున గారు అభిరామ్ కేశవ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ప్రసాద్ గారు నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కనకారావు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఇండియాస్ అండ్ ఏషియాస్ ఫస్ట్ ఫీమేల్ ట్రైన్ డ్రైవర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు రమా సుందరి గారు. రమా గారు సుందరి గారా నెల్లూరు నుంచి, ఓకే అండి. నెక్స్ట్ ఇంకా పిన్నం కృష్ణమూర్తి గారు కల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రమేష్ బాబు గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ పెద్దపురం మండలం నుంచి త్రిమూర్తుల గుప్తా గారు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపూర్ నుంచి పంపించారు విజయ్ కుమార్ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా లతా గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు నుంచి ఖసీం గారు ముద్దావలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఫస్ట్ లేడీ ట్రైన్ డ్రైవర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ రమా గారు కంకిపాడు నుంచి. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు పంపించారు. ఈ రోజు ఆమె బర్త్డే కూడా అంటున్నారు. ఏ సార్ చెప్దామని నేను క్వశ్చన్ అడిగాను. సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా రమణారావు గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పోజంపల్లి నుంచి పంపించారు కృష్ణప్రసాద్ గారు. అదేవిధంగా రాఖీ శుభాకాంక్షలు సిస్టర్ అంటున్నారు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఆన్సర్ తులసి అయితే కాదు, అంటే ఆవిడ పేరు తులసి కాదు యాక్చువల్గా నేను చెప్తాను. అండ్ అలాగే గుంటకల్ నుంచి విజయ పరమేష్ గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ నేతాజీ మస్తానీ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా పంపించారు నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎన్జిఓ కాలనీ నుంచి రెడ్డన్న గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రంగాచార్య గారు పంపించారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చీమలపాడు నుంచి జ్యోతుల రాజారావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అంబిక గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే వేదాంతం జానకి గారు చందనాజీ ఉదయం వందనాలో మంచి భక్తి గీతాలు కృష్ణుని గురించి వినిపించారు. అలాగే రాబోయే కృష్ణాష్టమి సందర్భంగా ఆ పాటలు ఇంట్లో మా చేత కూడా పాడించేశారుగా మీరు, ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ అండ్ కరెక్ట్ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ఇంకా రామకృష్ణ గారు కృష్ణవేణి గారు భవానీ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ చందన అంటున్నారు. శ్రావ్యశ్రీ అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో. హాయ్ అందరికీ కూడా. అండ్ కరెక్ట్ ఆన్సర్ చేశారు తమిళనాడు నుంచి పంపించారా, మీ పేరేదండి ఇంతకీ? నిఖిల్ గారు అనుకుంటా మీ పేరైతే. ఓకే నిఖిల్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పంపించారు పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ అండి నరేష్ గారు మెర్సీ విజయ్ గారు అండ్ మూసాపేట నుంచి అయితే మెసేజ్ చేశారు. సో మరి ఇవి ఆన్సర్స్ అయితే. మరింతకీ ఆన్సర్ ఏంటి అని అంటే మన భారతీయ తొలి మహిళా రైలు డ్రైవర్ ఎవరు అని అంటే సురేఖ యాదవ్ గారు అనమాట. సో ఆవిడ బర్త్డే ఈరోజు సెప్టెంబర్ 2, 1965 అది ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ అయితే. సో అది ఈ రోజు అయితే ఆవిడ జన్మించారనమాట, అది సంగతి. సో మన ఇండియాలో ఒక అందమైన ప్రదేశం ఉంది, అంటే ఇది ఒక అందమైన రాష్ట్రం అనుకోండి. మరి ఆ రాష్ట్రాన్ని మనం ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని చెప్పి పిలుస్తాం. ఇంతకీ అది ఏ రాష్ట్రం తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. మన ఇండియాలో ఏ రాష్ట్రాన్ని ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని చెప్పి పిలుస్తారు? తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. ఒక మంచి సాంగ్ మీకోసం, వింటూ స్టే ట్యూన్.
1: Congratulations, Ricky.
2: Thank you.
1: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనే తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

బైకర్ సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా, ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని ఏ రాష్ట్రాన్ని అంటారో అని అడిగాను, మరి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి చూద్దాం. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే నెల్లూరు నుంచి పంపించారు ప్రసాద్ గారు కరెక్ట్ ఆన్సర్, రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ నిఖిల్ కరెక్ట్ ఆన్సర్, అలాగే తిరుపతి నుంచి దేవసేన గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే అప్పలరాజు గారు, దేవసేన గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే కరెక్ట్ గా అప్డేటెడ్ అయిన నేమ్తో పంపించారు. అప్పలరాజు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే మల్లికార్జున గారు అభిరామ్ కేశవ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ ఇంకా కల్మందల్పాడు నుంచి కసీం గారు ముగ్జవాలి గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే రమ్మసుందరి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ త్రిమూర్తులు గారు పెద్దపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ దుర్గారావు గారు క్వశ్చన్ మార్క్ పెట్టారు అంటే డౌట్ఫుల్ గానా, సో అయినా కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే సీను గారు పంపించారు ఐరాల నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ సాయి శిరీష తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే జయరామ్ గారు పాకాల మండలం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదంతం జానకి గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ రాధాకృష్ణయ్య గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే రమా గారు సుధాకర్ గారు ఇద్దరు కూడా అక్కరపాక నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండ్ ల్యాండ్ ఆఫ్ కోకోనట్ అంటూ రమా గారు కంకిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే తర్లపాడు నుంచి ఎవరు హరిబాబు గారు అండ్ ఫ్యామిలీ అందరు కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా చీమల్పాడు నుంచి జ్యోతుల రాజారావు గారు అండ్ పుణ్యవతి అట, సో ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ అండ్

నేతాజీ గారు, మస్తాని గారు అండ్ ఫ్యామిలీ నాయుడుపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే గుంతకల్ నుంచి విజయ్ పరమేష్ గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ రంగాచార్యులు గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, లతా గారు ఉయ్యూరు నుంచి, అలాగే భూదాన్ నుంచి కృష్ణప్రసాద్ గారు, తులసి గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. సో ఇందాక అది ఊరు పేరు కాదా? ఓకే, అదే ఆన్సర్ కాదా? ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్. నెక్స్ట్ ఇంకా కేరళ అంటూ పంపించారు, అవనిగడ్డ నుంచి చంద్ర గారు అండ్ ఫ్యామిలీ అట. సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా విజయవాడ నుంచి నందు గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ హాయ్ చందన అంటూ కరెక్ట్ ఆన్సర్ మురళి గారు మెసేజ్ చేశారు అండ్ అలాగే శ్రావ్యశ్రీ అండ్ ఫ్యామిలీ అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ రజియా గారు కొల్లిపారు నుంచి కరెక్ట్ ఆన్సర్ అలాగే రామకుమారి గారు మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ నరేష్ గారు ఫ్యామిలీ అసోం అంటున్నారు కాదండి అండ్ అలాగే ఒరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ దేవి గారు ఫ్యామిలీ అందరికీ శుభోదయం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మీకు కూడా అండ్ అలాగే హాయ్ విజయవాడ అంటూ పంపించారు ఆన్సర్ వినయ్ అంట, ఆన్సర్ అయితే కాదు. ఓకే, వినయ్ గారు పంపించారు, హాయ్ అండి మీకు. అండ్ నెక్స్ట్ అదే అనమాట వచ్చిన మెసేజెస్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అనంటే, ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని చెప్పి కేరళం ని పిలుస్తారు. సో కేరళని రీసెంట్ గా కేరళం గా మార్చుకున్నారు కదా, సో ఆ రాష్ట్రం వాళ్ళైతే, సో కేరళం ని ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్ అని చెప్పి పిలుస్తారు. ముఖ్యంగా ఇక్కడ కొబ్బరి చెట్లకి నిలయం అన్నమాట. ఎన్ని రకాల కొబ్బరి చెట్లు మనకు కనబడుతూ ఉంటాయో, అందుకే చాలా చక్కగా ప్రకృతి నంతా మనం అక్కడ చూసి ఆనందించవచ్చు. సో అది విషయం. అండ్ ఫైనల్లీ ఇంకొక క్వశ్చన్ అయితే ఉంది, ఇదొక అందమైన జాతీయ పక్షి, ఈ పక్షిని చూడగానే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది, జాతీయ పక్షి అది కూడా. మరి ఈ పక్షి యొక్క సైంటిఫిక్ నేమ్ నేను మీకు చెప్తాను, అది ఏంటనేది, ఆ పక్షి పేరేంటో మీరు కనుక్కోవాలి. సో ఇందుకే ఏంటంటే పావోస్ క్రిస్టటస్, పావో క్రిస్టటస్, సో పేరైతే అది. ఇది ఏ జాతీయ పక్షి యొక్క సైంటిఫిక్ నేమ్, పావో క్రిస్టటస్ అనేది ఏ జాతీయ పక్షి యొక్క సైంటిఫిక్ నేమ్ అనేది తెలిస్తే నాకు ఆన్సర్ చేయండి 0866248814కి. ఇంకొక మంచి సాంగ్ వస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

ఎస్, మంచి సాంగ్ హరిహర వీరమల్లు నుంచి వినేశారు రాహుల్ సిప్లిగన్స్ పాడగా. అండ్ మనం అయితే హరవిల్లులో ఉన్నాం కదా, మరి ఈ హరవిల్లులో ఫైనల్ క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరైతే పంపించారో చూసేద్దాం. క్వశ్చన్ ఇంతకీ ఏంటి అని అంటే, పావో క్రిస్టిటస్ అనేది ఏ పక్షి యొక్క సైంటిఫిక్ నేమ్ అని చెప్పి అడిగాను. ఆన్సర్స్ వచ్చేసాయి, మరి చూద్దాం ఎవరు పంపించారు. కనకారావు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ వాయిస్ ఈ స్వీట్ చందన బాడండి ఒక సాంగ్ అంటూ అడుగుతున్నారు మురళి గారు. తప్పకుండా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా నిఖిల్ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ వివిధ భారతి హాయ్ అంటూ రామసుందరి గారు నెల్లూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జయరామ్ గారు పంపించారు పాకాల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రమా గారు కంకిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కోలిపారి నుంచి రజియా గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే అప్పలరాజు గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అంబికా గారు భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కలమందలపాడు నుంచి కసీం గారు ముజ్జావలి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ త్రిమూర్తులు గుప్తా గారు పెద్దాపురం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పోచంపల్లి నుంచి పంపించారు కృష్ణ ప్రసాద్ గారు, తులసి గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పడ నుంచి కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి మనకి పరిచయమే చెందు అంటూ పంపించారు అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ కదా, అది విషయం. నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు అవనిగడ్డ నుంచి చంద్ర గారు అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. అండ్ అలాగే నిఖిల్ గారు గుడపాడు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే లాటిన్ భాష పదం ఇది అంటూ పంపించారు రమణారావు గారు అండ్ ఫ్యామిలీ అంతా బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో. ఓకే, నెక్స్ట్ ఇంకా రంగచారులు గారు పంపించారు హిందూపూర్ నుంచి. నేను అడిగితే మళ్ళీ పంపించారు మీరు, మీరు అసలు పేరు పంపించాలి, నేను సైంటిఫిక్ నేమ్ చెప్పా కాబట్టి. అండ్ విజయవాడ నుంచి నందు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నాయుడుపేట నుంచి మస్తాని గారు అండ్ గౌజ్ భాష అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దేవి గారు ఫ్యామిలీ కేరళం అంటున్నారు. ఓకే, ఇందాకటి దానికి. సో ఈ క్వశ్చన్కి అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శివాజీనగర్ నుంచి వలీ ఫాతిమా అండ్ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే చంద్ర హాయ్ చందన అంటున్నారు. శ్రావ్యశ్రీ అండ్ ఫ్యామిలీ అంతా కూడా అయ్యప్ప నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్తో. నెక్స్ట్ ఇంకా పోర్చుగల్ అంటున్నారు, పోర్చుగల్ ఎస్బి మీరు ఇంతకీ ఇది ఆన్సర్గా పంపించారా? ఇదైతే ఆన్సర్ అవ్వదండి. రామకృష్ణ గారు అనంతపూర్ నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇందాకడ దానికి ఇది కేరళం యాక్చువల్లీ. అండ్ కరెక్ట్ ఆన్సర్ సీను గారు ఐరాల నుంచి. మరి ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే. మరింతకి ఆ అందమైన చక్కగా మనకి నాట్యం చేసే ఆ పక్షి ఏంటో తెలుసా? సో నెమలి. మరి నెమలి అనగానే రంగురంగుల ఫిదర్స్ అండ్ అలాగే చక్కని ఆకర్షణీయమైన అలా దాన్ని

నాట్యం కనబడుతూ ఉంటుంది కదా, మరి ఇది మన జాతీయ పక్షి కూడా. మరి దాని సైంటిఫిక్ నేమే పావోక్రిస్టటస్ అనమాట. సో అది సంగతి. మరి ఇది మన హార్వీల్ ప్రోగ్రామ్ అయితే, సో ఇలా మరి నా ప్రోగ్రామ్స్ అన్ని కూడా అయిపోయాయి కాబట్టి నేను కూడా టాటా చెప్పేస్తున్నాను. త్వరలోనే మీ అందరినీ మళ్ళీ కలుస్తాను. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3. టాటా బై బై. నేను మీ చందన సైనింగ్ ఆఫ్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతున్నాను. ప్రపంచ మానవాళికి ముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని ఏ దేశమూ తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం వినియోగించుకోరాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి ఊతమిచ్చే వ్యవస్థలన్నింటినీ సమూలంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విడుదల చేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కె పవన్ కళ్యాణ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సమాజ సేవలో నిరంతరం కొనసాగాలని, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సమగ్రాభివృద్ది సంస్కరణల దిశగా ముందుకు సాగుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుపతిలోని మూడు కేంద్రాల వద్ద ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్లను ఈ రోజు రద్దు చేశారు. శుక్రవారం దర్శనానికి సంబంధించి గురువారం నుంచి యథావిధిగా టోకెన్లు జారీ చేస్తారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 10వ తేదీ వరకు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. రాష్ట్రంలో కొత్తగా 11.79 లక్షల మందికి అధిక రక్తపోటు, 10.72 లక్షల మందికి మధుమేహం, 7673 క్యాన్సర్ కేసులు గుర్తించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం సిటిజన్ చార్టర్ విడుదల చేసింది. విద్యుత్ సరఫరాలో తలెత్తే వివిధ సమస్యల పరిష్కారానికి గడువును నిర్దేశించింది. ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో మరోసారి ఘర్షణలు, చమురు ధరలు పెరగడంతో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

ఎస్, గుడ్ మార్నింగ్ మై డియర్ లిజనర్స్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. అసలు మామూలు బిట్ట అండి ఆ సాంగ్ బిట్ట, అది వినగానే అందరికీ కూడా అలా గూస్ బంప్స్ వచ్చేసి ఉంటాయి కదా. అలాంటి బ్యూటిఫుల్ ట్రాక్ తోటి మనం ఎంట్రీ ఇచ్చేసాం ఈనాటి సినిమా కబుర్లకి. మరి స్పెషాలిటీ ఏంటో తెలుసు కదా, లేట్ 90s లో తెలుగు సినిమాల విషయానికి వస్తే యాక్షన్, డ్రామా, ఫ్యాక్షన్ అండ్ ఫ్యామిలీ వరకు వచ్చేవి కదా, ఇలాంటి ఫ్యామిలీ స్టోరీస్ ఇవన్నీ ఉండేవి. అలాంటి టైంలో సైలెంట్ గా ఓ లవ్ స్టోరీతో వచ్చి సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు ఒక హీరో. ఎవరా హీరో? అంత స్టార్ స్టేటస్ ఉన్నా కూడా ఆయన అభిమానులకి హీరోగా ఆయన ఎంత ఇష్టమో ఆయనకుండే హ్యుమానిటీ గాని, ఆనెస్టీ గాని, ఆయనకుండే మోరల్స్ అంటే ఇంకా ఇంకా ఇంకా చాలా ఇష్టం అన్నమాట. కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీస్తో తన అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరో. ఈరోజు ఆ హీరో బర్త్డే, మాట్లాడుకుందాం. బోల్డ్ అన్ని సినిమా కబుర్లు వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం కదమ సింహం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన వేటూరి సుందరామూర్తి గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు ఎఫ్ఎం వివిధ భారతి 101.3.

0: 11:13:37 లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. అసలు ఏ హీరో కూడా అంత తక్కువ పీరియడ్ లో అంత ఫాస్ట్ గా సక్సెస్ అయితే చూడలేదు. చేసింది తక్కువ మూవీస్ అయినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. తన యునిక్నెస్, తన స్టైల్, మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయన్ని పవర్ స్టార్ గా నిలబెట్టాయి. ఆయన పేరు విన్నా, విజువల్ చూసినా బాడీలో పవర్ పాస్ అవ్వాల్సిందే. సో కళ్యాణ్ బాబు పవర్ స్టార్, పవన్ కళ్యాణ్ గారి సినిమా కబుర్లు అయితే మనం మాట్లాడుకుంటున్నాం. ఈనాటి మన ప్రోగ్రామ్ లో బోల్డ్ అన్ని విషయాలు ఇంకా మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.

గబ్బర్ సింగ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, బాబా సైగల్ నవీన్ మాధవ్ పాండ్ అటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం విన్న తర్వాత 11:20 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం.

0: అండ్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి అంటే కళ్యాణ్ గారి ఇంట్రో సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలి. కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయన్నమాట. కెరీర్ బిగినింగ్ లో యూత్ కి కనెక్ట్ అయ్యేలా మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ సాంగ్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. నెక్స్ట్ మీనింగ్ఫుల్ అండ్ మోటివేషనల్ సాంగ్స్, అలాగే బద్రిలో ఐఎమ్ అన్ ఇండియన్, తెలుగు హిందీ ఇంగ్లీష్ కంబైన్డ్ లిరిక్స్ తో ది బెస్ట్ ఇచ్చారనమాట. ఇక ఆ తర్వాత నెక్స్ట్ మూవీ ఖుషి. ఖుషి సినిమాలో ఏ మేరా జహా పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమా పాటల్లో హిందీ లిరిక్స్ ఎంత అంటే ఇంత మీనింగ్ఫుల్ గా ఉంటాయా అనేది కూడా మనకి చాలా బాగా అర్థమవుతుంది అనమాట. సో పాటలో మ్యూజిక్ గానీ స్టెప్స్ గానీ బిగ్గెస్ట్ హిట్ అయింది ఈ సాంగ్ అయితే. అండ్ యూత్ ని ఇన్స్పైర్ చేస్తూ సోషల్ ఇష్యూస్ ని రేస్ చేస్తూ చాలా చక్కగా పిక్చరైజ్ చేశారు. అండ్ తర్వాత జానీ సినిమాలో నారాజు కాకర మా అన్నయ్య, ఈ పాటలో ఫోక్ స్టైల్ ఉంటుంది అండ్ రిలీజియస్ పొలిటికల్ మ్యాటర్స్ అడ్రస్ చేస్తుంది. అండ్ గుడుంబా శంకర్లో లేలే సాంగ్ కంప్లీట్ మోటివేషనల్ సాంగ్ అనమాట. అండ్ కొమ్మరం పులిలో మారాలంటే లోకం ది బెస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పాలి. మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ రమణ గోగుల పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది జానీ మూవీ నుంచి, మాస్టర్ జీ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: మనిషి పుట్టినాక పుట్టింది మతం, పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతం. తల్లి కడుపులో నుండి వెళ్ళినట్టి మనిషి తలచకురా ఈ చెట్టు గతం, ఈ చెట్టు గతం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.
2: ఎస్, వింటున్నారు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, మరి ఆయన సెలెక్ట్ చేసుకునే పాత్రల విషయానికి వస్తే సోషల్ గా ఉండే క్యారెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకుని అందరికీ బాగా దగ్గరయ్యారు. కంప్లీట్లీ గ్రౌండెడ్ క్యారెక్టర్స్ అనమాట. తొలి ప్రేమ సినిమాలో బాలు మిడిల్ క్లాస్ ఇంట్లో ఉండే కుర్రాడు, మన ఇంట్లో క్యారెక్టర్లా అనిపిస్తుంది కదా. ఎప్పుడు తిట్టే నాన్న, సపోర్ట్

చేసే అమ్మ, అల్లరి చేస్తూ ఆట పట్టించే చెల్లి, సరదాగా ఉండే పెదనాన్న, అల్లరి చేసే ఫ్రెండ్స్, ఇష్టమైన అమ్మాయి. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి ఇంతకన్నా ఏముంటే చెప్పండి. అండ్ తమ్ముడు ఈ మూవీకి వస్తే సుభాష్, సుబ్రహ్మణ్యం ని సుభాష్ అంటారు, సుబ్బు. ఈ క్యారెక్టర్ లో అసలు ఒక రకంగా జీవించేశారనమాట. కాలేజ్ లో ఫ్రెండ్స్, గొడవలు, చదువు అంటే నచ్చదు. అండ్ ఖుషీలో సిధు, సిద్ధార్థ రాయ్, అప్డేటెడ్ వర్జన్ అనమాట. అండ్ జల్సాలో ఇద్దరు పవన్ కళ్యాణ్ చూస్తాం మనం. అడవిలో మిడిల్ క్లాస్ అబ్బాయికి ఉండే కష్టాలు, ఆ కష్టాలని తను ఇంటర్వెల్లో అడ్రస్ చేసే విధానం అలా గుర్తుండిపోతుంది. అండ్ పంజాబ్ మూవీకి వస్తే జై పాత్ర, మై ఫేవరెట్ క్యారెక్టర్, అసలు చాలా చాలా చాలా కూల్ గా కామ్ గా ఉంటుంది. అండ్ హెల్ప్ గురించి అంటే సాయం గురించి తను చెప్పే డైలాగ్ ఉంటుందన్నమాట, అది డిఫైన్స్ హిస్ క్యారెక్టర్. అసలు కళ్యాణ్ గారి హెయిర్ స్టైల్కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా? ఫిదా అవ్వని వాళ్ళు లేరనమాట. ఆ స్టైల్ చాలా మంది ట్రై చేశారు కానీ ఆయనకి సెట్ అయినట్టు, ఇంకెవరికి నా అవ్వలేదు. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ తొలి ప్రేమ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విందామా?

సూపర్ సాంగ్ విన్న తర్వాత 11:53:57 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నా యాటిట్యూడ్ అండ్ మేనరిజమ్స్. నువ్వు నంద అయితే నేను బద్రీ బద్రీనాథ్. ఖుషీలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది కదా, నేను నీతో ఫైట్ చెయ్యా అంటారు. అండ్ రోడ్ మీద హీరోయిన్ ని టీస్ చేసినప్పుడు ఇంకొక ఫైట్. ఫ్యాన్స్ పల్స్ ఏంటో తెలుసుకుని వాళ్ళకి కావాల్సింది ఇచ్చారు. మరీ ముఖ్యంగా ఆయన సినిమాల్లో కూడా ఆల్వేస్ కన్సర్న్డ్ అబౌట్ కంట్రీ అండ్ పీపుల్, సోషల్ పొలిటికల్ రిలీజియస్ ఇష్యూస్, అలాగే చైల్డ్ లేబర్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇవన్నీ కూడా తన మూవీస్ లో ఎక్కడో ఒక చోట మనకి ఖచ్చితంగా కనిపిస్తాయి. కనీసం సాంగ్స్ లో అయినా సరే కనిపిస్తాయి అనమాట. ఆయన ఫైట్స్ లో ఈజ్ ఉంటుంది, పర్ఫెక్షన్ ఉంటుంది, కొట్టడంలో కూడా క్రియేటివిటీ ఉంటుంది అనమాట. సో రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి ఆయన ఫైట్స్. బద్రీలో రెస్టారెంట్ ఫైట్ గానీ, ఖుషీలో రోడ్ మీద ఫైట్ గానీ, జానీలో స్టిక్ ఫైట్ ఇంట్రడ్యూస్ చేశారు కదా. మల్టీ టాలెంటెడ్ యాక్టర్ అనమాట. సాంగ్ కొరియోగ్రాఫర్, సింగర్, స్టంట్ కోఆర్డినేటర్, స్టోరీ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్. జానీ, ఖుషి, గుడుంబ శంకర్, అత్తారింటికి దారేది, ఇంకా చాలా మూవీస్లో అజ్ఞాతవాసి, ఇలాంటి సినిమాల్లో పాటలు కూడా పాడారనమాట. అండ్ నేటి యూత్కి ఐకాన్గా నిలుస్తూ వాళ్ళ గుండెల్లో ధైర్యాన్ని నింపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాటం చేస్తున్నారు కళ్యాణ్. మాట్లాడుకుందాం ఇంకా బిఫోర్ దట్, తీన్ మార్ మూవీ నుంచి శ్రీరామ్ చంద్ర పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది రెహమాన్ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

కుమార్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం కదా, 11 hours 41 minutes 9 seconds లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1996 లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి సుస్వాగతంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. తొలి ప్రేమ సూపర్ హిట్. ఆయన సినిమాల్లో బద్రి ఖుషి ప్రత్యేకంగా నిలుస్తాయి. ఖుషిలో ఆయన స్మైల్ కి ప్రతి ఒక్కరూ ఫిదా. 10 ఏళ్లపాటు సరైన హిట్ లేకపోయినా ఆయన ఫ్యాన్స్ కి ఏమాత్రం దూరం అవ్వలేదు. గుండెల్లో పెట్టుకున్నారు ఆయన ఫ్యాన్స్. ఆయన స్టార్డమ్ కి ఎలాంటి మైనస్ లేదు. గబ్బర్ సింగ్ మూవీ విషయానికి వస్తే అటు క్లాస్ ఇటు మాస్ ని ఊపేసింది. మెగాస్టార్ తమ్ముడిగా వచ్చిన సొంత కష్టం మీద ఆయన అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఆయనకి ఉండే యునీక్ ఫీచర్ సంథింగ్ స్పెషల్. ఆయన నేచురల్ యాటిట్యూడ్ కి ప్రతి ఒక్కరూ సరెండర్ అయిపోవాల్సిందే, అయిపోయారు అంతే. సో 90s కిడ్స్ కి తెలుసు ఆయన ట్రెండ్ సెట్ చేస్తారని. కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయనకుండే ఎనర్జీ లెవెల్స్, దేవుడు ఆయనకిచ్చిన వరం. సెలబ్రిటీస్ కూడా ఆయన ఫ్యాన్స్ లిస్ట్ లో చాలా మందే ఉన్నారు. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లో. బిఫోర్ దట్ సుస్వాగతం చిత్రానికి మను జయచంద్రన్, మణికిరణ్ పాడినటువంటి సామవేదం, షణ్ముఖ శర్మ మ్యూజ్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సుస్వాగతం నుంచి ఈ పాట మీకోసం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

తమ్ముడు ఈ మూవీ నుంచి రమణ గోగుల పాడినటువంటి చంద్రబోస్ గీతం విన్నారు. 11:53 లో ఉంది వీబీ క్లాక్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పర్ఫార్మెన్స్తో మాత్రమే కాకుండా వ్యక్తిత్వంతో ఎంతో మందిని ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీ కళ్యాణ్ గారు. ఒక యాక్టర్గా కొన్ని ఫ్లాప్స్ ఇచ్చినా కూడా ఆయన సూపర్ స్టార్గానే ఉంటారు. పర్సనల్ లైఫ్ మీద ఎన్నో క్రిటిసిజమ్స్ వచ్చినా కూడా కోట్ల మంది అభిమానులకి ఎప్పుడు కూడా ఇన్స్పిరేషన్గానే ఉంటారు. ఆయన ఫ్యాన్స్ ఆయన సక్సెస్ని సెలబ్రేట్ చేస్తారు, ఆయన ఫెయిల్యూర్లో కూడా ఆయనతోనే ఉంటారు. కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే సింప్లిసిటీ, వాల్యూస్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవే గుర్తొస్తాయి. పొలిటికల్గా మొదటి ప్రయత్నంతోనే అంతగా సక్సెస్ సాధించకపోయినా కూడా గొప్ప గొప్ప నేషనల్ లీడర్స్ రెస్పెక్ట్ చేసే స్థాయికి ఎదిగారు. మరి కళ్యాణ్ గారిని అర్థం చేసుకోవాలంటే ఆయన సినిమాలు చూస్తే సరిపోదు, ఆయన వ్యక్తిత్వాన్ని అబ్జర్వ్ చేయాలి. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే సమాజం మీద శ్రద్ధతో, దేశం మీద భక్తితో, ప్రజలకి ఏదైనా చేయాలనే అంకిత భావంతో శ్రమిస్తున్న నిజమైన హీరో కళ్యాణ్ గారు. రీల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా ఆయన హీరోనే. సో మరి ఇవ్వండి ఈనాటి సినిమా కబుర్లు. రైట్ నౌ మీకోసం ఓజీ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: విందాం వివిధ భారతి కార్యక్రమాలు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 12:15:56 లో ఉంది వివి క్లాక్ అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. గోదావరి, గంగా, యమున, నర్మద, తపతి ఇలా ఎన్నో నదులున్నాయి కదా. ఈ నదుల పేర్లన్నీ కూడా స్త్రీల పేర్లుగానే ఉన్నాయి. అయితే భారతదేశంలో, మన భారతదేశంలో ఒక నది మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అదే బ్రహ్మపుత్ర నది. పేరు చూస్తేనే ఇది ప్రత్యేకంగా అనిపిస్తుంది కదా. బ్రహ్మపుత్ర అంటే బ్రహ్మదేవుడి కుమారుడు అని అర్థం, అవునా? అందుకే బ్రహ్మపుత్రను మన భారతదేశంలోని ఒకే ఒక మగ నదిగా చాలా మంది చెప్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ జస్ట్ యునీక్ ఇన్ ఇట్స్ నేమ్, దాని పేరులోనే మాత్రం కాదండి, బట్ ఆల్సో ఇన్ ఇట్స్ ఫ్లో అండ్ నేచర్, తన ప్రవాహం అలాగే స్వభావం విషయంలో కూడా ప్రత్యేకత ఉంటుందన్నమాట. టిబెట్ లో పుట్టిన ఈ నది భారత్ లోకి అరుణాచల్ ప్రదేశ్ మీదుగా ప్రవేశిస్తుంది. అక్కడ దీన్ని సియాంగ్ అని పిలుస్తారు. అస్సాంలోకి చేరినప్పుడు బ్రహ్మపుత్రగా మారుతుంది. ఫైనల్లీ బంగ్లాదేశ్ లోకి వెళ్లి గంగానదితో కలిసి సముద్రంలో కలుస్తుంది. బ్రహ్మపుత్ర ప్రవాహం గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం నిన్ను కోరి చిత్రం నుంచి కార్తీక్ చిన్మయి పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

12:22 లో ఉంది వీబీ క్లాక్. అయితే వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి యాక్చువల్ గా పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడి కుమారుడిగా ఈ నదిని భావిస్తారు అనమాట. అందుకే ఈ నదికి బ్రహ్మపుత్ర అనే పేరు వచ్చింది. మరి సంస్కృతంలో పుత్ర అంటే కుమారుడు కదా. మరి బ్రహ్మపుత్ర నదికి సంబంధించినటువంటి కథలు భారతీయ పురాణాల్లో కూడా కనిపిస్తాయి. ఇతర నదులతో అంటే వేరే నదులతో మనం కంపేర్ చేస్తే కనుక బ్రహ్మపుత్ర పేరు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బ్రహ్మపుత్ర నదిని మన భారత్ లో మాత్రమే కాకుండా

టిబెట్, చైనా, బంగ్లాదేశ్లో కూడా వేరువేరు పేర్లతో పిలుస్తారనమాట. టిబెట్లో అయితే యార్లుంగ్ సాంగ్పో అని, భారత్లోకి వచ్చిన తర్వాత సియాంగ్ అని వాటి పేర్లు వినిపిస్తూ ఉంటాయి. ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, అసోంలోకి వచ్చిన తర్వాతే ఇది బ్రహ్మపుత్రగా ప్రసిద్ధి చెందిందనమాట. కేవలం పేర్లో మాత్రమే కాదండి, సో హెవీ ఫ్లో ఉంటుంది. లాంగ్ టు స్టే ట్యూన్ టు వివిత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమాపేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. భారతదేశం ప్రస్తుతం నమోదు చేస్తున్న 7-8% వృద్ది రేటును మించి మరింత వేగంగా ఎదిగే సత్తా కలిగి ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యకులు అజయ్ బంగా తెలిపారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ 2వ రౌండ్కు అర్హత సాధించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమాపేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. టీమిండియా స్పూర్తిని బలోపేతం చేయడానికి, సహకార సమాఖ్యవాదాన్ని పెంపొందించడానికి మోదీ రూపకల్పన చేసిన వరుస విభాగాంతర సదస్సుల్లో ఇది మొదటిది. కేంద్రం, రాష్ట్రాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నీటిపారుదల రంగానికి సంబంధించిన కీలక ప్రాధాన్యతలపై చర్చించి నిర్ణీత కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ఈ సమావేశంలో నీటిపారుదల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడం, జలసంచయ్ జన్ భాగీదారీ, క్యాచ్ ది రెయిన్, వర్షపు నీటి నిల్వ ఉద్యమం, తాగునీటి వనరుల సుస్థిరత, జల్జీవన్ మిషన్ 2.0 అమలు అనే 4 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తారు. జాతీయ లక్ష్యాల సాధనలో భాగస్వామ్య బాధ్యతను ప్రోత్సహించడం, ఈ చర్చల ద్వారా పరిపాలన సేవల సంప్రదింపుల్లో స్పష్టమైన గుణాత్మకమైన మార్పులు తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. భారతదేశం ప్రస్తుతం నమోదు చేస్తున్న 7-8% వృద్ది రేటును మించి మరింత వేగంగా ఎదిగే సత్తా కలిగి ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యకులు అజయ్ బంగా తెలిపారు. గ్లోబల్ ఇంధన ఒత్తిళ్లు, వాణిజ్య అనిశ్చితి, ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ భారత్ ఇటీవలి ఆర్థిక పనితీరు ఎంతో బలంగా ఉందన్నారు. అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉన్న యాష్విల్లేలో జరిగిన G20 ఆర్థిక మంత్రుల సమావేశం సందర్భంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు పంచుకున్నారు. తాజా వృద్ది గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థ అంతర్లీన బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని అజయ్ బంగా తెలిపారు. నిరంతర పెట్టుబడులతో పాటు సేవారంగం, ఎగుమతుల్లో వృద్దిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రోడ్లు, బ్రిడ్జీలు, విమానాశ్రయాలు, విద్యుత్తు, నీరు, డిజిటలైజేషన్ రంగాలు, మౌలిక సదుపాయాల కల్పనలో భారత్ గణనీయమైన పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు.
1: What we're doing really is that we need 3 pillars to work for job creation. The first one is infrastructure. India is doing a great deal of work on that front. The second is human infrastructure. Skilling and education ecosystem in India needs to be tuned even closer to where the jobs are going to come from in the future and what the private sector would want to do with you.
0: అమెరికాలోని యాష్విల్లేలో జరుగుతున్న G20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, యూరోపియన్ కమిషనర్ ఫర్ ఎకానమీ వాల్డెస్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్, EU ఆర్థిక, విదేశీ భాగస్వామ్యంతో

భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, పెట్టుబడుల పరిరక్షణ ఒప్పందంపై చర్చలు జరిపారు. అలాగే సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం, ముడి సరుకులు, సాంకేతికత, ఫిట్టెక్, ఏఐ, స్టార్టప్ల విభాగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడం అభిప్రాయాలు పంచుకున్నారు. అంతకుముందు నిర్మలా సీతారామన్ దక్షిణ కొరియా ఉప ప్రధానమంత్రి కుయున్ చేయోల్తో కూడా సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించడంతో పాటు భారత్ దక్షిణ కొరియాకు చెందిన క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలను అనుసంధానించడంపై చర్చించారు. దీనివల్ల రెండు దేశాల మధ్య డిజిటల్ చెల్లింపులు సులభతరమై ఆర్థిక ప్రజా సంబంధాలు మరింత బలపడతాయని భావిస్తున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు రాయ్పూర్లో పర్యటించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మూడవ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం సంస్థ విద్యా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిలుగా నిలుస్తుంది. ముఖ్య అతిథులు ప్రముఖుల సమక్షంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సూపర్ స్పెషాలిటీ, డాక్టోరల్, అనుబంధ హెల్త్ సైన్సెస్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఈ స్నాతకోత్సవంలో పట్టాలు ప్రదానం చేస్తారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ వ్యాపార సంయుక్త కార్యాచరణ బృందం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసే చర్యలను సమీక్షించడానికి సమావేశమైంది. నిన్న వర్చువల్ విధానంలో జరిగిన ఈ చర్చల్లో వాణిజ్య సదుపాయాలు, కస్టమ్స్ సహకారం, ఆఫ్ఘన్ వ్యాపారస్తులకు వీసా సదుపాయాలు, బ్యాంకింగ్, ఆర్థిక సహకారం, ఔషధ, వ్యవసాయ, వాణిజ్యం, ఇంధన సహకారం, పెట్టుబడులు, వాణిజ్య ప్రోత్సాహం, సుంకాల సడలింపులు, కార్గో అనుసంధానత, రేవులకు సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమాపేశాల్లో రెండు దేశాలకు చెందిన వాణిజ్య, పరిశ్రమలు, కస్టమ్స్, నియంత్రణ అధికారులు, దౌత్య మిషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. నేపాల్లో ఇటీవల వచ్చిన

మృతులు, గల్లంతైన వారి గుర్తింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయడానికి భారత నిపుణులు నేపాల్ అధికారులతో కలిసి పనిచేస్తున్నారు. నేపాల్లో జరుగుతున్న సహాయ రక్షణ చర్యలకు భారతదేశం తన వంతు మద్దతు అందిస్తోంది. రక్షణ సహాయ సామగ్రితో కూడిన 5వ భారత విమానం ఈరోజు నేపాల్కు బయలుదేరింది. ఈ విమానంలో 11 మంది సభ్యుల రక్షణ బృందంతో పాటు 5.5 టన్నుల అత్యవసర ఔషధాలను పంపిస్తున్నట్టు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వెల్లడించారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో కూడా ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ మధ్యప్రదేశ్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులుంటాయని తెలిపింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీర ప్రాంత కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. చైనాలోని షెంజెన్లో జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ 2వ రౌండ్కు అర్హత సాధించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో శ్రీకాంత్ 21-16, 21-15 తేడాతో చైనీస్ తైపీకి చెందిన చీ యూ జెన్పై విజయం సాధించారు. మరొక పురుషుల సింగిల్స్ మ్యాచ్లో భారత్కు చెందిన లక్ష్యా సెన్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఆయన కెనడా ఆటగాడు విక్టర్ లై చేతిలో

0: పెట్టింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి శనివారం వరకు ఉక్రెయిన్, పోలాండ్లలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, పోలాండ్ ఉప ప్రధానమంత్రి సికోర్సిల్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరుగుతున్న 2 రోజుల రాష్టాల సదస్సు ముగింపు సమాపేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగిస్తారు. భారతదేశం ప్రస్తుతం నమోదు చేస్తున్న 7 నుండి 8% వృద్ది రేటును మించి మరింత వేగంగా ఎదిగే సత్తా కలిగి ఉందని ప్రపంచ బ్యాంక్ అధ్యకులు అజయ్ బంగా తెలిపారు. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

సీతారామం ఈ చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి, సింధూరి విశాల్ పాడినటువంటి శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్నారు. 12 hours 45 minutes లో ఉంది వీబీ క్లాక్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: మన భారతదేశంలో ఉన్నటువంటి నదుల గురించి మనం మాట్లాడుకుని, అంటే మగ నది ఒకటి ఉంది, బ్రహ్మపుత్ర అది అని చెప్పాను కదా, దాని ఫ్లోలో గాని పేరులో గాని డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ నది గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. సో మరి బ్రహ్మపుత్ర నది ఈశాన్య భారతదేశంలో చాలా ముఖ్యమైందన్నమాట. మరీ ముఖ్యంగా అస్సాం ప్రజల జీవితం ఈ నదితోనే ముడిపడి ఉంది. అగ్రికల్చర్ గాని, ఫిషింగ్, ట్రాన్స్పోర్టేషన్, డ్రింకింగ్ వాటర్ ఇలా ఎన్నో అవసరాలకు ఈ నది ఉపయోగపడుతుంది. అయితే వర్షాకాలంలో బ్రహ్మపుత్ర ఉప్పొంగితే అస్సాంలో పెద్ద ఎత్తున వరదలు కూడా వస్తూ ఉంటాయి. నదిలోని నీటి ప్రవాహం చాలా స్ట్రాంగ్ గా ఉండటంతో దాని స్వభావం కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది. సో అందుకే అనమాట బ్రహ్మపుత్రను మగనది అని పిలవడం వెనకాల ఉన్నటువంటి కారణం ఈ పేరు మాత్రమే కాదు, దాని బలమైన ప్రవాహాన్ని కూడా కారణంగా చెప్తారు. అయితే మన భారతదేశంలో అన్ని నదులు ఆడనదులే అని చెప్పడం సైంటిఫిక్ క్లాసిఫికేషన్ అయితే కాదు. ప్రధానంగా మన భాష, పురాణాలు, సంప్రదాయాల్లో ఏర్పడిన పేర్ల ఆధారంగా చెప్పిన విషయం. అది మ్యాటర్. సో మరి ఇది ఈనాటి మీకు తెలుసా. రైట్ నౌ మీకోసం గోదావరి చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి వేటూరి సుందర రామూర్తి గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
1: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
0: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
0: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతూ రాణి. ఉత్తరాంధ్ర అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. సముద్రంలోకి వృధాగా పెళ్లే జలాలను మళ్లించి ఉత్తరాంధ్రకు అందిస్తున్నామని ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు వెల్లడించారు. రాష్టంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు నగరంలో కొత్త ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు నివాళులర్పించారు. వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మతో కలిసి జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. రాష్టంలో అసంక్రమిక వ్యాధుల గుర్తింపు కోసం నిర్వహిస్తున్న ఎన్సీడీ 4.0 కార్యక్రమంలో 66.05% మందికి స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేసినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్వేలో ఇప్పటి వరకు అధిక రక్తపోటు, మధుమేహం కేసులు గుర్తించామని వెల్లడించారు. చేనేత సహకార సంఘాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట చేనేత కార్మికుల సహకార సంఘం ఆప్కో ద్వారా సకాలంలో చెల్లింపులు చేస్తున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఒక ప్రకటనలో తెలిపారు. గత రెండేళ్లలో చేనేత వస్త్రాల కొనుగోళ్లకు సంబంధించి 24.51 కోట్ల రూపాయలను చెల్లించినట్లు తెలిపారు. విజయవాడలో అక్టోబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ సరస్ మేళా ఏర్పాట్లను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న పరిశీలించారు. పున్నమి ఘాట్ భవానీపురంలోని ప్రతిపాదిత ప్రాంగణాన్ని సందర్శించి ఈ మేళాకు అవసరమైన మౌలిక వసతులు, ప్రజల రాకపోకలు, స్టాళ్ల ఏర్పాటుపై చర్చించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఈరోజు దర్శించుకున్నారు. జీఎస్ఎల్వి F-17 రాకెట్ నమూనాలను స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

0: భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మరణం మృదంగం ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసూసిలో ఆలపించిన సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వేటూరి సుందరరామ్ మూర్తి గారు రాసినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత 1 hour 8 minutes 50 seconds లో ఉంది వీబీ క్లాక్. అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి నవడీస్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే భార్యాభర్తల మధ్య బంధం చాలా

అలా తేలిగ్గా వీక్ అయిపోతుంది. చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు, ఆ చిన్న చిన్న మనస్పర్ధలు జీవితాన్ని కోల్పోయేంత వరకు తీసుకెళ్తున్నాయి. దీనికి కారణం ఏమై ఉంటుందంటారు? అంటే మనుషుల రిలేషన్స్లో నాకు తెలిసైతే వినడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్, ఎదుటి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో వినడం అనేది చాలా చాలా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుందన్నమాట. ప్రతి ఒక్క అమ్మాయి ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు మనం ధీరాలో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ రైట్ నౌ మీకోసం పంజాబ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను, హరిచరణ్ శ్వేత పండిట్ పాడినటువంటి చంద్రబోస్ గీతం. ఎంజాయ్ లిసనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం విడుదల చేస్తారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలోని జాతీయ రహదారి తొలిదశ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. పోలవరం జిల్లా గొల్లగుప్పలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. రాష్టంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం విడుదల చేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలకు హారతి ఇచ్చి స్వాగతం పలకనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ
1: 9 నేషనల్ హైవేస్ ని క్రాస్ చేసుకుంటూ మరి ఈవేళ గోదావరి వరద జలాలు ఈవేళ ఉత్తరాంధ్రను తాగుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సూపర్ ఎల్లునో సమయంలో భూగర్భ జలాలు అడుగుంటున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే గుప్పిడి మంచినీళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో గోదావరి వరద జలాలు ఈరోజు ఉత్తరాంధ్రకు తాగుతున్నాయి. ఈ 2-3 నెలల్లోనే 900 టీమ్సీల గోదావరి వరద నీరు సముద్రంలో కలిసిపోయింది.
0: అన్ని రంగాల్లో ఉత్తరాంధ్ర అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. సముద్రంలోకి వృధాగా వెళ్లే జలాలను మళ్లించి ఉత్తరాంధ్రకు అందిస్తున్నామని ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు తెలిపారు. ఇందులో భాగంగా పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే గోదావరి జలాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. పోలవరం ఎడమ కాలువ ప్రారంభం ఉత్తరాంధ్ర రైతుల అభివృద్దికి ఆరంభమని లోకేష్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర సమగ్ర సర్వతోముఖాభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు పరిధిలో భీమవరం లోసరి జాతీయ రహదారి అభివృద్దికి 43 కోట్ల రూపాయల నిధులతో తొలిదశ పనులకు ఆమోదం లభించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన రోజు స్పందిస్తూ తీర ప్రాంత అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర రహదారి మౌలిక సదుపాయాల నిధి సీఆర్ఐఎఫ్ పథకం కింద గత ఏడాది 100 కోట్లు మంజూరైనట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 15.53 కిలోమీటర్ల మేర భీమవరం దొంగపిండి గోట్లపాడు రేవు బర్రెవానిపేట మధ్య 4-లైన్ల రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నామని త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని శ్రీనివాసవర్మ వెల్లడించారు. పోలవరం జిల్లా ఎట్టపాక మండలం గొల్లగుప్పలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. గొల్లగుప్పలో తాజా పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ మంత్రికి ఫోన్ ద్వారా వివరించారు. మలేరియా పాజిటివ్గా నిర్ధారణ అయిన బాధితులను మరో 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్టు కలెక్టర్ తెలిపారు. బాధితులకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. మరోవైపు గొల్లగుప్పలో అస్వస్థతకు గురై భద్రాచలం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వారి కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఈరోజు పరామర్శించారు. ఈ సందర్బంగా బాధితులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ పాత్రికేయులకు వివరిస్తూ
2: ప్రెసెంట్ 53 మంది ఉన్నారు. 53 మెంబర్స్ ఆర్ కంప్లీట్లీ స్టేబుల్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం టు ఎనీబడి. అలాగే విలేజ్ లో కూడా ఇంకా ఒక 17 మంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఒక స్పెషల్ క్యాంప్ పెట్టాము. ఇప్పుడు ఎవరైతే పాప చనిపోయారో, జమున అనే పాప, దానికి మెడికల్ గా కూడా కారణం ఏంటి అనేది ఎగ్జామిన్ చేస్తా ఉన్నాం. వారి యొక్క

0: ఫ్యామిలీలో జెనెటికల్లీ ఒక కార్డియాక్ అరిథిమియా అంటే జెనెటికల్లీ ఒక కొంజనేటల్ హార్ట్ డిసీజ్ హార్ట్ ప్రాబ్లం ఉన్నట్లుగా డాక్టర్స్ ప్రిలిమినరీగా అసెస్ చేశారు. ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది క్లినికల్లీ కూడా.
1: రాష్ట్రంలో అసాంక్రమిక వ్యాధుల గుర్తింపు కోసం నిర్వహిస్తున్న NCD 4.0 కార్యక్రమంలో 66.05% మందికి స్క్రీనింగ్ పరీక్షలు పూర్తయినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. NCD 4.0 సర్వేలో ఇప్పటి వరకు 59.29 లక్షల అధిక రక్తపోటు, 48.15 లక్షల మధుమేహం కేసులు గుర్తించామని చెప్పారు. క్యాన్సర్ స్క్రీనింగ్ లో భాగంగా అనుమానితులుగా గుర్తించిన వారిలో తదుపరి పరీక్షల ద్వారా 2026 నోటి, 3571 రొమ్ము, 2076 గర్భాశయ ముక్క ద్వారా క్యాన్సర్ కేసులు నిర్ధారణ అయ్యాయని, వీరికి సకాలంలో చికిత్స అందిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఎన్సీడీ సర్వే త్వరలో పూర్తి కానున్నందున ఇంకా పరీక్షలు చేయించుకోని వారు చేయించుకోవాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారతి తెలిపారు. కర్నూలు నగరంలో కొత్త ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కర్నూలును పరిశుభ్రమైన, పచ్చదనం కలిగిన ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పాత చెత్త సేకరణ వాహనాల స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. వీటితో పర్యావరణ పరిరక్షణతో పాటు చెత్త సేకరణ, తరలింపు మరింత వేగంగా, సమర్థవంతంగా జరుగుతుందని మంత్రి పేర్కొంటూ,
2: ఒక ఇన్స్పిరేషన్ తరం ఉండాలా, ఒక మోడల్ తరం ఉండాలా అనే ఉద్దేశంతో ఎలక్ట్రికల్ వెహికల్స్ ని ఏర్పాటు చేసి మన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కి 91 శాంక్షన్ అయితే ఈ రోజు దాదాపు 30+ వెహికల్స్ ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒకసారి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉందంటే స్పీడ్ గా డిస్పోజల్ గానీ ఇక్కడ నుంచి తీసుకుపోయేది గానీ ఇవన్నీ ఈజీగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంకా ఎక్కడ కూడా అంటే స్టోరేజ్ అయ్యి అక్కడ ఉండేది ఆ రకంగా లేకుండా ఎప్పటికప్పుడు చెత్త క్లియర్ అయ్యి దాంతో పవర్ కూడా వస్తుంది.
1: చేనేత సహకార సంఘాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట చేనేత కార్మికుల సహకార సంఘం ఆప్కో ద్వారా సకాలంలో చెల్లింపులు చేస్తున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఒక ప్రకటనలో తెలిపారు. గత 2 ఏళ్లలో చేనేత వస్త్రాల కొనుగోలుకు సంబంధించి 24.51 కోట్ల రూపాయలను చెల్లించినట్టు వెల్లడించారు. అలాగే వివిధ శాఖలు, గురుకులాలకు సరఫరా చేసిన చేనేత వస్త్రాలకు సంబంధించి 1.03 కోట్ల బకాయిలను 20 సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని, మిగిలిన బకాయిలను కూడా త్వరలో చెల్లిస్తామని తెలిపారు. చేనేత సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు చేనేతలకు నిరంతరం ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ ఈరోజు దర్శించుకున్నారు. GSLV-F17 రాకెట్ నమూనాలను స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నారాయణన్ పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ నెల 4వ తేదీన తెల్లవారుజామున 2:55 EOS-05 ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశించనున్నట్టు తెలిపారు. GSLV-F17 రాకెట్ ద్వారా అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్టు చెప్పారు. భూ పరిశీలన కోసం జియో ప్లాట్ఫామ్పై ప్రయోగిస్తున్న తొలి భారతీయ ఉపగ్రహం EOS-05 అని వివరించారు. అత్యాధునిక సాంకేతికతతో ఈ ఉపగ్రహం మరింత స్పష్టమైన చిత్రాలకు అందించనుందని తెలిపారు. విజయవాడలో 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ సరస్మేళ ఏర్పాట్లను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న పరిశీలించారు. పున్నమి ఘాట్ భవానీపురంలోని ప్రతిపాదిత ప్రాంగణాన్ని సందర్శించి మేళాకు అవసరమైన మౌలిక వసతులు, ప్రజల రాకపోకలు, స్టాళ్ల ఏర్పాటుపై చర్చించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు, కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నివాళులర్పించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద విజయమ్మతో కలిసి ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మానవుని దైనందిన జీవితంలో అనేక రకాలుగా ఉపయోగించే కొబ్బరి పట్ల అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ 2009 సెప్టెంబర్2వ తేదీన మొదటిసారి కొబ్బరి దినోత్సవం జరుపుకున్నట్టు ప్రకటించింది. అప్పటి నుండి ప్రతి ఏటా ఇదే రోజున కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రకృతి మనకు ప్రసాదించిన ఎన్నో అపార సంపదల్లో కొబ్బరి ఒకటి. పూజ, ఆహారం, ఇంధనం, ఔషధం, సౌందర్య సాధనాలు, నిర్మాణ వస్తువులు, ఇలా అనేక విధాలుగా ఉపయోగపడే కొబ్బరి చెట్ను కల్పవృక్షంగా పిలుస్తారు. కొబ్బరిని ఎగుమతి చేస్తున్న అగ్రదేశాల్లో భారతదేశం కూడా ఉండడం విశేషం. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.

పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం విడుదల చేస్తారు. నర్సాపురం పార్లమెంటు పరిధిలోని జాతీయ రహదారి తొలిదేశ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. పోలవరం జిల్లా గొల్లగుప్పలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. రాష్టంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
5: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
6: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1:31:52 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనమున్నాం ధీరాలు. మనం అంగీకరించినా అంగీకరించకపోయినా కూడా వినడం అనేది స్కిల్. మాట్లాడేది వినటం వల్ల బాగా వినేవాళ్లు అన్న క్రెడిట్ అయితే పొందుతారు. మరి వాళ్ల లైఫ్ లో క్వాలిటీని, మనుషుల మధ్య రిలేషన్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు కూడా ఇలా వినడం వల్ల. మీరు ఎదుటి వాళ్ళు చెప్పేది వినకపోతే ఎప్పటికీ ఇతరుల అంచనాల్లోకి రాలేరు. కాబట్టి చెప్పేది, మాట్లాడేది వినడం వల్ల పొందే బెనిఫిట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అవి తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 పై ధీరా విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం మన శంకర వరప్రసాద్ గారు ఇచ్చిన నుంచి భీమ్స్ మధుప్రియతో కలిసి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

సూపర్ హిట్ సాంగ్ కదా మన మెగాస్టార్ గారిది యురేఖ. సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 1:36:41 లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరాలో ఉన్నాం. సో మరి విషయం ఏంటంటే, ఎదుటి వాళ్ళు చెప్పే విషయాలను మధ్యలో బ్రేక్ వేయకుండా, అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు అడ్డు చెప్పకుండా వినాలి. సో మీ పార్ట్నర్ ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్లకు చెప్పే అవకాశం ఇవ్వాలి కదా. మీరు ఎప్పుడైతే వినడం మొదలు పెట్టారో అప్పుడు వాళ్ళకి మీ మీద ప్రేమ పెరుగుతుంది. వాదించుకోవడం అయినా కూడా, అంటే ఫైట్ జరుగుతున్నప్పుడు కూడా అనమాట, ఇద్దరు గనక ఒక విషయంలో డిస్కస్ చేసుకుంటూ ఫైట్ చేసుకుంటూ వాదించుకుంటూ ఉన్నా కూడా సరే, వినడం అనేది మీరు స్టార్ట్ చేశారు అంటే మాత్రం ఆ గొడవ అనేది కాస్తైనా తగ్గుతుంది. అలాగే వినడం వల్ల ఆ గొడవను కొనసాగించకుండా అక్కడ మనం బ్రేక్ వేసేయచ్చు అనమాట. ఏమంటారు? ఖచ్చితంగా అవుననే అంటారులేండి. మాట్లాడుకుందాం, బోల్డన్ విషయాలు ఇంకా ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇద్దరు అమ్మాయిలతో మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. డేవిడ్ సైమన్, అనితా పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

7:42 మినిట్స్ 13 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనం ఉన్నాం ధీరాలో. అయితే మహిళలు కొన్ని విషయాల్లో తెలివైన వాళ్ళు కావచ్చు, మగవాళ్ళు ఇంకొన్ని మంచి క్వాలిటీస్ ని కలిగి ఉండొచ్చు. అయితే ఎదుటివాళ్లు చెప్పేది వినటం వల్ల చెప్పే ప్రతి విషయాన్ని అంగీకరించినట్లు కాదు. మీకు నచ్చిన విషయాల్లో ఫాలో అయిపోండి, నచ్చనివి అట్లీస్ట్ విని వదిలేయచ్చు కదా. ఎదుటి వాళ్ళు చెప్పేది వినటం వల్ల హెల్దీ కాన్వర్సేషన్స్ అనే ఉంటాయన్నమాట. సో మీ మధ్య మంచి వాతావరణాన్ని అయితే అది క్రియేట్ చేస్తుంది. అదే మీరు వినకపోతే ఎదుటివారికి ఓపిక నశించి కోపం వస్తుంది, ఇంకా మీపై చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం కూడా ఉంది. అండ్ ఇంకొక విషయం చెప్పిన, భార్యలు చెప్పే విషయాల్ని ఓపిగ్గా వినే మగవాళ్లు మంచి భర్తలు అనిపించుకున్నారని, అలాగే భర్త చెప్పే విషయాల్ని ఓర్పుగా వినే ఆడవాళ్లు మంచి భార్యలు అనిపించుకున్నారని చాలా స్టడీస్ చెప్తున్నాయి. వినడం అనేది ప్రేమ. అవునండి, మీకు వింతగా అనిపించినా కూడా నిజంగా వినడం అనేది ప్రేమే. అలా వినటం వల్ల మీరు మీ వారిని మరింత జాగ్రత్తగా చూసుకుంటున్నారు, చాలా కేర్ తీసుకుంటున్నారు అనే విషయం వాళ్ళకి కన్వే అవుతుందన్నమాట. మాట్లాడుకుందాం మరికొన్ని విషయాలు. బిఫోర్ దట్ మ్యాడ్ మూవీ నుంచి కపిల్ కపిల్ అని పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వస్తోంది భీమ్స్ మ్యూజిక్ లో. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే. ఎంజాయ్ లిజనింగ్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

నువ్వు నేను ఈ చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం కదా, సందీప్ ఉషా పాడినటువంటి కులశేఖర్ గీతం. ఇది 1 hour 52 minutes 33 seconds లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు, వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరాలో ఉన్నాం. యాక్చువల్గా కొన్ని సందర్భాల్లో కొంతమంది చేసే పనులు ఎలా ఉంటాయంటే, మరీ ముఖ్యంగా ఈ జనరేషన్ కనీసం చెప్పే అవకాశం కూడా ఇవ్వరన్నమాట. చెప్తుంటేనే నీకు తెలియదులే అని బ్రేక్ వేసేస్తారు. వినడానికి కూడా ఇష్టపడరు. అసలు మీ భర్త ఏం చెప్తున్నారో ముందు వినండి, విని తర్వాత నిర్ణయం ఎలాంటిదో చెబితే బాగుంటుంది. సో ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. మనం కూడా వింటూనే పెరిగి పెద్దవాళ్ళు అవుతాం. పేరెంట్స్ గాని టీచర్స్ గాని ఇలా లైఫ్ లో చాలా మంది చెప్పే మాటలు వింటూ వాళ్ల ద్వారా కొద్ద గొప్ప నేర్చుకుని ఉంటాం. అలాగే మీ లైఫ్ పార్ట్నర్కి అంటే మీ జీవిత భాగస్వామి తనకి కూడా మీకంటే కొన్ని విషయాల్లో ఎక్కువ నాలెడ్జ్ ఉండి ఉండొచ్చు కదా. ఏదేమైనా ఒకరు చెప్పేది ఒకరు విని కాస్తంత ఓపిక, ఇంకొంచెం సహనం, మరికొంచెం ప్రేమ, ఇవన్నీ ఉంటే లైఫ్ హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది. ఏమంటారు, ట్రై చేయండి. ఇది ఈనాటి ధీరా. మరి ఫైనల్ గా ధీరాలో మీకోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు శైలజ గారితో కలిసి పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వస్తుంది ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో. ఈ పాట వింటూ స్టే ట్యూన్ టు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ 2 గంటలకి న్యూస్ ఉంటాయి. ఆ తర్వాత మనం సందడి చేద్దాం సందడి సందడిలో. వింటూనే ఉండండి వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: Good afternoon. This is Akashwani and I am Anuja Kumar with the midday news. The headlines. Prime Minister Narendra

0: వేల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
1: ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో ముందుగా ఎస్ రాజ్యలక్ష్మి ఆలపించిన లలిత గీతం వింటారు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 2 hours 39 minutes 40 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ సండే సండి ప్రోగ్రామ్ లోకి అయితే వచ్చేసాం మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ తోటి కదా. సో గోకులంలో సీతా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి మెసేజ్ చేశారు, హలో. ఆ సాంగ్ వినగానే నువ్వే గుర్తొచ్చావు. ఓకే, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే, పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ. అండ్ ఆ తర్వాతి మెసేజ్ జి వెంకట సుబ్బయ్య, సుండుపల్లి మండలం అంట, ఇడిగపాలి, అక్కడ నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. మీ పేరు మెసేజ్ పక్కనే మీ పేరు పెట్టండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దీప్తి పెనమోల్ నుండి మెసేజ్ చేశారు. అండ్ బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా. నెక్స్ట్ సూపర్ ఉంది ప్రోగ్రామ్ అంటూ గడ్డమ అంకయ్య బండారుపల్లి నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాయ్ జ్యోతి, యా అయిపోయిందండి, లంచ్ అయిపోయింది. అండ్ మీకు తెలుసా బ్రహ్మపుత్ర నది గురించి చక్కటి సమాచారం తెలుసుకున్నాం, సందడి సందడికి స్వాగతం, అది సంగతి అంటూ రఘుబీర్ సింగ్ సుగుణాబాయి రాధా మున్నా ఏలూరు నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వెల్కమ్ టు సందడి సందడి అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. హాయ్ జ్యోతి గారు, ఎలా ఉన్నారు, ధీరాలో చాలా మంచి విషయాలు చెప్పారు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను చాలా బాగున్నాను. అండ్ ఆ తర్వాతి మెసేజ్ నెల్లూరు ఉదయగిరి నుండి, ఓకే, అనుష డానియల్ వెల్కమ్ టు సందరి సందరి అంటూ. అండ్ పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాటలతో, పవన్ కళ్యాణ్ సినిమా విశేషాలతో సినిమా కబుర్లు షో అద్దిరిపోయింది మేడం, ఇక సందరి సందరి కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ దద్దరిల్లిపోతుందని ఆశిస్తున్నాం అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ స్టార్ స్టార్ మెగాస్టార్ అని మొదలు పెట్టారు, వాన పాడట్లేదు, వాన పాట వేయండి. అండ్ డెఫినెట్ గా ఒక సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను. అండ్ సందేశ్ అందరికి స్వాగతం అంటూ అబ్దుల్ మనాన్ రామళ్ళకోట దుబాయ్ బాషా మిన్నత్ బేగం మోబీన్ బేగం సారా సైమా ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెల్కమ్ టు సందరి సందరి అంటూ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, మూసాపేట మహబూబా నగర్ నుండి నరేష్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పాలెంపోలియ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. అండ్ రాజోల్ నుండి జయన్న. నెక్స్ట్ మస్తాన్ ఫ్యామిలీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే గారు అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ జ్యోతి గారితో అంతా బ్రహ్మయ్యానా, అంత ఈజీ కాదా, ఓకే. కర్నూలు నుండి మెసేజ్ చేశారా, ఓకే. అండ్ అక్కడ ఈ ఫోటో ఎందుకు వచ్చింది, ఎనీవే నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉన్నారా, యా ప్రశ్న కోసం ఇచ్చేస్తాను. కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుండి తేజేశ్వరి శ్రీనివాసులు ఫ్యామిలీ మెంబర్స్, కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తీక వెనలబల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ అనురాధ, అండ్ వనపర్తి జిల్లా నుండి ఆత్మకూర్ గోవర్ధన్ రావు ఇంద్రాబాయ్ భానుప్రకాష్ నవ్య లఖీ మీరాబాయ్ మోతిబాయ్. అండ్ ఆ తర్వాత జ్యోతి గారు మీరు ప్రోగ్రామ్కి వచ్చారంటే మేము షుగర్ బీపీ లో బీపీ అన్ని చెకప్ చేసుకుని రెడీగా ఉండాల్సిందేట, ఎందుకుట శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారనమాట. ఎనీవే అప్పుడప్పుడు చేయించుకుంటూ ఉండండి, మంచిదే కదా హెల్త్ చెకప్ అనేది, నా గురించి కాకపోయినా మీరు ఖచ్చితంగా చేయించుకుంటూనే ఉండాలి. ఎనీవే ఎందుకు మనం సందడి సందడి ప్రోగ్రామ్లో ఉన్నాం కదా, సో ఫస్ట్ క్వశ్చన్ కోసం అందరూ బాగా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. సో మీకోసం క్వశ్చన్ అయితే సిద్ధంగా ఉంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వాడు నా ఫ్యాన్, నేను చెప్పిన ఒకటే, నా ఫ్యాన్ చెప్పిన ఒకటే, నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను. అసలు ఇది చెప్పగానే మాకు ఇంకా అసలు ఆలోచించాల, బుర్రలో ఆన్సర్ అలా వచ్చేస్తుందంటారా, పంపించేసేయండి. మూవీ ఏంటనేది, వాడు నా ఫ్యాన్, నేను చెప్పిన ఒకటే, నా ఫ్యాన్ చెప్పిన ఒకటే అని చెప్తారనమాట. ఎవరా హీరో, గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మెసేజ్ చేసేయండి. మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది జల్సా మూవీ నుంచి, టిపు గోపికా పూర్ణిమ పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

గ్యాంగ్ లీడర్. ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించినటువంటి భువన చంద్ర గీతం విన్నారు. 2 hours 54 minutes 48 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందేశ్ అందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

0: సో మరి సందడే సందడిలో క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే వచ్చేసినాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. వాడు నా ఫ్యాన్, నేను చెప్పిన ఒకటే, నా ఫ్యాన్ చెప్పిన ఒక్కటే అన్నారు కదా. ఎవరు అంటే ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. సూపర్. ఓ అక్కడ ఫ్యాన్ ఎవరో కూడా చెప్పేశారా, నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, జ్యోతి చిత్రంలో సిరిమల్లె పువ్వుల నవ్వు పాట ప్లే చేయాలట, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి. అంటే సాంగ్ రిక్వెస్ట్ లేదు కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్, శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, అండ్ ముసాపేట్ నుండి నరేష్ రాంగ్ ఆన్సర్, అండ్ అలాగే రాజోల్ నుండి జయన్న మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, కనకారావు పెడన్ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ మూవీ పేరు కూడా అడిగాను కదా నేను, సో మూవీ పేరు ఎవరెవరు రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. అండ్ కనకారావు గారు మూవీ పేరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, విజయవాడ నుండి కరుణ రైట్ ఆన్సర్, కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా రైట్ ఆన్సర్, అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక, వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముతిజావలి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ జ్యోతి గారు, మీ రాకతో మాకు చాలా ఆనందంగా ఉందిట. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు గారు, మీ మెసేజ్ తో మాకు కూడా చాలా ఆనందంగా ఉంది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమేష్ దొంతి అనంతపురం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, తేజేశ్వరి శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘ్నాథ్, చాణిక్య, శంకర్ కుమారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుండండి, కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి మస్తాన్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అనంతపురం నుండి టైలర్ రమేష్, మెకానిక్ వెంకట చలపతి రైట్ ఆన్సర్. అండ్ 2012 బ్లాక్ బస్టర్ మూవీ అంటూ రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ ఈ రోజు మన ఎస్ బర్త్డే సందర్భంగా ఆయనకు విషయం తెలియజేస్తున్నాడు. పాలెంపోలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విజయ పరమేష్ గుంతకల్ నుండి ఇంకెవరండి మన పవర్ స్టార్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు మూవీతో. అండ్ ఉదయగూర్ నుండి అనూష డానియల్, అత్తారింటికి దారేది కాదు కదా, సిద్ధు సిద్ధార్థ రాయ్ కాదు, ఎస్. నెక్స్ట్ మీరు కొత్తగా వచ్చారండి, ఉదయగిరి నుండి అనూష మనకి కొత్త శ్రోత అనమాట, సో డెఫినెట్ గా. అండ్ అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ హై మెలడీ జో మ్యామ్ అంట, కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు జేర్బోతుల బుచ్చయ్య, ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ తరాలపల్లి జిల్లా నుండి మెసేజ్ చేశారు. అండ్ అనంతపురం నుండి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ అక్తర్ వలీ బాషా ఇమామ్ బి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి, బాలయ్య బాబు కాదు కదా, ఓకే. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. దేవనూరు మజ్రా చిన్నంపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, బ్రహ్మయ్య కర్నూలు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, దాసరివారిపాలెం నుండి శివదాసురెడ్డి, తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు ప్రోగ్రామ్ సూపర్ గా ఉంది మేడం అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్, వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూద్దాం. బట్ బిఫోర్ దట్ మనకి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి కదా, న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేసేద్దాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్టంలో అసాంక్రమిక వ్యాధుల గుర్తింపు కోసం నిర్వహిస్తున్న ఎన్సీడీ 4.0 కార్యక్రమంలో 62.05% మందికి స్క్రీనింగ్ పరీక్షలు పూర్తయినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్సీడీ 4.0 సర్వేలో ఇప్పటివరకు 59.29 లక్షల అధిక రక్తపోటు, 48.15 లక్షల మధుమేహం కేసులు గుర్తించామని చెప్పారు. సర్వే త్వరలో పూర్తి కానున్నందున ఇంకా పరీక్షలు చేయించుకునే వారు చేయించుకోవాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చేనేత సహకార సంఘాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట చేనేత కార్మికుల సహకార సంఘం ఆప్కో ద్వారా సకాలంలో చెల్లింపులు చేస్తున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఒక ప్రకటనలో తెలిపారు. గత 2 ఏళ్లలో చేనేత వస్త్రాల కొనుగోళ్లకు సంబంధించి 24.51 కోట్ల రూపాయలు చెల్లించినట్టు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు పరిధిలో భీమ

లోసరి జాతీయ రహదారి అభివృద్ది పనులకు 43 కోట్ల రూపాయల నిధులతో తొలిదశ పనులకు ఆమోదం లభించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగొప్పలో అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గొల్లగొప్పలో తాజా పరిస్థితిపై జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ మంత్రికి ఫోన్ ద్వారా వివరించారు. గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల తుది జాబితాను రాష్ట ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్టంలోని 13,278 గ్రామ పంచాయతీల పరిధిలోని 133,128 వార్డులకు మొత్తం 136,326 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించినట్టు రాష్ట ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేష్ఠా ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వీరనారాయణ్ ఈరోజు దర్శించుకున్నారు. జీఎస్ఎల్వీ F-17 రాకెట్ నమూనాలను స్వామివారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నారాయణన్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన తెల్లవారుజామున 2:55 EOS-05 ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రయోగించనున్నట్లు తెలిపారు. విజయవాడలో 8వ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ సరస్సు మేళ ఏర్పాట్లను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఎన్ శివనాథ్తో కలిసి పరిశీలించారు. పున్నమి ఘాట్ భవానీపురంలోని ప్రతిపాదిత ప్రాంగణాన్ని సందర్శించి మేళాకు అవసరమైన మౌలిక వసతులు, ప్రజల రాకపోకలు, స్టాళ్ల ఏర్పాటుపై చర్చించారు. మానవుని దైనందిన జీవితంలో అనేక రకాలుగా ఉపయోగించే కొబ్బరి పట్ల అవగాహన కల్పించేందుకు ఈ రోజు ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ 2009 సెప్టెంబర్ 2వ తేదీన మొదటిసారిగా కొబ్బరి దినోత్సవం జరుపుకున్నట్టు ప్రకటించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

సూపర్ హిట్ సాంగ్ కదా. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే ఆ పిక్చరైజేషన్ అయితే కళ్ళకు కట్టినట్టు ఇప్పటికీ అలాగ అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇన్ని ఇయర్స్ అయినా కూడా వండర్ఫుల్ సాంగ్ అది. ఎస్పి బాలసుబ్రమణ్యం చిత్ర గారు పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం రావోయి చందమామ ఈ చిత్రం నుంచి విన్నారు. 3 hours 9 minutes లో ఉంది బేబీ క్లాక్. ఫస్ట్ క్వశ్చన్ కి అయితే చాలా మంది మెసేజెస్ చేశారు అండ్ మనం హాఫ్ చూసాం. ఇంకా నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 27 మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం ఎవరెవరు పంపించారు ఏంటి అనేది. నెక్స్ట్ మెసేజ్ నాగార్జున లక్ష్మి ఫ్రం వడియంపేట అనంతపురం డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కామర్తి శంకర్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ పట్టిన జోగానందర కాలనీ అప్పుల రాజు గారు, తమ్ముడు పుట్టినరోజున అన్నయ్య వానపాటికి డాన్స్ చేస్తూ వర్షంలో బాగా తడిచిపోయావు అంటున్నారు. సూపర్ అసలు, ఎనీవే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మంగళగిరి నుండి జయలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ముసాపేట మహబూబా నగర్ డిస్టిక్ నుండి నరేష్, రైట్ ఆన్సర్. అవనిజ ఫ్రం విజయవాడ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ జప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ పొలేపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ ఆ తర్వాతి మెసేజ్ ఎవరు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నర్సన్న శివగంగ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నా పేరు జ్యోతి అండి, విజయవాడ నుండి విజయలక్ష్మి అయితే వినలేదు అంటూ మెసేజ్ చేశారు. అదేంటో మరి, విజయవాడ నుంచి విజయలక్ష్మి అయితే వినలేదు, వాట్ ఈస్ దట్? ఓకే, నెక్స్ట్ మెసేజ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం మెసేజ్ చేశారు, ఇంతకీ ఆన్సర్ ఏంటి, మూవీ పేరు నువ్వు నేను ఉదయ్ కిరణ్. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా కూడా, మీరు ఎప్పుడు మెసేజ్ చేశారు ఇదన్నీ, నువ్వు నేను.

ఆ సాంగ్ ఎప్పుడో నేను ప్లే చేశాను. ఉదయ్ కిరణ్ సునీల్ మధ్య డైలాగ్ కాదు, అత్తారింటికి దారేది కాదు. అసలు ఈ డైలాగ్ తెలియకుండా ఎలా ఉన్నారండి బాబు? నేను చెప్తాను ఆన్సర్ ఏంటనేది, ఓకేనా? అండ్ మార్కాపురం నుంచి డ్రైవర్ బాబు, దేవరాజ్ గట్టు, సాల్మన్ రాజ్ అంట, వీళ్ళందరూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ కాదు కదా. అండ్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఓకే ఆ పాట వచ్చిందా? కృష్ణ శోభన్ బాబు గారి పాటలు కూడా ప్లే చేయాలా? డెఫినెట్ గా. మాధవి ఆంజనేయులు భూదాన్ పోజంపల్లి నుండి మెసేజ్ చేశారు. నైట్ అన్ని కూడా అంటే ఒక్కొక్క ఇయర్ పీరియడ్ ఉంటుంది కదండి, మీకు 8:30 నుంచి నైట్ 11 o'clock వరకు కూడా ఇవే సాంగ్స్ ఉంటే ఖచ్చితంగా వినండి, ట్యూన్ చేసి మర్చిపోకుండా, ఓకేనా మాధవి ఆంజనేయులు గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, శ్రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నుండి, నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. ఆ తర్వాత క్వశ్చన్ వినలేదుట, రాజశేఖర్ బీవీ నగర్ నుండి. నెక్స్ట్ క్వశ్చన్కి రెడీగా ఉండండి, ఓకేనా? కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ హాయ్ సిస్టర్, దిస్ ఈజ్ విజయజ్యోతి అంటూ మెసేజ్ చేశారు, బాలాజీ నగర్ కర్నూలు నుండి. హాయ్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూష డానియల్, మీరు చెప్పిన అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఎంఎస్ దుర్గారావు, మీరు మాట్లాడితే కలర్స్ కలర్స్ అలా గుర్తొస్తారా ఏమిటో. ఓకే జి వెంకట సుబ్బయ్య, ఇడిగపాలి అంటే నేను మాట్లాడితే నేనే గుర్తు రావాలండి, వేరే వాళ్ళు కాదు. నగరపమ్మ గుడి దగ్గర అంట, బాలయ్య మెసేజ్ చేశారు. అండ్ చిన్నమ్మాయి అక్క వాళ్ళు, మీకోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము, ఓకే థ్యాంక్ యూ సో మచ్, వచ్చారు అదే సంతోషం అంటున్నారు. ఓకే హీరోని కరెక్ట్ గానే గెస్ట్ చేశారు, బట్ ఆ మూవీ రాంగ్ అనమాట. ఓ చిన్నమ్మాయి వాళ్ళు, అక్క వాళ్ళు లబ్బిపేటలో ఉండేవాళ్ళ. ఓకే అండ్ నెక్స్ట్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత గడ్డం అంకయ్య బండారుపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ వెల్కమ్ టు సంద్రి సంద్రి అంటూ దీప్తి పెనుమూలి ఆన్సర్ పంపించట్లేదు మీరు. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ హంపాపురం గ్రామం నుండి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న కూడా మెసేజ్ చేశారు. అండ్ ఆ తర్వాతి మెసేజ్ గురుగుంట్ల నుండి మెసేజ్ చేశారు, ముంతా పెద్దన్న అంట, ఇది ఇంకొక మెసేజ్ అండి. ఓకే రామకృష్ణయ్య ఎనమడుగు ఇక్కడ నుండి మెసేజ్ చేశారు, ఏంటి నెల్లూరు జిల్లా చేబ్రోలు, శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య అంట. అదే మెసేజ్ మీరు 2 సార్లు పంపించారు, మీకు ఆన్సర్ తెలిస్తేనే పంపించండి, ఎందుకంటే ఆన్సర్ పంపించిన లిజనర్స్ అందరూ కూడా పాపం వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఆన్సర్ కోసం. మీరు వితౌట్ ఆన్సర్ ఓన్లీ జస్ట్ పేర్లు పంపించడం కరెక్ట్ కాదు కదా. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, చాలా రోజుల తర్వాత మాకు వర్షం పడుతుందండి, చాలా ఆనందంగా ఉంది అంటూ రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూసాపేట, మహబూబానగర్, నరేష్, మెర్సీ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు అంటూ. సో ఎనీవే అండి, ఆన్సర్ అయితే మనం గబ్బర్ సింగ్ మూవీ నుంచి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కాబట్టి ఆయన సాంగ్స్ కొంచెం ప్లే చేయడం జరిగింది, అది సంగతి అన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం, సెకండ్ క్వశ్చన్ కి గెట్ రెడీ.

0: ఎస్, మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, భారతదేశపు బొగ్గు రాజధాని ఏది? మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, భారతదేశపు బొగ్గు రాజధాని తెలిస్తే 8662488814 ఈ నంబర్ కి మీరు ఆన్సర్ ని మీ పేరుని పంపించండి. ఆన్సర్ ని మీ పేరుని మాత్రమే పంపించండి, ఇంకా తర్వాత జస్ట్ మీ పేరు పంపించి ఆన్సర్ పంపించకుండా ఉండేలాగా, అంటే ఆన్సర్ తెలియకపోతే మెసేజ్ చేయకండి, ఓకేనా? ఆన్సర్ తెలిస్తే మీ పేరు ఆన్సర్ ని 8662488814 ఈ నంబర్ కి మెసేజ్ చేయండి, ఓకేనా? వాట్సాప్ లో పంపించేసేయండి. అండ్ మీకోసం గబ్బర్ సింగ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే రెడీగా ఉంది, బట్ దానికంటే ముందు ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ కూడా ఉంది. కార్తీక్ శ్వేత మోహన్ పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం నేను ప్లే చేస్తాను ఆ షార్ట్ కమర్షియల్ బ్రేక్ తర్వాత. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

3:20:12 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. సో మరి సండే సండేలో నెక్స్ట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చూసేద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చెబ్రోలు అట.

ఓకే, రామకృష్ణయ్య మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, మంగళగిరి నుండి జయలక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, శాంతినగర్ నుండి ఓకే ఒకడు రైట్ ఆన్సర్, కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ వై వెంకట్రెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్, రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్, అండ్ విజయవాడ నుంచి కరుణ రైట్ ఆన్సర్, ముసాపేట మహబూబా నగర్ నుండి నరేష్ రాంగ్ ఆన్సర్ యాజ్ యూజువల్ గా, అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు, అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారండి, కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుండి, అండ్ నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్ ని పంపించారు, అండ్ అశ్విన్ అండ్ ఫ్యామిలీ కర్నూలు నుండి రైట్ ఆన్సర్, అండ్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు గాయత్రి రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం టైలర్ రమేష్ మెకానిక్ వెంకటాచలపతి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు, రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్, జార్ఖండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుండి ఓకే, దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల కూడా రైట్ ఆన్సర్, అండ్ తర్వాతి మెసేజ్ దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్, అండ్ మర్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్, అండ్ మై ఆన్సర్ అంటూ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు, అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ ఈ నగరాన్ని బొగ్గు గన్ల రాజధాని అంటారట, ఓకే, పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, మార్కాపురం జిల్లా నుంచి డ్రైవర్ బాబు, దేవగర్ ఘట్ట నుంచి సాల్మన్ రాజు గారు, ఓకే, అండ్ జార్ఖండ్ రాష్ట్రంలో అంటూ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి మెసేజ్ చేశారు, జయం భాషా ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు కూడా రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగా రైట్ ఆన్సర్, కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్, విజయలక్ష్మి విజయవాడ నుండి మెసేజ్ చేశారు, సింగరేనా కాదు కదా రాంగ్ ఆన్సర్, కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తిజావలి రైట్ ఆన్సర్ ని పంపించారు, చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి రైట్ ఆన్సర్, అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు, సోను ఫ్రమ్ కర్నూల్ రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ బీహార్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బన కొమరం భీముట, ఓకే రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తానండి, అనంతపురం అక్తర్ వలీ బాషా ఇమామ్ బి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు, ఆర్ అనిల్ కుమార్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ చండికా వరలక్ష్మి వాసు గంటలమ్మపాలెం కృష్ణా డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ నా పేరు శేఖర్ వికారాబాద్ డిస్టిక్ నుండి మెసేజ్ చేస్తున్నామంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు, జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వేలూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ మస్తాన్ ఫ్యామిలీ పంపించారండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ నెల్లూరు ఉదయగిరి నుండి అనూష డానియల్ రైట్ ఆన్సర్, శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్, అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్, అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజశేఖర్ రాజు బీవీ నగర్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ పోలేపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి అంటూ మెసేజ్ చేశారు, నేను ఒకటికి 10 సార్లు చెప్తున్నాను మెసేజ్ పక్కనే మీ ఆన్సర్ అంటే మీరు పంపించిన ఆన్సర్ పక్కనే మీ పేరు కూడా పంపించండి అని, పైకి వెళ్లి పాత మెసేజెస్ లో చూడాల్సిన అవసరం ఉంటుంది కదా, సో మీ మెసేజ్ పక్కనే ఆన్సర్ పక్కనే మీ పేరు కూడా పంపించండి, వెంకట సుబ్బయ్య నగరపమ్మ గుడి దగ్గర అంటూ మెసేజ్ చేశారు, ఢిల్లీ కాదు కదా మీది, మళ్ళీ బొగ్గు బిజినెస్ అంటున్నారు బట్ అది కాదు రాంగ్ ఆన్సర్, ఓకే, అండ్ ముసాపేట మహబూబా నగర్ నుండి నరేష్ మెర్సీ చేశారు రైట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, గడ్డమంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్, అండ్ రామల్లకోట దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు, అండ్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు పంపించారు తమిళనాడు కాదండి శ్రీనివాస్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్, అండ్ దేవనాగపురి అంటూ దేవనాగపురి అంటూ మెసేజ్ చేశారు బట్ ఫ్రమ్ అన్నారు మీ పేరు ఎక్కడ ఆన్సర్, ఓకే

అండ్ నెక్స్ట్ మెసేజ్ సుభాషిణి ఎనమదూడు అంట, అక్కడ నుండి మెసేజ్ చేశారు. ఎస్ రవి, రేవతి, రాజశేఖర్, వేదయ్యపాలెమ, నెల్లూరు, ఇక్కడ నుండి మెసేజ్ చేశారు. బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. రాజోల్ నుండి బోరెల్లి సంధ్య, రైట్ ఆన్సర్. ఛత్తీస్గఢ్ అంటూ మహాలక్ష్మి విజయ, రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అంటూ మెసేజ్ చేశారు. ఓకే, ఫణి సత్యశ్రీ యూకే అట. ఓకే, బట్ రైట్ ఆన్సర్ మీరు పంపించింది. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుండి మెసేజ్ చేశారు. గోవర్ధన్ రావు, ఇంద్రబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మోతిబాయ్, వీళ్ళందరూ కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ముంతా పెద్దన్న గురుగుంట్ల నుంచి అనంతపురం జిల్లా, ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ ఊట్కూర్ నారాయణపేట జిల్లా నుండి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. సో అది మ్యాటర్ అనమాట. ఇంతకి అడిగిన ప్రశ్న ఏంటో గుర్తుందా? ప్రశ్న కూడా ఒకసారి రిపీట్ చేస్తాను, ఎందుకంటే ఇన్ని మెసేజెస్ చూసిన తర్వాత ప్రశ్న కూడా మర్చిపోతారు మీరు. సో కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏంటి అని అడిగాను, భారతదేశపు బొక్కు రాజధాని అని. దానికి రైట్ ఆన్సర్ ఆల్మోస్ట్ అందరూ కూడా పంపించారు, ఎవరో కొంతమంది మిస్ అయ్యారనమాట. ఇంతకి రైట్ ఆన్సర్ ఏంటి అంటే ధన్బాద్ అండి, జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ధన్బాద్. ఇది భారతదేశపు బొగ్గు రాజధాని అనమాట, కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా.

0: మరి నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, ఆ ప్రశ్న ఇచ్చే ముందు ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత ఆ ప్రశ్న ఏంటనేది ఇచ్చేస్తాను. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
0: సో మరి నెక్స్ట్ ప్రశ్న ఏంటి అంటే, ఇది కూడా సినిమాకి సంబంధించిన ప్రశ్న. సీతయ్య ఎవరి మాట వినడు, ఎవరు గెస్ చేయండి. సీతయ్య ఎవరి మాట వినడు, గెస్ చేయండి. గెస్ చేసి 8662488814 ఈ నంబర్కి మీరు మెసేజ్ చేసేయండి మీ పేరుని, ఆన్సర్ని. మీకోసం ఇప్పుడైతే నేను లాహిరి లాహిరి లాహిరిలో ఈ చిత్రం నుంచి కుమార్ సాను చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 3 hours 34 minutes 34 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? సీతయ్య ఎవరి మాట వినడు ఎవరు అని అడిగాను కదా. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ ని పంపించేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాతి మెసేజ్ కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుండి సుభాన్ రషీద్ బేగం సుమయ్య రైట్ ఆన్సర్ ని పంపించారు. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూలు నుండి. అండ్ అలాగే నెక్స్ట్ 2002లో వచ్చిన మూవీ. ఓకే, మీ పేరు శేఖర్ వికారాబాద్ నుండి మెసేజ్ చేశారు. అండ్ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సోను కర్నూలు నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎక్కువ సినిమాలు చూడను బట్ నేను అనుకోవడం అంటూ రైట్ ఆన్సర్ ని అయితే పంపించేశారు అనమాట. ఉదయగిరి నుండి మెసేజ్ చేశారు అనూష డానియల్. ఓకే, ఎనీవే మీరు పంపించింది అయితే రైట్ ఆన్సరే. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, ఈ రోజు ఆయన జయంతి సందర్భంగానే నేను ఈ ప్రశ్న అడిగాను. అండ్ నెక్స్ట్ మెసేజ్ రామానగర్ బడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కనకారావు పెడన నుండి రైట్ ఆన్సర్. అండ్ ముసాపేట నుండి నరేష్ రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవనపురి నుండి దేవాంగపురినా. ఓకే, హరి

మీ పేరు అండి రవి. ఓకే, ఆన్సర్ పేరు కలిసిపోయింది. ఎనీవే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ మై నేమ్ ఇస్ దారిపినేని సాయికృష్ణ అంటూ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. జయం భాష ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ ఆచర్లపాడు విలేజ్ వినయ్, శ్రీదేవి, ప్రవీణ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన, వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు ఇందాకటి క్వశ్చన్ కి. అండ్ పోలేపల్లి శ్రీనివాస్, రాజన్నపేట సిరిసిల్ల నుండి రైట్ ఆన్సర్. అండ్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి రైట్ ఆన్సర్. ఐలవరం నుండి సిద్ధాంతి, గోలి ధర్మారావు, పద్మావతి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ కేవి రవీంద్రారెడ్డి సర్వేపల్లి, ఓకే, రైట్ ఆన్సర్. అండ్ ఈ రోజు ఆయన యా జయంతి కూడా, అందుకే అనమాట. అండ్ రాజశేఖర్ గారు బీవీ నగర్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముతిజావలి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. పాలెంపల్లియ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. డ్రైవర్ బాబు మార్కాపురం జిల్లా నుండి దేవరాజు కట్టు సాల్మన్ రాజు గారు, వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. అండ్ క్లూ భలేగా ఇచ్చారుగా అంట, దేవసేన తిరుపతి నుండి, ఎస్. అండ్ నెక్స్ట్ మెసేజ్, డాక్టర్ అవంతికారెడ్డి తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి టైలర్ రమేష్, మెకానిక్ వెంకట చలపతి, రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్, వలీ, ఫాతిమా, జవాబు అంటూ రైట్ ఆన్సర్. అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుండి దొరవారి సత్రం మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘ్నాథ్, చాణిక్య, శంకర్ కుమారి, అజయ్, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, తులిమిల్లి రవి సూరంపల్లి గ్రామం గన్నవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ ఫనీ సత్యశ్రీ మెసేజ్ చేశారు, ఎక్కడ నుండి, యూకే, ఓకే, రైట్ ఆన్సర్. అండ్ అసలు 100కి వెళ్ళిపోయినాయి మెసేజెస్, ఓన్లీ 60స్లో ఉండేదల్లా ఇప్పుడు 100 వచ్చేసినాయి. అండ్ విజయ్ పరమేష్ గుంతకల్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అశ్విన్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు, ఫ్యామిలీ అంతా కూడా, రైట్ ఆన్సర్. అండ్ సీను టైలర్స్ ఐలార్ నుండి రైట్ ఆన్సర్. జమలయ్య దొడదేవరపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగా రైట్ ఆన్సర్. అండ్ యా పోలీస్ ఆఫీసర్ కరెక్ట్ అండి. శాంతి ఎస్టేట్ నుండి శ్రీధర్రావు మెసేజ్ చేశారు, ఆదోని, రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. అండ్ సిరిగిరి నుండి మెసేజ్ చేశారా, నంద్యాల డిస్ట్రిక్టా, ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, రైట్ ఆన్సర్. సినిమాలు పాట వినిపిస్తూ క్వశ్చన్, ఓకే, ఇది నేను లాహిర్ లాహిర్లో మూవీ నుంచి అడిగాను. ఎనివే, మీరు పంపించింది రైట్ ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, రాజారావు పాటికొండ కర్నూలు డిస్టిక్ట్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, రామళ్లకోట అబ్దుల్ మన్నాన్ దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ హరికృష్ణ, ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, దేవకుమారి ఆకుతోటపల్లి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. అండ్ నాగమణి అనంతపురం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కామర్తి శంకర్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, సినిమా ఎప్పుడు విడుదలైంది ఏంటి అన్ని కూడా పంపించేశారు అనమాట. ఎల్లప్ప యాదవ్ రాయచూర్ జిల్లా నుండి. సూపర్, అసలు మన కొత్త లిజనర్స్ అలా అలా పెరిగిపోతూ ఉన్నారనమాట. ఈ రోజు నాకు 3 లిజనర్స్ కొత్త పేర్లు వచ్చినాయి. అండ్ నెక్స్ట్ మెసేజ్, రెడ్డి గార్లపేట రవికుమార్ రెడ్డి, మహేష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. యా వస్తారండి, డెఫినెట్ గా వస్తారు, కొంచెం టైం తీసుకున్నారు లీవ్ లో, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరంటే, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య

రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. విజయవాడ నుంచి కరుణ రైట్ ఆన్సర్. అండ్ ప్రొద్దుటూరు కడప కదర్ బాధ. ఓకే, ఇక్కడ నుండి మెసేజ్ చేశారు వడ్డే రంగ రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ముసాపేట మహబూబా నగర్ నుండి నరేష్ రైట్ ఆన్సర్. అండ్ నా పేరు తులసి మౌనిక జయంత్ నందికొట్కూరు నుంచి అంటూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మస్తాన్ ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అలాగే సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎంసీ రెడ్డి అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ డాక్టర్ రామకృష్ణ సునీత ఫ్రమ్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ పాలకొల్లు నుండి సూర్యకుమారి రైట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెనలవల్లి తులసి రాఘవేంద్ర అనురాధ మదన్ కుమార్ ధన్బాద్. ఓకే, ఇందాకటిది. అండ్ ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజశేఖర్ సుజాత సూర్యదర్శిని శివలింగమ్మ పెద్దాంజనేయులు వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ అక్తర్ ఇమాంబి వలీ బాషా రైట్ ఆన్సర్ అనంతపురం నుండి. అండ్ నెక్స్ట్ సీను చగానంపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి యశోద రైట్ ఆన్సర్. గురుగుంట నుండి ముంతా పెద్దన్న రైట్ ఆన్సర్. అండ్ మేడం మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజరీన్ ఫ్యామిలీయా. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చేబ్రోలు శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య వాస్తు సిద్ధార్థ రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి గోవర్ధన్ రావు ఇందిరాబాయ్ భానుప్రకాష్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా క్వశ్చన్ ఏమిటి, అసలు మీరు నమ్ముతారో లేదో, ఈ రోజు ఈ ప్రశ్నకి హయ్యెస్ట్ అనమాట ఆన్సర్స్ వచ్చినాయి, 100 క్రాస్ అయ్యి వచ్చినాయి. ఎప్పుడు కూడా మనకి 100+లో అంటే ఒక్క ప్రశ్నకే అన్ని మెసేజెస్ రాలేదు. ఈ ఒక్క క్వశ్చన్ నేను అడిగింది నందమూరి హరికృష్ణ గారి గురించి అడిగాను అనమాట. ఈ సినిమాకి ఇంకా వస్తూనే ఉన్నాయి. చెరుకుపల్లి నుండి హరికృష్ణ కూడా మెసేజ్, భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ రేవతి రాజశేఖర్ వేదాయపల్లి నుండి కూడా నెల్లూరు రైట్ ఆన్సర్ అని పంపించారు. సో అదన్నమాట, ఇంత ఇన్ని మెసేజెస్ అయితే నేను ఎప్పుడు చూడలేదన్నమాట. సో అడిగాను కదా సీతయ్య ఎవరి మాట వినడు అని, నందమూరి హరికృష్ణ గారు సీతయ్య మూవీలో చెప్తారనమాట. అండ్ ఎన్టీఆర్ గారి థర్డ్ సన్, మూడో కుమారుడు. అండ్ మన ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారి ఫాదర్. ఈయన కూడా చాలా సినిమాలు చేశారనమాట హరికృష్ణ గారు, లైక్ శ్రీకృష్ణ అవతారం, తల్లా పెళ్ళమ్మ, తాతమ్మ కళ, దానవీర సూరకన్న, శ్రీరాములయ్య, శుభలేఖలు, సీతారామరాజు. అండ్ ఇందాక మనం పాట విన్నాం కదా లాహిర్ లాహిర్లో, అది కానీ శివరామరాజు అండ్ సీతయ్య. ఇప్పుడు నేను మీకు ప్రశ్న ఇచ్చాను ఆ సినిమా నుంచే. అండ్ టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ స్వామి, శ్రావణ మాసం, ఇట్లా చాలా సినిమాల్లో చేశారనమాట. సో అది మ్యాటర్. ఎనివే, ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మనం ఆయన ఎలా గుర్తు చేసుకున్నాం ఒక పాట కూడా విన్నాం. ఇంకొక పాట కూడా నేను డెఫినెట్గా ప్లే చేస్తాను సీతయ్య నుంచి. బట్ బిఫోర్ దట్ ఫైనల్గా ఒక క్వశ్చన్ అయితే ఇచ్చేస్తాను మీకు. అండ్ ఈరోజు హర్నాథ్ గారి జయంతి కూడా ఉంది తెలుసా, అంటే పాత హీరో అనమాట. ఈయన గారు అంటే ఎన్టీఆర్ గారితో కలిసి చేశారు, చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు, హీరోగా యాక్ట్ చేశారు. సో హర్నాథ్ గారి జయంతి కూడా ఈరోజే. బట్ నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, ఎందుకంటే టైం కూడా అయిపోయింది, ఇంకొక ప్రశ్నకే మనకి అవకాశం ఉంటుంది. సో స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ ప్లేస్ అంటారు, స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా. సో ఆ సిటీ ఏంటో తెలిస్తే మీరు నాకు పంపించండి, మళ్ళీ నేను ప్రశ్న రిపీట్ చేస్తాను. భారతదేశపు ఉక్కు నగరంగా ప్రసిద్ధి చెందిన సిటీ ఏది, రైట్ ఆన్సర్ని తెలిస్తే 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని అలా పంపించేస్తూ ఉండండి. మీకోసం నేను సీతయ్య చిత్ర నుంచి ఈ పాటను అయితే ఖచ్చితంగా ప్లే చేస్తాను. ఉదిత్ నారాయణ చిత్ర పాడినటువంటి చంద్రబోస్ గీతం వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

3 hours 50 minutes 53 seconds లో ఉంది విబి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సందే లో ఫైనల్ క్వశ్చన్ ఇచ్చేసాను కదా, సో 70 మెసేజెస్ నేను ఇప్పుడు చదవాలన్నమాట. సో అది మ్యాటర్, ఇందుకీ స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా ఎవరెవరు పంపించారో చూసేద్దాం. పడిన జోగానందరూ కాలనీ.

అప్పలరాజు రైట్ ఆన్సర్, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, కనకారావు పేడ నుండి రైట్ ఆన్సర్, అండ్ రాంగ్ ఆన్సర్ ఒకటి వచ్చేసింది వైజాగ్ ట. అయ్యో పేరైతే పంపించలేదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. ఢిల్లీ అంటూ రాంగ్ ఆన్సర్ మూసాపేట నుండి, అండ్ రైట్ ఆన్సర్ చదివిన వాళ్ళ పేర్లు, వచ్చిన వాళ్ళ పేర్లు చదువుతాను. విజయవాడ నుండి కరుణ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు, అండ్ కూనపరెడ్డి రమేష్ బాబు మచిలీపట్నం మండలం నుండి రైట్ ఆన్సర్, అండ్ రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్, అండ్ మాధవి ఆంజనేయులు రాంగ్ ఆన్సర్, కర్నూలు డిస్టిక్ గోనిగండ్ల గ్రామం నుండి రైట్ ఆన్సర్ దేవి రంగస్వామి శెట్టి వీళ్ళు పంపించారు. అండ్ ఆ తర్వాత నెల్లూరు జిల్లా ఇనుమడుగు, ఓకే, ఇక్కడ నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య మెసేజ్ చేశారనమాట రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, అండ్ రాధాకృష్ణ విజయ విజయవాడ నుండి, ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మై నేమ్ ఇస్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అంటూ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి కొడుమూరు నుండి నాగేళ్ల విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ్, రఘుపతి ఈశ్వరమ్మ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను చేసేసాను భోజనం రైట్ ఆన్సర్. అండ్ కలమందలపాడు గ్రామం నుండి ఖాసీ ముద్దుజావలి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ కర్నూలు డిస్టిక్ నుండి కొడుమూరు తేజేశ్వరి ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే నెక్స్ట్ విజయవాడ నుండి విజయలక్ష్మి, వైజాగ్ కాదు కదా, రాంగ్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి గాయత్రి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ యూకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజారావు పట్టికొండ సిటీ, ఓకే, గుజరాత్ స్టేటా, ఓకే. ఎనీవే నేను రైట్ ఆన్సర్ ఏంటని చెప్తాను, వింటూ ఉండండి. అనంతపురం టైలర్ రమేష్ మెకానిక్ వెంకటాచలపతి రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి దేవసేన కాదు కదా, విశాఖపట్నం కాదు, ఓకే, రమేష్ దొంతి అనంతపురం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మార్కాపురం జిల్లా ఆళ్లగడ్డ నుండి పాలెంపోలియ్య మెసేజ్ చేశారనమాట రైట్ ఆన్సర్. దేవరగట్టు సల్మాన్ రాజు గారు కూడా మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ జంషద్పూర్ జార్ఖండ్, ఓకే, ఎనీవే రైట్ ఆన్సర్ అది. ఆశా సినిమాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారనమాట. ఇంకా మనకి 45 మెసేజెస్ ఉన్నాయి, చూసేద్దాం అవి కూడా. ఒడిశా కాదు, రాంగ్ ఆన్సర్. గడ్డమంగయ్య బండారుపల్లి నుండి రైట్ ఆన్సర్. మధుప్రసాద్ తలంపాడు గ్రామం దొరవారి సత్రం, ఇక్కడ నుండి మెసేజ్ చేశారు తిరుపతి జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సోను కర్నూలు నుండి. అండ్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు భిలాయ, ఓకే, ఇక్కడ నుండి మెసేజ్ చేశారు బట్ రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దేవకుమారి ఆకుతోటపల్లి నుండి మెసేజ్ చేశారు అనంతపురం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సత్యభార్గవి తాడిపత్తి అనంతపురం డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. విజయ పరమేష్ గుంతకల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ, వగ్గా శివయ్య ముంత పెద్దన కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే, థ్యాంక్ యూ సో మచ్, ఓకే, జంషద్పూర్ మెసేజ్ చేశారు. ఎవరు మీ పేరు? గౌతమి సాయి, గౌతమ్ సాయి కరివేన, ఓకే, రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుండి సుభాన్ రషీదా బేగం సుమయ్య కూడా రైట్ ఆన్సర్. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు, అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, భాస్కర్ పేడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గౌస్ ఫ్రమ్ అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే అట. ముందుగా ఈ రోజు మన ప్రోగ్రామ్ కూడా అయిపోయింది, స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాం అనమాట. ఎనీవే ఇంకా మెసేజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఒక 25-28 మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం. బట్ బిఫోర్ దట్ నేను మీకోసం ఈ పాటను అయితే ప్లే చేస్తున్నాను. అండ్ 4 o'clock న్యూస్ హెడ్లైన్స్ తర్వాత రిమైనింగ్ మెసేజెస్ కూడా చూద్దాం. అండ్ ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ. ఎస్, అర్థమైపోయింది కదా. అత్తారింటికి దారేది చేతి నుంచి డేవిడ్ సైమన్ మాల్గడి శుభ పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం వస్తుంది. డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. పాయకరావుపేటలో పోలవరం ఎడమకాలో శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ఆవిష్కరించారు. అనంతరం గోదావరి జలాలు విడుదల చేసి జలహారతి ఇచ్చారు. రాష్ట్రంలో క్రీడా వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న క్రీడా వసతి కేంద్రాన్ని ఆయన అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్సవేత్త పేర్కొన్నారు. విజయవాడలోని గుణదల బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో మంత్రి ఈరోజు ఆరోగ్య ఉపకరణాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థల్లో ఆధునిక చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు నగరంలో కొత్త ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. సమాజంలో దివ్యాంగులు, వయోవృద్ధులు స్వతంత్రంగా జీవించేలా చూడడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో వారికి సులభతరమైన సేవలు అందించడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేశ్వరరావు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో 43 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక లిఫ్ట్ సౌకర్యాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా పల్నాడు జిల్లా జలకలూరిపేట పట్టణంలోని పాఠశాలలో నిర్వహించిన హరితవనం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ కమిటీ చైర్మన్ కె నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుతో కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నాగబాబు పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ది లక్ష్యంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణప్రసాద్ పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి దాతలు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు తమ సహాయాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన బడి కోసం డొనేట్ పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలని అల్లూరు సీతారామన్ జిల్లా కలెక్టర్ టీడీ శాంతి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన విద్యాశాఖ సమీక్ష సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు.

భారతి ఎఫ్ఎం 101.3. సో అలా మనం సక్సెస్ఫుల్ గా సందడే సందడి ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసేసుకుని వివిధాలోకి ఎంటర్ అవ్వాల్సిన టైం కూడా వచ్చేసింది అనమాట. ఎందుకంటే ఇంకా 4 hours 3 minutes వచ్చేసింది కాబట్టి. సో మరి సందడే సందడిలో ఫైనల్ గా కొన్ని మెసేజెస్ ఉన్నాయి పెండింగ్, అవి చూసేద్దాం. యా మళ్ళీ పెరిగిపోయినాయి మెసేజెస్, 35 అయిపోయింది. చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ ఉదయగిరి నుండి అనుష డానియల్. మీరు ఈ రోజు వినిపించిన పాటలు, మీ మాటలు చాలా చాలా బాగున్నాయి. సూపర్ హిట్ మీ ప్రోగ్రామ్ ఈరోజు. ఇందాకటి ప్రశ్నకు అన్ని సమాధానాలు ఎందుకు వచ్చాయంటే అంటూ ఓకే, అందువల్ల ఈ రోజుకి ఈ ప్రోగ్రామ్ కి నమస్కారం అంటూ మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ ని పంపించారనమాట. సెలవు టాటా, బై బై అంటూ బై అండి. ఓకే, అండ్ వివిధ ప్రోగ్రామ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే ఫేవరెట్ సింగర్ సాంగ్స్ ఉన్నాయన్నమాట, అన్ని కూడా ది బెస్ట్ సాంగ్స్. 4:10 నుంచి 4:50 వరకు కూడా ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ సూపర్ హిట్ సాంగ్స్ ఉంటాయి, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కోనసీమ జిల్లా మోరిపొలం పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ సుధీర్ శర్మ, వాణి, లక్ష్మీ, నిర్మల మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. వలీ బాషా, ఇమాంబి రైట్ ఆన్సర్ అనంతపూర్ నుండి. అండ్ అలాగే ఎఫ్ఎంఎస్ సర్దార్ జార్ఖండ్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ కడప వినయ్, శ్రీదేవి, శైలజ, ప్రవీణ, గీత, సంగీత, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. రాజశేఖర్ రాజు బీవీ నగర్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి బెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అశ్విన్ ఫ్రమ్ ఫ్యామిలీ, అశ్విన్ అండ్ ఫ్యామిలీ కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, మీరు మాటలు స్పష్టంగా పలుకుతారు, ఎదుటివారికి బాగా అర్థం అవుతాయి. ఈరోజు ఇన్ని మెసేజ్లు వచ్చాయి, కంగ్రాట్స్ మేడం, ప్రోగ్రామ్ సూపర్ ఉంది అంటూ. రామల్లకోట నుండి అబ్దుల్ మన్నాన్, దుబాయ్ బాషా, ఫ్యామిలీ మెంబర్స్, జార్ఖండ్ రాష్ట్రం, జంషెడ్పూర్, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. కోకిల పాలపులట, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎనీవే నిజంగానే ఎప్పుడు కూడా మెసేజెస్ మనకి 60-70 మధ్యలో, ఒక్కొక్క ప్రశ్నకి 60-65 మాక్సిమం అనమాట. అలాంటిది ఈ రోజు అసలు 110 దాటేసింది అంటే ఒక్కొక్క ప్రశ్నకి అలా అన్ని మెసేజెస్. నిజంగా మన లిజనర్స్ కూడా పెరిగారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాసిరెడ్డి, తిరుపతమ్మ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ కానూరు నుంచి కాపారావు గారా ఓకే రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే మూసాపేట నుండి నరేష్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చిలుక నారాయణ, అన్సూయ, యమున, జానకంపేట నుండి రైట్ ఆన్సర్. పెడన్ రామలక్ష్మి కాలనీ నుండి నర్సన్న శివగంగా, ఇండియా అట. అబ్బాబాబా, మీరు మామూలు కాదు. పోలేపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ తేజేశ్వరి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు కర్నూలు డిస్టిక్ట్ కోడుమూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు. ఎందుకని ఆన్సర్ ఏది, మీ పేర్లు పంపించారు అంతే. ఓకే. అండ్ డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి తిరుపతి నుండి మెసేజ్ చేశారు.

రైట్ ఆన్సర్. పడిన జోగానేంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, ఈ రోజు కూడా సందడి సందడి అదిరింది మేడం, నేను ముందు చెప్పినట్లుగానే బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది, జ్యోతి గారి షో అంటే ఇలానే ఉంటుంది అని మరొకసారి ప్రూవ్ చేశారు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ మీ అభిమానానికి. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెద్ద కాకాని నుంచి పద్మ చంద్రశేఖర్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రామకృష్ణ, డాక్టర్ రామకృష్ణ సునీత ఫ్రమ్ రాజోల్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఐలవరం డోకుపర్తి గోపాలరావు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ధర్మారావు ఛత్తీస్గఢ్ హలో టు ఎవ్రీవన్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎల్లప్ప యాదవ్ రాయచూర్ జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ అందరికీ రైట్ రైట్ అని కాదు, మీది రైట్ ఆన్సర్ కాబట్టి నేను రైట్ అని చెప్తున్నాను. సత్యభార్గవి తాడిపత్తి అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. ఎనీవే మీద నేను రైట్ అనే చెప్పాను. సీతయ్యది రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఇప్పుడు జార్ఖండ్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఓకేనా. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నెల్లూరు జిల్లా ఇనుమడుగు శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ముసాపేట నుండి నరేష్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కానూరు నుంచి తాతారావు గారు మెసేజ్ చేశారు, ఓకే. అండ్ నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, ఈ రోజు మీ షో మధురాతి మధురంగా ఉంది, ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి గోవర్ధన్ రావు, ఇంద్రబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ టుడేస్ ప్రోగ్రామ్ 100 డేస్ హిట్ అంట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్నమ్మాయి మెసేజ్ చేశారు. సో అది మ్యాటర్, మనం సక్సెస్ఫుల్ గా సందడి సందడి ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసి నేను మధ్యలో ఆల్రెడీ చెప్పేశాను కదా మీకు, స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా, భారతదేశపు ఉక్కు నగరంగా ప్రసిద్ధి చెందిన సిటీ జంషెద్పూర్ అండి, జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సిటీ అనమాట. సో అది మ్యాటర్. అండ్ మనం వివిధ ప్రోగ్రామ్ లోకి అయితే వచ్చేసాం. ఈరోజు సింగర్ స్పెషల్.

0: సో ఈరోజు సింగర్స్ స్పెషల్గా నేను చెప్పాను కదా, బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే నేను ప్లే చేస్తాను అని చెప్పాను. ఎంత వండర్ఫుల్ సాంగ్స్ అంటే అసలు ఆ నోట్లో నుంచి ఏ పాట వచ్చినా కానీ ఆ గొంతులో నుంచి అంత అద్భుతం అనమాట, అంత అమృతంలాగా ఉంటుంది ఆ పాట అయితే మాత్రం. సో ఎప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి లైక్ ఎన్నో సాంగ్స్ పాడారు, అంటే 25,000 మోర్ దాన్ 25,000 పైగా పాటలు పాడారు. అండ్ 2021లో పద్మభూషణ్ అండ్ 2005లో భారత ప్రభుత్వం ఆవిడని పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అండ్ ఈ సింగర్ ఎవరు అనేది మీకు ఆల్మోస్ట్ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అండ్ చిత్ర గారు అనమాట, కేఎస్ చిత్ర గారు. సో చిత్ర గారు పాడినటువంటి పాటలు, ఆవిడ పాడిన పాటలు అయితే నేను మీకోసం ఈరోజు ప్లే చేస్తాను. దక్షిణ భారత నైటింగేల్ అని ఆవిడ బిరుదు కూడా అందుకున్నారు. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ, ఇన్ని లాంగ్వేజెస్లో నేను ఇందాక చెప్పాను కదా ఆల్మోస్ట్ 25,000కి ఎక్కువ, ఇంకా మోర్ దాన్ 25,000 సాంగ్స్ అయితే పాడారనమాట. సో ఫస్ట్ సాంగ్ అయితే నేను పౌర్ణమి మూవీ నుంచి నేను ప్లే చేస్తున్నాను, చిత్ర గారు పాడినటువంటి పాట. అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇది, అద్భుతంగా ఉంటుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ బిఫోర్ దర్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత ఆ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, అస్సలు మీరు మిస్ అవ్వద్దు, ఛానల్ అస్సలు మార్చొద్దు.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు తుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ 4 hours 27 minutes 13 seconds లో ఉంది వీబీ క్లాక్. అండ్ రైట్ నౌ మీరు ఇప్పుడు ఎలా చెప్పను, ఈ చిత్రం నుంచి చిత్ర గారు అద్భుతంగా పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం అయితే విన్నారు. అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం, మరి సింగర్ స్పెషల్ గా చిత్ర గారు పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట కులి నంబర్ 1. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు కలిసి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ మీకోసం వచ్చేస్తోంది. వింటూ స్ట్రేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభాగ FM
0: 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి. 4:34:30 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనం ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. సో సింగర్ స్పెషల్ గా చిత్ర గారు పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదా. సో మరి 25,000 పైగా పాటలు పాడారండి. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ ఈ లాంగ్వేజెస్ అన్నింటిలో కలిపి అప్రాక్సిమేట్ గా 25,000 కి పైగా పాటలు పాడారనమాట. అండ్ 2005 లో ఇందాక నేను చెప్పాను కదా భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆవిడ్ని సత్కరించారు. అండ్ 2021 పద్మభూషణ్ పురస్కారం కూడా అందుకున్నారు చిత్ర గారు. సో మరి చిత్ర గారు పాడినటువంటి పాట సంతోషం చిత్ర నుంచి రాజేష్ తో కలిసి పాడిన పాట నేను ప్లే చేస్తాను. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.

0: లైఫ్ ఈజీ రేడియో ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 4 hours 45 minutes 14 seconds లో ఉంది వి బీ క్లాక్ అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి సింగర్ స్పెషల్ గా చిత్ర గారు పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం కదా. చివరిగా వినబోతున్న పాట అంతం చిత్రానికి చిత్ర జోజో పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం.

0: FM 101.3.
1: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీరు ఇంతవరకు వివిధ కార్యక్రమంలో చిత్ర గారి స్పెషల్ విన్నారు, సింగర్ స్పెషల్ గా. అండ్ స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. అండ్ నౌ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

అంతులేని నీరసం దేనికి సంకేతం అంటే చెప్తాను వినండి మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. ఆందోళన దిగులు చింతా ప్రభావం కూడా శరీరంపై పడుతుంది, దీంతో నెగటివ్ హార్మోన్లు విడుదలవుతాయి. డాక్టర్ సలహా మేరకు ఒత్తిడి తగ్గించుకునే చర్యలు చేపట్టాలి. ఎంత నిద్రపోయినా నిద్ర లేనట్టుగా ఉంటారు. ఏవైనా మందులు వాడితే కూడా ఇలాగే నీరసంగా ఉంటుంది. మనలో చాలా మందికి నీరసం ఫెటీగ్ ఎక్కువగా ఉంటుంది. ఏ అనారోగ్యం లేకున్నా నిసత్తువగా ఉంటారు. ఎప్పుడు ఏవో ఒకటి ఒంటి నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ఏ పని చేయకపోయినా ఎంతో అలసినట్టుగా ఉంటుందని అంటారు. నిత్యం కండరాల నొప్పులు, అలసటతోనే తమ బతుకు బండిని లాగుతారు. అయితే ఇలా అవ్వడానికి వెనుక అసలు కారణమేంటో తెలుసుకుందాం. ఈ నిసత్తువను అధిగమించడానికి కొన్ని వైద్యుల సూచనలు ఉన్నాయి. అది ఇప్పుడు నేను మీకు వెన్నెల ప్రోగ్రామ్

చెప్తాను. అస్సలోపిక ఉండకపోవడం, రోజంతా బలహీనంగా అనిపిస్తుందని డాక్టర్ల వద్దకు వస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. వీరేమీ అధిక కష్టం చేసి ఇలా అవ్వదు. చాలా మంది రోగులు అన్నీ తింటున్నాం, బీపీ షుగర్ లేదు, కానీ ఇలా నీరసంగా ఉంటుందని వైద్యుల వద్దకు వస్తూ ఉంటారు. ఇది ప్రపంచంలోని అన్ని దేశాల్లో సర్వసాధారణంగా అయిపోయింది. మన దేశంలో ముఖ్యంగా రక్తహీనత, విటమిన్ డి లోపం, మెనోపాజ్ వచ్చిన స్త్రీలలో ఈ వ్యాధి వస్తుంది. ఎనీమియా, దీర్ఘకాలిక వ్యాధులు, శాకాహారం తీసుకునే వారిలో లేదా వైరల్ ఫీవర్ తో వ్యాధుల బారిన పడుతూ ఉన్నవారు కూడా బాధితులే. ఏ కారణం లేకుండా ఇలా నీరసం బారిన పడితే క్రానిక్ ఫెటీక్ సిండ్రోమ్ అని అంటారు. శరీరంలో అవయవాలు బలహీనంగా అయిపోతాయి. విపరీతమైన నొప్పి, అది కండరాల నొప్పి లేదా ఏదైనా కారణం కావచ్చు. అతిశుద్ధి చేసిన ఆహారం తినడం వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ముడి ధాన్యాలు తీసుకోకపోవడం, సమయానికి తినడం వంటివి మారిపోయాయి. రిఫైన్డ్ ఫుడ్ అంటే పాలిష్ చేసిన రైస్ వంటివి తీసుకుంటే రక్తంలో షుగర్ తగ్గి ఇలా నీరసంగా అవుతుంది. ఆయిలీ ఫుడ్ తింటే కూడా ఇలా మత్తుగా ఉంటుంది. పిజ్జాస్, బర్గర్స్, ఫ్రైడ్ ఫ్రూట్స్ వంటివి, ఎనర్జీ డ్రింక్స్ లో కూడా కొవ్వు, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల తాత్కాలికంగా ఎనర్జీ వచ్చినా ఆ తర్వాత మళ్లీ నీరసం వస్తుంది. సమతుల్య ఆహారం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ సమయానికి తీసుకుంటూ మధ్యలో స్నాక్ కూడా తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యకరమైనవి మాత్రమే తీసుకోవాలి. కొంతమంది డైట్ అంటూ కొన్ని ప్రయత్నాలు చేస్తారు, కానీ సరైన ఆహారం తీసుకుంటూ డైట్ చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా పిల్లలను ఫాస్ట్ ఫుడ్ నుంచి దూరంగా ఉంచాలి. టానిక్స్ వంటి వాటిపై ఆధారపడకుండా న్యాచురల్ ఫ్రూట్స్ వంటివి తీసుకోవాలి. దీనికి తీవ్ర మానసిక ఒత్తిడి కూడా కారణం. ఇది నీరసానికి దారితీస్తుంది. ఫలితంగా రోజూ వారి పని చేయాలన్నా కష్టతరంగా మారుతుంది. దీనికి ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. దీంతోపాటు సరైన నిద్ర కూడా అవసరం. పిల్లలు, పెద్దలు కనీసం వారానికి 5 సార్లు ఎక్సర్సైజ్ చేయాలి లేదా 30 మినిట్స్ నడవాలి. క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది. గర్భిణీ స్త్రీలు కూడా డాక్టర్ల సలహాలతో ఏదైనా స్లైట్ లైట్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. కెఫీన్ మితమైన మోతాదులో చురుకుదనాన్ని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది, కానీ చాలా ఎక్కువ హృదయ స్పందన రేటు, రక్తపోటు పెరుగుదల పెంచుతుంది. అలసట అనేది శారీరక, మానసిక కార్యకలాపాలకు ప్రతిచర్య. సాధారణంగా అలసట విశ్రాంతి లేదా కార్యాచరణను తగ్గించడం ద్వారా తగ్గించబడుతుంది. ఎక్సర్సైజ్ లేకపోవడం లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కొన్ని జీవనశైలి ఎంపికల వల్ల దీని బారిన పడే ప్రమాదం ఉంటుంది. అయితే కొన్ని రకాల ముఖ్యమైన కారణాలు అలసటకు దారితీస్తాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. ఫస్ట్, తగినంత నిద్రపోకపోవటం. నిద్ర తక్కువగా పోయే వారిలో అలసట కనిపిస్తుంది. అంతేకాకుండా ఏకాగ్రత ఆరోగ్యంపై ప్రతికూలంగా ప్రభావాన్ని చూపుతుంది. పెద్దలు ప్రతి రాత్రి 7 నుండి 8 గంటలు నిద్రపోవాలి. ఈ తరహా అలసటకు పరిష్కార మార్గం నిద్రకు ప్రాధాన్యతనివ్వటం, నిద్రకు సాధారణ షెడ్యూల్ ను పెట్టుకోవడం, పడక గదిలో ల్యాప్టాప్స్, సెల్ ఫోన్స్, టెలివిజన్స్ నిషేధించడం, ఇంకా ఇబ్బంది ఉంటే డాక్టర్ నుండి సహాయం పొందటం ద్వారా నిద్ర రుగ్మత తగ్గించుకోవాలి. కొందరు వ్యక్తులు తగినంత నిద్రపోతున్నారని అనుకుంటారు, కానీ స్లీప్ యాప్నియా వారికి నిద్ర సరిగ్గా పట్టనివ్వదు. ఇది రాత్రంతా శ్వాసను అంతరాయం కలిగిస్తుంది. ప్రతి అంతరాయం మిమ్మల్ని ఒక క్షణం మేల్కొల్పుతుంది. అయితే ఆ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. 8 గంటలు మంచం మీద నిద్రపోయినప్పటికీ మీకు నిద్ర కరువైనట్లుగానే అనిపిస్తుంది. ఇందుకోసం ముందుగా అధిక బరువుతో ఉంటే బరువు తగ్గించాలి. సిగరెట్ స్మోకింగ్ మానేయాలి. నిద్రపోతున్నప్పుడు మీ వాయు మార్గాలు తెరిచి ఉండడంలో సహాయపడటానికి మీకు సిపిఏపీ పరికరం అవసరమవుతుందేమో వైద్యుల సలహాతో తెలుసుకోండి. శక్తి తక్కువగా ఉండటం, చాలా తక్కువ తినడం వల్ల అలసట వస్తుంది. అలాగే తినాల్సిన ఆహారాలు కాకుండా తినకూడని ఆహారాలు తినడం కూడా సమస్యకు కారణం కావచ్చు. సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల మీ బ్లడ్ షుగర్ను సాధారణ స్థాయిలో ఉంచడంలో సహాయపడుతుంది. తక్కువ మోతాదులో అల్పాహారం తీసుకోవాలి. ప్రతి భోజనంలో ప్రోటీన్, కాంప్లెక్స్ పిండి పదార్థాలను చేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, హోల్ వీట్ బ్రెడ్ తో ఎగ్స్ తినండి. స్థిరమైన శక్తి కోసం రోజంతా స్మాల్ మీల్స్ ప్లాన్ చేయండి. మహిళల్లో అలసటకు ప్రధాన కారణాల్లో రక్తహీనత ఒకటి. ఇది మహిళలను ప్రమాదంలో పడేస్తుంది. మనిషికి రెడ్ బ్లడ్ సెల్స్ అవసరం, ఎందుకంటే అవి మీ కణజాలాలకు, అవయవాలకు ఆక్సిజన్ ని తీసుకెళ్తాయి.

0: ఐరన్ లోపం వల్ల కలిగే రక్తహీనత తొలగించుకోవటం కోసం ఐరన్ సప్లిమెంట్ ని తీసుకోండి. లీన్ మీట్స్, లివర్, షెల్ ఫిష్, బీన్స్, మిల్లెట్స్ వంటి ఐరన్ రిచ్ ఫుడ్స్ తినడం వల్ల మీరు దీన్ని నివారించవచ్చు. డిప్రెషన్ ని ఎమోషనల్ డిసార్డర్ గా భావించవచ్చు, కానీ ఇది అనేక శారీరక లక్షణాలకు కూడా దోహదపడుతుంది. అలసట, తలనొప్పులు, ఆకలి మందగించడం వంటివి చాలా సాధారణ లక్షణాలు. కొన్ని వారాల కంటే ఎక్కువ అలసిపోయినట్లు అనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి. డిప్రెషన్ టాక్ థెరపీ లేదా మందులకు బాగా స్పందిస్తుంది. థైరాయిడ్ అనేది మీ మెడ అడుగు భాగంలో ఉండే చిన్న గ్రంథి. ఇది మీ జీవక్రియను నియంత్రిస్తుంది. శరీరం ఇంధనాన్ని శక్తిగా మార్చే వేగం గ్రంథి చురుగ్గా పనిచేయాలి. అలా చేయనప్పుడు జీవక్రియ చాలా నెమ్మదిగా పనిచేసినప్పుడు బరువు పెరగొచ్చు. రక్త పరీక్ష థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా ఉన్నట్లు నిర్ధారిస్తే సింథటిక్ హార్మోన్లు మిమ్మల్ని వేగవంతం చేస్తాయి. కెఫీన్ మితమైన మోతాదులో చురుకుదనాన్ని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. మధుమేహం ఉన్నవారిలో అసాధారణంగా అధిక స్థాయి చక్కెర శరీర కణాల్లోకి ప్రవేశించకుండా రక్త ప్రవాహంలోకి ఉండిపోతుంది. అక్కడ ఇది శక్తిగా మారుతుంది. ఫలితంగా శరీరానికి సరిపడా తిన్నప్పటికీ ఆవిరైపోతుంది. నిరంతర వివరించలేని అలసట ఉంటే మధుమేహానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోండి. చికిత్సతో పాటు ఆహారం, వ్యాయామం, జీవన శైలి మార్పులు కూడా చేసుకోండి. నిద్రకు ఆటంకాలు, ఆహారం, క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ లేకపోవడం ఇతర కారకాలు అలసటకు కారణమవుతాయి. గుండె ఊపిరితిత్తుల పరిస్థితులు రక్త ప్రవాహాన్ని దెబ్బతీస్తాయి, మంటను కలిగిస్తాయి, అలసటను కలిగిస్తాయి. అలసటను ముందుగానే గుర్తించడం వల్ల రాబోయే ఆరోగ్యపరమైన సమస్యలను సులభంగా అధిగమించవచ్చు. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫెటిగ్ అండ్ ఇట్స్ రెమెడీస్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సేయింగ్ అ స్వీట్ లిటిల్ బై, ఓన్లీ విత్ అ ప్రామిస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ సెగ్మెంట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్, బై.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedback@gmail.com. ఐ రిపీట్, feedback@gmail.com. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మీరు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి విన్నారు. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. 101.7 మెగాహెర్జ్ పై ఈనాటి సాయంత్రం ప్రసారాలకు స్వాగతం పలుకుతున్నది తులసి భవాని. కార్యక్రమంలో ముందుగా చిత్రసీమ. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం అన్నయ్య చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: విన్న పాట అసెంబ్లీ రౌడీ చిత్రం నుండి, కేజేఎస్ దాస్ చిత్ర పడిన పాట అది. శ్రోతలు వింటున్నారు 101.7 మెగాహెర్ట్జ్ బై చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: విన్నా ఆ పాట. బండరాముడు చిత్రం నుండి ఘంటసాల పీసుశీల పాడిన ఆ పాటకు ఆరుద్ర సాహిత్యం అందించగా సంగీతం దక్షిణమూర్తి.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
0: తర్వాత ఆనంద నిలయం చిత్రం నుండి ఘంటసాల పాడుతున్న ఈ పాటకు ఆరుద్ర సాహిత్యం అందించగా సంగీతం పెండ్యాలా.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆ పాట బంగారు బావ చిత్రంలోనిది. శ్రోతలు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
2: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట ఆజాద్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన పాట అది. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు విందాం లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు.

ముందుగా ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా సిద్దులా నగరం నుండి దొడ్లా దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ, మీనా, రాజేశ్వర్, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, దుర్గయ్య, జగన్, పద్మ, ప్రవల్లిక, సత్యమ్మ, లావణ్యమ్మ, దుర్గాప్రసాద్, శివకోటి శంకర్, యాదయ్య మరియు వారి కుటుంబ సభ్యులంతా కోరుతున్న పాట రంగుల రాట్నం చిత్రం నుండి ఘంటసాల జానకి పాడిన దాశరథి గీతానికి సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఆ పాట సీతా మహాలక్ష్మి చిత్రం నుండి. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా జాన్కంపేట ఎడబలి నుండి చిలుక నారాయణ, అనసూయ, జమున వీరందరి కోసం ఆ పాట. శ్రోతలు వింటున్నారు 101.7 మెగాహెర్ట్జ్ పై లే పాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం సింగనమల నుండి ఎం లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్, భారతి వీరంత కోరుతున్న పాట నిప్పులాంటి మనిషి చిత్రం నుండి సుశీల పడుతున్న డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతానికి సంగీతం సత్యం.

లేపాక్షి కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ బస్తీ నుండి భారత్లాల్ పరదేశి భారతీబాయ్ జ్యోతిబాయ్ అంజలిబాయ్ రాజనందిని రమేష్ లోద్ అజయ్ లోద్ ఆదిత్య లోద్ కిరణ్ జాన్విక విశ్రుత్ లోద్ లక్ష్మి ప్రహ్లాద శివనారాయణ శకుంతల దీక్షిత స్వరూప భారతి భరత్. వీరంతా కోరుతున్న పాట గోరింటాకు చిత్రం నుండి ఈ పాట. ఈ పాటకు సంగీతం కెవి మహాదేవన్.

గోరింటాకు చిత్రం నుండి మీరు విన్న ఆ పాటకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటకు గానం చేసిన వారు రచన వేటూరి, సంగీతం కెవి మహాదేవన్. లేపాక్షి కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని. వీరంతా కోరుతున్న పాట బాస్ చిత్రం నుండి కేకే సునీత పాడిన ఈ పాట. ఈ పాటకు సాహిత్యం చంద్రబోస్.

లే పాక్షిక్ కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఆ పాట కలవారి కోడలు చిత్రం నుండి. ఘంటసాల జిక్కి పాడుతున్న ఈ పాటకు ఆరుద్ర సాహిత్యం అందించగా సంగీతం టి చలపతిరావు. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరి కోసం ఈ పాట. శ్రోతలు ఇంతవరకు లే పాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం. గానం చేసిన వారు సి రమణ.

సి రమణ గారు పాడిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తా

0: from BBB+, citing the country's solid economic growth, robust private consumption and public investment, along with improvements in the soundness of its financial system. In an official statement today, JCRA said the Indian economy has maintained a high growth rate of more than 7%, supported by strong private consumption and public investment. It stated the government has steadily implemented policies conducive to productivity, growth and economic development. Union Finance Minister Nirmala Sitharaman met Managing Director of the International Monetary Fund, Kristalina Georgieva, and World Bank President Ajay Banga on the sidelines of the G20 Finance Ministers and Central Bank Governors meeting in Asheville in the United States. She discussed the global economic outlook and India's evolving growth trajectory with Ms. Georgieva. With Mr. Banga, the Finance Minister discussed further strengthening the India-World Bank Group partnership. The discussions also covered a sector-based programmatic approach to credit enhancement for infrastructure. Ms. Sitharaman also met the European Commissioner for Economy, Valdis Dombrovskis. The Supreme Court today said it will take up the reconstitution of the Bar Council of India after the newly elected state bar councils complete the statutory process for constituting the BCI. The Apex Court was hearing pleas challenging the continued occupation of the BCI chairperson's post by senior advocate Manan Kumar Mishra and the purported extension of his tenure till 2030. The government has announced the Tenzing Norgay National Adventure Awards for the year 2024. The awardees are Baljeet Kaur and Skalzang Rigzin in Land Adventure category, Remo Saha in Water Adventure category, and Shiv Prasad Chamoli in the Lifetime Achievement category. The selections were made following the recommendations of the National Selection Committee. Benchmark domestic equity indices ended around 0.5% lower today, extending their losing streak to 3 consecutive sessions. The Sensex declined 374 points to close at 76,570. And with that, we end this news bulletin.
1: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें
2: आकाशवाणी ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: పోలవరం ఎడమ కాలువను సుజల స్రవంతి ప్రాజెక్టుతో అనుసంధానం చేసి ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే సమాజ ప్రగతి చక్రం మారుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎల్ నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున పంట ఎంపిక విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలని ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేస్తోంది. వార్తల వివరాలు: పోలవరం ఎడమ కాలువను సుజల స్రవంతి ప్రాజెక్టుతో అనుసంధానం చేసి ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట తాండవ వద్ద రెగ్యులేటర్ను ఆన్ చేసి గోదావరి జలాలను ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రకు విడుదల చేశారు. అనంతరం ఎడమ కాలువలో ప్రవహిస్తున్న గోదారమ్మకు ఆయన ప్రత్యేక జలహారతి ఇచ్చారు. ఆ తరువాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ గోదావరి, కృష్ణా సహా రాష్టంలోని అన్ని నదులను అనుసంధానం చేస్తామని, ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామని తెలిపారు. గలగల, గోదారి, బిరబిరా, కృష్ణమ్మ పంక్తులను నిజం చేసి రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
3: గోదావరి నది అన్నవరం సత్యదేవుడి ఆశీర్వాదంతో ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి వచ్చే సంవత్సరం మీ అందరికి ఆమె ఇస్తున్న సింహాద్రి అప్పన్న చింతకు తీసుకెళ్తామని ఈ సభలో అనౌన్స్ చేస్తున్నాను. అలాగే భవిష్యత్తులో అరసు వెళ్లి సూర్యనారాయణ స్వామి దగ్గరికి తరలించి వంశధారకు అనుసంధానం చేస్తాం. ఇటు గోదారమ్మ, అటు కృష్ణమ్మతో సహా రాష్ట్రంలో అన్ని నదులను అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతిస్తాం. గలగల గోదావరి, బిరబిరా కృష్ణమ్మ పరుగు

0: కూటమితో రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తాం.
1: రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కృషి చేస్తోందని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. హంద్రి నీవ వెలిగొండ పోలవరం ఎడమ కాలువలను పూర్తి చేశామని, అలాగే పోలవరం ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని మంత్రి వివరిస్తూ,
2: ఇవాళ లెఫ్ట్ మెయిన్ కెనాల్ 1800 కోట్ల రూపాయలు 2 ఏళ్లలో వెచ్చించి ఆర్థికంగా ఇబ్బందులున్నా కూడా అటు హంద్రి నివా చేశాం, అటు వెలిగొండ చేశాం, ఇటు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉత్తరాంధ్రకు నీళ్లు ఇస్తూ ఉన్నాం. ఇవాళ విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్, స్టీల్ ప్లాంట్ కి, పారిశ్రామిక అవసరాలకు ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనేది ఒక వరం కింద ఉన్నటువంటి పరిస్థితి. పోలవరం చంద్రబాబు నాయుడు గారు 2027 కల్లా పూర్తి చేస్తానని మాటిచ్చారు. ఇచ్చినటువంటి మాట ప్రకారం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొక పెద్ద పండుగకి మళ్ళీ మనందరం కూడా సిద్ధమవుతున్నాం.
1: పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు చేరుకున్నాయి. పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెగ్యులేటర్ను ఆన్ చేసి ఈ జలాలను ఉత్తరాంధ్రకు విడుదల చేశారు. అనంతరం ఎడమ కాలువలో ప్రవహిస్తున్న గోదారమ్మకు ఆయన ప్రత్యేక జలహారతి ఇచ్చారు. అంతకుముందు పోలవరం ఎడమ ప్రధాన కాలువ శిలాఫలకాన్ని మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, పి నారాయణలతో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనుంది. ఏలేరు, పంప, తాండవ నదులను దాటుకుంటూ ఈ కాలువ సాగుతుంది. ఇప్పటి వరకు పోలవరం ఎడమ కాలువ నిర్మాణం కోసం 4,192 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. అనకాపల్లి జిల్లాలో 150,000 ఎకరాల ఆయకట్టుకు 110 చెరువులకు నీటి సరఫరా కానుంది. విశాఖ, అనకాపల్లి పారిశ్రామిక అవసరాలకు గోదావరి జలాలు వినియోగించనున్నారు. ఈ కాలువను ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో అనుసంధానం చేసి అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు గోదావరి నీరు అందజేయనున్నారు. మహిళలు అందరూ పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే దేశంతో పాటు సమాజ ప్రగతి చక్రం మారుతుందని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ భవనంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, జిల్లా పరిశ్రమల కేంద్రం, ఏపీ ఎంఎస్ఎంఈడీసీ, ఇండియా ఎస్ఎంఈ ఫోరం భాగస్వామ్యంతో ఈ రోజు కుదిరిన ఎంఎస్ఎంఈ గ్రోత్ వర్క్షాప్ లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదానికి అనుగుణంగా రాష్టంలోని యువత, మహిళలు, డ్వాక్రా మహిళలు నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గ్రామీణ ఖాదీ బోర్డు ద్వారా అందజేసే స్వయం ఉపాధి రుణాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని రాష్ట చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో చేనేత, జౌళి శాఖ, గ్రామీణ ఖాదీ బోర్డు అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్టంలోని నేతన్నలకు, హస్తకళాకారులకు గౌరవప్రద జీవనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నేతన్నలకు ఆర్థిక మేలు కలగజేయడానికే నేతన్నల సేవలో పథకం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున పంట ఎంపిక విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. నాయుడుపేటలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగ్రి ఎక్స్పో కిసాన్ మేళా 2026ను ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో సాధారణంగా 132,000 హెక్టార్లలో సాగు జరుగుతూ ఉండగా కండలేరు నీటి లభ్యత, బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉండడంతో ఈ ఏడాది సుమారు 52,000 హెక్టార్లలో సాగు చేపట్టామన్నారు. అయితే ఈ ఏడాది వర్షపాతం 32% తగ్గిన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశమున్నందున ఖచ్చితమైన నీటిపారుదల సౌకర్యం లేని సూళ్లూరుపేట, నాయుడుపేట ప్రాంతాల రైతులు తొందరపడి వరి సాగు చేపట్టవద్దని కోరారు. భూముల క్షేత్రస్థాయి సర్వేలో ఎదురయ్యే అవాంతరాలు, లోపాలను అధిగమించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. భూముల క్షేత్రస్థాయి సర్వే ప్రక్రియపై జిల్లాలోని ఆర్డీఓలు, మండల తహసీల్దారులు, సర్వేయర్లతో ఆయన ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, భూముల క్షేత్రస్థాయి సర్వే పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది

0: పెట్టడం, కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం మంచి పద్దతి కాదని హెచ్చరించారు. క్షేత్రస్థాయి భూముల సర్వేకు చలానా తప్ప ఎవరికీ ఎలాంటి రుసుము చెల్లించడం, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలియజేశారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఓటర్ల జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్టు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడం, పేర్లు లేదా చిరునామాల్లో తప్పులు, ఇతర వివరాల్లో మార్పులు అవసరమైతే అర్హులైన ఓటర్లు నిర్ణీత గడువులోగా క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులను పరిష్కరించే గడువును కూడా 10వ తేదీ వరకు పొడిగించినట్టు కలెక్టర్ తెలిపారు. ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్లో సత్తా చాటి రజత పతకం సాధించిన హెచ్ఎర్ల ట్రిపుల్ ఐటీ విద్యార్థినులను క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ గిరిధర్ అభినందించారు. గత నెల 27న నిర్వహించిన మహిళల అండర్23 పోటీలలో శ్రీకాకుళం జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ జట్టులో ట్రిపుల్ ఐటీకి చెందిన 6 విద్యార్థినులు కీలక పాత్ర పోషించి విజయంలో ముఖ్య భూమిక వహించారు. ప్రతిభ చూపిన క్రీడాకారిణులు ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా రన్నరప్ ట్రోఫీతో పాటు 50,000 రూపాయల నగదు బహుమతిని అందుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ఎడమ కాలువను సుజల స్రవంతి ప్రాజెక్టుతో అనుసంధానం చేసి ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితేనే సమాజ ప్రగతి చక్రం మారుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎల్నినో ప్రభావంతో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున పంట ఎంపిక విషయంలో వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలని ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 7 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో గరుడాచలం చెంచు నాటకం ప్రసారమవుతుంది. గానం చేసిన వారు శ్రీ బి వెంకటప్ప బృందం. 7:45 వికసిత్ భారత్, ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్రం సమర్పణ. రాత్రి 8 రసధుని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40 ఒక సినిమా పాట, 8:45 బంధాలు అనుబంధాలు నాటిక ప్రసారమవుతుంది. రాత్రి 9 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 నాటిక విజయవాడ కేంద్రం నుండి. రాత్రి 10 రాగం తానం పల్లవి శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 10:45 ఇంద్రధనుస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో గంగా స్తోత్రం, 6:30 వినతగు మాట వినిపిస్తున్న వారు శ్రీమతి వై చంద్రకళ, 6:35 సేద్యప్ శుద్ధులు కార్యక్రమంలో వరిలో పోషకాల యాజమాన్యం గురించి రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థాన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం విజయశంకర్ బాబు గారు అందించే వివరాలు. రేపు ఉదయం 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచారం.

వేదిక విజ్ఞాన విపంచి. రేపటి కార్యక్రమంలో సైబర్ నేరాలు జాగ్రత్తల గురించి డాక్టర్ జి ఆంజనేయులు గారి ప్రసంగం. అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ, సహకారం శ్రీ బి చలపతి, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ రచన శ్రీ కెఎన్ రామకృష్ణ, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇక రేపు ఉదయం 9:00 మన ఆలయాలు కార్యక్రమంలో హౌసింగ్ బోర్డులోని వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి వివరాలు. వ్యాఖ్యాతలు శ్రీ బి చలపతి మరియు శ్రీమతి బి పద్మలత. రేపు ఉదయం 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ఇక రేపు ఉదయం 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఈ కార్యక్రమాలు రేపు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. ఇక రేపటి మా సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 హలో బాగున్నారా ఫోనిన్ ప్రత్యక్ష కార్యక్రమం. రేపటి అంశం కుటుంబ సభ్యులు లేదా బంధుమిత్రులలో సాధారణంగా మీరు ఎవరి సలహాలు తీసుకుంటారు, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ నంబర్ 08554. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమంలో. ఇక రేపు సాయంత్రం 6 గంటలకు లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, రేపు సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు.

ఇక రేపు రాత్రి 7 గంటలకు లలితగీతం, 7:05కు తెలుగులో జాతీయ వార్తలు, 7:15కు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. రేపు రాత్రి 7:45కు ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా ఇండియా మరియు హాంకాంగ్ జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి. ఈ కార్యక్రమం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఇక రేపు రాత్రి 8:30కు తెలుగులో జాతీయ వార్తలు, 8:40కు క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగింపు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగింపు. ఈ కార్యక్రమం ఆట ముగిసే వరకు. ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

0: మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా బొబ్బిలిపులి చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత భీష్మ చిత్రం నుండి పిబి శ్రీనివాస్, పి సుశీల పాడుతున్న ఆరుద్ర గీతానికి సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
3: తర్వాత భలే తమ్ముడు చిత్రం నుండి మహమ్మద్ రఫీ పాడుతున్న డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతానికి సంగీతం టీవీ రాజు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
3: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం బడ్జెట్ పద్మనాభం చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం పాడుతున్న చంద్రబోస్ గీతానికి సంగీతం SV కృష్ణారెడ్డి.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట అత్తారింటికి దారేది. చిత్రం నుండి విజయప్రకాష్, ఎంఎల్ఆర్, కార్తికేయన్ పాడిన ఈ పాటకు రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఇంతట్లో ఈనాటి చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. సమయం 7 గంటలు కావస్తోంది. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరి ఇప్పుడు విందాం ఎంఎల్ నరసింహం గారు పాడిన లలిత గీతం, రచన అలుక జయహింద్ రెడ్డి.

అల్కా జయహింద్ రెడ్డి రచించిన లలిత గీతం, గానం చేసిన వారు ఎంఎల్ నరసింహం. వింటున్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

జాతీయ వాతావరణ శిఖరాగ్ర సదస్సు భారత ఇంధన ఆహార భద్రతా మిషన్ ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మరింత స్వయం సమృద్ధి గల స్వదేశీ సరసమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇంధన రంగాన్ని అభివృద్ది చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన ఇంధన మార్పుతో పాటు సురక్షితమైన స్థిరమైన ఇంధన భవిష్యత్తు వైపు సాగుతున్న పరివర్తన కాలంగా ప్రస్తుత సమయాన్ని మంత్రి అభివర్ణించారు. భారత్ ప్రపంచ వేదికపై మరింత గొప్ప పాత్ర నాశిస్తున్నందువల్ల ఇంధన రంగంలో మారుతున్న ప్రపంచం పోకడలు సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా అడుగులు వేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. బహుముఖ మార్గాల ద్వారా ఇంధన భద్రతను సాధించే ప్రభుత్వ విధానాన్ని సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి ఈరోజు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అణుశక్తి తాము అనుసరిస్తున్న కీలక రంగాల్లో ఒకటని చెప్పారు. భారత్ స్వచ్ఛ ఇంధన పరివర్తనలో ఇంధనలు వృత్తాకార ఆర్థిక వ్యవస్థ కీలక భాగం అవుతాయని, ఇంధనం ఇథనాల్ స్థిరమైన ఇంధనాలతో సహా కొత్త సాంకేతిక మార్గాల ద్వారా తదుపరి పారిశ్రామిక విప్లవం గణనీయంగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, సాగునీరు, ఎరువులు, రవాణా వంటి రంగాల్లో పెరుగుతున్న భారత్ ఇంధన అవసరాలకు తగినట్లుగా స్వచ్ఛ ఇంధన సాంకేతికత అభివృద్ది వినియోగాన్ని వేగవంతం చేయాలని కూడా మంత్రి చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుంచి శనివారం వరకు 3 రోజుల పాటు యుక్రెయిన్ పోలాండ్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ యుక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, పోలాండ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి రాదోస్లావ్ సికోర్స్కీలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జయశంకర్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుందని, అలాగే ప్రాంతీయ పరిణామాలు, పరస్పర ఆసక్తి గల అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశాన్ని కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1,127కు చేరుకోగా దాదాపు 4,900 మంది ఇంతవరకు ఆచూకీ లేకుండా ఉన్నారు. సహాయ రక్షణ సిబ్బంది వర్షాన్ని, శిథిలాలను లెక్క చేయకుండా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు బండరాళ్లు కూలడం వల్ల ఏర్పడిన ఆకస్మిక వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేసిన విషయం శ్రోతలకు తెలుసు. హిమాలయ ప్రాంతంలో పెరుగుతున్న వాతావరణ ముప్పుకు ఈ విధ్వంసం ఒక స్పష్టమైన హెచ్చరిక అని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా ఈరోజు పార్లమెంట్లో చెప్పారు. దీని ప్రభావాలను తగ్గించడంలో అంతర్జాతీయ సమాజం

బాధ్యత వహించాలని ఆయన పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల కారణంగా హిమాలయ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ముప్పు తీవ్రతను ఈ విపత్తు కళ్లకు కట్టిందని చెప్పారు. ఇది ఒక తీవ్రమైన సంకేతమని, హిమాలయ ప్రాంత ప్రజలు భరించవలసిన ప్రమాదాలు క్రమంగా మెరుగుతున్నాయని ఆయన అన్నారు. వాతావరణ మార్పు అనేది ప్రపంచం మొత్తం చేసిన చర్యల ఫలితమేనని, దాని ప్రభావాలు తగ్గించడం కూడా ప్రపంచ సమాజం ఉమ్మడి బాధ్యత అని నేపాల్ ప్రధానమంత్రి అన్నారు. రసువా, నువాకోట్, దాదింగ్ అనే మూడు ప్రభావిత జిల్లాలనే కాకుండా ఈ విపత్తు నేపాల్ దేశం మొత్తాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని బాలేంద్ర షా పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించామని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్థానిక అధికారులు ప్రజలను కోరారని ప్రధానమంత్రి తెలియజేశారు. భారత్, చైనా, అమెరికా, జపాన్, ఆసియా అభివృద్ది బ్యాంక్, ప్రపంచ బ్యాంక్, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ నేషన్స్తో సహా పలు దేశాల నుంచి, బహుళపక్ష భాగస్వాముల నుంచి నేపాల్కు సద్భావనా సందేశాలు, సహాయం అందాయని కూడా నేపాల్ ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పునర్వ్యవస్థీకరణ అంశాన్ని, నూతనంగా ఎన్నికైన రాష్ట బార్ కౌన్సిల్ చట్టబద్దమైన ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతే పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ఈరోజు చెప్పింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్ మిశ్రా పదవిలో కొనసాగడాన్ని, ఆయన పదవీ కాలాన్ని 2030 వరకు పొడిగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యున్నత ధర్మాసనం విచారించింది. రాష్ట బార్ కౌన్సిల్స్ అన్ని ఎన్నికలు పూర్తి చేసుకుని తమ ప్రతినిధులను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఎన్నుకున్న తర్వాతే మిశ్రా చైర్మన్షిప్ అంశంపైన, బీసీఐ పునర్వ్యవస్థీకరణపైన విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట బార్ కౌన్సిల్లో మహిళా సభ్యుల కోఆప్షన్ 2 వారాల్లోగా పూర్తి చేయాలని సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది. పౌర విమానయాన రంగంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేసే చర్యలను సమీక్షించేందుకు, ముఖ్యంగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేసే ప్రక్రియను సరళీకృతం చేయడానికి పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు న్యూఢిల్లీలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్ఓసీ ప్రక్రియను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా, ఆటోమేటెడ్గా, నిర్దిష్ట కాలపరిమితిలోగా, కనీస మానవ జోక్యంతో పూర్తి చేసేలా చూడవలసిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. ఎన్ఓసీ ప్రక్రియను సరళతరం చేయడం, ఆటోమేటిక్ చేయడం, వికేంద్రీకరించడం కోసం తగిన విధానాలను పరిశీలించి రూపకల్పన చేయాలని, 15 రోజుల కాలపరిమితిలోగా వాటిని అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. విమానయాన భద్రతకు సంబంధించిన నియంత్రణ అవసరాలను సక్రమంగా అమలు చేస్తూనే ప్రజలు, పారిశ్రామిక భాగస్వాములు ఇద్దరికీ ప్రయోజనం కలిగేలాగా పౌర విమానయాన రంగంలో సంస్కరణలు చేపడుతున్నామని కూడా రామ్మోహన్ నాయుడు చెప్పారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన మహానగరాల్లో దరఖాస్తుదారులు కోరినా అనుమతించదగిన భవనం ఎత్తును ప్రాథమిక దశలోనే వారికి అందజేసే అంశంపై కూడా మంత్రి చర్చించారు. భారత నౌకాదళానికి చెందిన సెయిల్ శిక్షణ నౌక ఐఎన్ఎస్ సుదర్శిని లోకాయాన్ 26 మహాసముద్ర యాత్రలో భాగంగా స్పెయిన్లోని బార్సిలోనా నగరానికి చేరుకుంది. బార్సిలోనాలో ఈ నౌక స్పానిష్ నావికాదళంతో పాటు ఇతర సముద్ర రంగ భాగస్వాములతో వృత్తిపరమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. భారత సముద్ర సంప్రదాయాలను, నౌకాదళ అన్వేషణ స్ఫూర్తిని సందర్శకుల కోసం ఈ నెల 4వ తేదీన నౌకను తెరవనున్నారు. జార్ఖండ్లో H1N1 స్వైన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 30 రోజుల్లో రాష్ట వ్యాప్తంగా మొత్తం 36 కేసులు వెలుగుచూశాయి. వీరిలో 18 మంది పిల్లలున్నారు. ఈ పరిణామంతో ఆరోగ్యశాఖ అన్ని ప్రధాన ఆసుపత్రులను అప్రమత్తం చేసింది. రాంచీలోని రిమ్స్ జంషెడ్పూర్లోని MGM ఆసుపత్రిలో H1N1, H3N2 పరీక్షల కోసం ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తొలి సీఈఓగా పశ్చిమ వాయుసేన కమాండ్ మాజీ కమాండర్ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఈరోజు నియమితులయ్యారు. ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ అధ్యక్షతన అయోధ్యలోని మణిరామ్ దాస్ ఛావ్నీలో జరిగిన ట్రస్ట్ సమావేశం తర్వాత ఈ నియామకాన్ని ప్రకటించారు. శ్రీరామ ఆలయ ప్రాంగణానికి సంబంధించిన కీలకమైన నిర్వహణ బాధ్యతలతో పాటు ట్రస్ట్ పరిపాలనాపరమైన విధులను కూడా సీఈఓ పర్యవేక్షించనున్నారు. 2024 సంవత్సరానికి గాను టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. సాహస రంగంలో వ్యక్తులు సాధించిన అసాధారణ విజయాలను ఈ పురస్కారాలు గుర్తిస్తాయి.
ల్యాండెడ్

0: అడ్వెంచర్, వాటర్ అడ్వెంచర్, ఎయిర్ అడ్వెంచర్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనే నాలుగు విభాగాల్లో ఈ అవార్డులు అందజేస్తారు. విజేతలకు జ్ఞాపిక ప్రశంసాపత్రంతో పాటు 15 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా లభిస్తుంది. ల్యాండ్ అడ్వెంచర్ విభాగంలో బల్జీత్ కౌర్, వాటర్ అడ్వెంచర్ విభాగంలో రిమో సాహా, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ విభాగంలో శివప్రసాద్ చమోలి ఈ అవార్డులకు ఎంపికయ్యారు. తెలంగాణలోని ములుగు జిల్లా పాలెంపేటలోని గుల్లలగూడ ఆలయాన్ని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారక చిహ్నంగా నోటిఫై చేసింది. యునెస్కో గుర్తింపు పొందిన రామపాలయం సమీపంలో ఈ ఆలయం ఉందని, ఇక్కడ అద్భుతమైన శిల్పకళ నిర్మాణ వారసత్వం ఎంతో ప్రసిద్ది చెందాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చైనాలో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన కిడంబి శ్రీకాంత్, తన్వి శర్మ సింగిల్స్ విభాగంలో వరుస సెట్ల విజయాలతో రెండో రౌండ్లోకి దూసుకువెళ్లారు. పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి కూడా తదుపరి రౌండ్కు అర్హత సాధించారు. విశేషాలు మరొకసారి. ఇంధన రంగంలో స్వావలంబన పెరగవలసిన అవసరం ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 1100 వేడికి పెరిగింది. దాదాపు 5000 మంది ఆచూకీ ఇంకా తెలియరలేదు. 2024 సంవత్సరానికి టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో గరుడాచలం చెంచు నాటకం. వినిపిస్తున్నవారు శ్రీ వెంకటప్ప బృందం.

చెప్పెదను ఉషదంబుగాను అడవి చంచులమ్మ అతిమోహనాంగి పుడమిలో తిరుగుటి పూబోని వినవే అమ్మా చెప్పదు నువ్వే శ్రీహరి నాయకుడు.

చెంచులమ్మయలమితో మేమో ఆకాశమున జరుగు పచ్చులనైనా ఇల మీద పడబేతు ఈ బాణములతో చెంచు బోబుల తల్లి చెల్లెండ్రు కలరా వేటాడ వచ్చి వెలదిరు మేము భద్రాద్రి భువని సాఖ్యమాయమ్మా

జనులు సుసేయ పోలునోయమ్మ ఏడు కొండల నలమ ఏకరాశి ఎందో జోడున గములు గలవు జాడ వినవమ్మ అమ్మా సవిస్తారంగా వినివే చెప్పేదను నిండుగా కొనలును ఉండునోయమ్మ పద్మనాభుని పల్లి పట్టణము మాది పద్మాయ చ

0: చేసాలి చేసనో తపము ఉపవాస వ్రతములు విపరీతముగనో చపల చిత్తుడుగాక శేషనోయమ్మా అమ్మా. ఇంకా ఉన్నది చెప్పింది నువ్వే
1: చెప్పవమ్మా.
0: కమలవాసుని హంస గమనకు

హరియతడు నీవు, కోరిన వరమిచ్చి కొనలేవు మనినా. సరసా నేత్రుండు సనిభేగినప్పుడు వరభద్ర చలపతి వరము నాకెప్పుడు కరుణతో పుతునై కలిగితినమ్మా.

వినిపించిన వారు శ్రీ వి వెంకటప్ప బృందం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:45 కావస్తోంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్. ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి క్రీడాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు గారు, విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: క్రీడలు మన సంస్కృతి సంప్రదాయాలకు దర్పణాలు, శారీరక మానసిక వికాసానికి సోపానాలు. అతి పురాతన కాలం నుంచే ఇవి మన దేశాభివృద్ధిలో అంతర్భాగంగా ఉన్నాయి. భారత్ శక్తివంతమైన దేశంగా అవతరించడానికి, పౌరుల్లో నాయకత్వ లక్షణాలు క్రమశిక్షణను పెంపొందించడానికి అత్యంత కీలకమైన సాధనాలు క్రీడలు. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నట్లు, ఏ ధర్మాన్నైనా బాధ్యతనైనా నెరవేర్చాలంటే శరీర దారుఢ్యం తప్పనిసరి. క్రీడలు మనకు అవసరమైన శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని ప్రసాదించడంతో పాటు జాతీయ సమగ్రతకు చిహ్నాలుగాను గుర్తింపు పొందాయి. ఈ ఐక్యతా భావమే వికసిత్ భారత్కు పునాది. అంతర్జాతీయ క్రీడా వేదికలైన ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ వంటి వాటిలో భారత్ సాధించే పతకాలు మన దేశ అంతర్జాతీయ స్థాయిని, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ విజయాలు దేశ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేస్తాయి. మన క్రీడాకారులు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పుడు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. అందుకే భారతదేశాన్ని అంతర్జాతీయ క్రీడారంగంలో అగ్రగామిగా నిలిపి 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విశేష కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా గిరిజన గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను గుర్తించి వారికి సరైన శిక్షణ వసతులు కల్పిస్తూ కేవలం పతకాలు సాధించడమే కాకుండా క్రీడలను ఒక జీవన విధానంగా మార్చడానికి వ్యూహాత్మక పథకాలు భారీ బడ్జెట్ కేటాయింపులతో ముందడుగు వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రభుత్వం క్రీడాభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి అల్లూరి సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి శ్రీ ఏ జగన్మోహన్ రావు గారు తెలియజేసిన వివరాలు ఇప్పుడు విందాం.
2: అందరికి నమస్కారం. అల్లూరి సీతారామరాజు జిల్లాలోన గిరిజన ప్రాంతాలలో ప్రతి సంవత్సరం వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు 50 క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలలోపు బాలబాలికలు ఆ యొక్క క్యాంపుల్లో పాల్గొని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్క క్యాంపు కి ఒక్కొక్క టీచర్ ని పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క టీచరు మెలకువలు నేర్పి వాళ్ళకి మంచి స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి వారిని స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ గా తయారు చేయడానికి ఈ యొక్క క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశము. రాష్ట్ర క్రీడా పాఠశాల కడపలో అడ్మిషన్స్ కొరకు మేము ప్రతి జిల్లాలో సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. 4వ తరగతి చదివిన పిల్లలకి మేము సెలక్షన్ చేయడం జరుగుతుంది. అందులో ఎంపికలైన వారికి స్టేట్ లెవెల్ సెలక్షన్స్ కడపలో నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకి అక్కడే వసతి గృహము, స్పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంతా కల్పించి అక్కడ నుంచి మంచి నేషనల్ ప్లేయర్స్ గా మంచి కోచ్ల ద్వారా తయారు చేస్తారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడా అకాడమీలు కూడా నిర్వహించడం జరిగింది. తద్వారా ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు ఎవరైతే క్రీడలో మంచి నైపుణ్యత కలిగి ఉంటారో వారికి అకాడమీలో ప్రవేశం లభిస్తుంది. తద్వారా వాళ్ళకి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయికి వెళ్ళడానికి మంచి కోచింగ్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ ఇంటర్నేషనల్ వచ్చిన క్రీడాకారులకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ ద్వారా వాళ్ళకి క్యాష్ ఇన్సెంటివ్, నగదు బహుమతి కూడా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే రీసెంట్ గానే బ్లైండ్ క్రికెట్ లోన ఇంటర్నేషనల్ లెవెల్ లోన వరల్డ్ కప్ లోన విన్నర్స్ కొట్టి వచ్చిన అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అమ్మాయి కరుణ కుమారికి

0: 15 లక్షలు ఏపీ గవర్నమెంట్ నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. అది క్రీడా ప్రాధికార సంస్థ ద్వారాగా ఇవ్వడం ఆమెకు అందజేయడం జరిగింది. అదే విధంగా కుంజ రజిత కూడాను ఆ చింటూరు నుంచి ఆమె కూడా నగదు పురస్కారం ఇవ్వడం జరిగింది. ఈమె అథ్లెటిక్స్ లోన కామన్వెల్త్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అండ్ ఏషియన్ గేమ్ ఛాంపియన్షిప్ 2025లో సౌత్ కొరియాలోన 4x100 మీటర్ రిలేలోన గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అదే విధంగా బైరాగి నాయుడు అనే వ్యక్తి ఆర్చరీలోన గోల్డ్ మెడల్, 35th 37th నేషనల్ గేమ్స్ లో కూడా గోల్డ్ మెడల్ సాధించారు. వలసనేని రవ్వని అనే అమ్మాయి క్రికెట్ బ్లైండ్ లోన 2020 వరల్డ్ కప్ లోన ఇంగ్లాండ్ లోన గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. కొంతమంది క్రీడాకారులు వాలీబాల్ లోన ఖేలో ఇండియా స్కీమ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించినటువంటి గేమ్స్ లోన వీళ్ళు కూడా బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. ఇస్లాం కృష్ణ సాయి గోల్డ్ మెడల్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీలో ఉన్న ఎన్టీపీసీ నేషనల్స్ లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో బాగా అభివృద్ధి కలిగిన క్రీడాంశాలు ఏమనగా అంటే ఆర్చరీ, అథ్లెటిక్స్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, రెజ్లింగ్ అండ్ బ్యాడ్మింటన్. ఈ మధ్యనే జరిగినటువంటి అమరావతి ఛాంపియన్షిప్ అనగా నేషనల్ స్పోర్ట్స్ డే 29న నిర్వహించుకున్నాము. అది 3 విడతలుగా నిర్వహించుకున్నాము. నియోజకవర్గం స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి టోటల్ గా 12 క్రీడాంశంలో నిర్వహించడం జరిగింది. ఈ 12 క్రీడాంశంలో గెలుపొందిన వారికి నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. మొత్తం కలిపి 90,91,000 ఫస్ట్ సెకండ్ గెలుపొందిన వారికి నగదు పురస్కారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ క్రీడాకారులు మంచి నైపుణ్యం కలిగి నేషనల్ ఇంటర్నేషనల్ ఆడిన వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా వాళ్ళకి నేరుగా వాళ్ళ సర్టిఫికెట్ చూసి దానికి అనుగుణంగానే వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇవ్వడము మన ఏపీ గవర్నమెంట్ ద్వారాగా నియామకం జరిగింది. అరకులోన కూడాను ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ ఒకటి నిర్వహించడం జరిగింది. అది ఇప్పటికీ జరుగుతుంది కాబట్టి అక్కడ 180 మంది క్రీడాకారులు ప్రతిరోజు తరబేతి పొందుతుంటారు. అది గురుకులం సొసైటీ అండర్ లో ఉంటది కాబట్టి అక్కడ కూడా వాలీబాల్, క్రికెట్, వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్ లో మంచి మంచి క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళు కూడాను ఎస్ఎఫ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్ లో జరిగినటువంటి U14, U17, U19 లోన చాలా మంది పలు క్రీడల్లో పాల్గొని మంచి పథకాలు సాధించిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఇంతేకాకుండా గిరిజన ప్రాంతంలో ప్రతి ఒక్క స్కూల్లోన మట్టిలో మాణిక్యం లాగా ప్రతి స్కూల్లో ఒక పీఈటీ పీఈడీ అండర్ లోన జరుగుతున్నటువంటి క్రీడాకారులు పాల్గొని మంచి క్రీడాకారులకు వెలిగితీసే బాధ్యత మన యొక్క గవర్నమెంట్ ద్వారాగా నియమితులైన పీఈటీ పీఈడీల ద్వారాగా రాష్ట్రానికి అందజేస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. రాబోయే కాలంలో మనకి ఈ ఫిబ్రవరిలోన అల్ట్రా హై ఆల్టిట్యూడ్ మారథాన్ ఒకటి జరుగుతుంది, ట్రెక్కింగ్. అది 160 కిలోమీటర్స్ జరుగుతుంది అరకులోన. సో అదంతా ఏంటంటే ఓన్లీ ఫర్ హిల్ ఏరియాలోనే జరుగుతుంది కాబట్టి అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో జరుగుతుంది. అది ఏంటంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, టూరిజం డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఈ 3 డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ అయ్యి అది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ ఒకటి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇది అరకు ఉత్సవాల సందర్భంగా ఇది జరుగుతుంది కాబట్టి అందరూ దయచేసి గమనించాలి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోన ఖేలో ఇండియా సెంటర్స్ కూడాను నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే కొన్ని గేమ్స్ లో ఖేలో ఇండియా సెంటర్లు అల్లూరు సీతారామరాజు జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. మంచి నైపుణ్యం కలిగిన క్రీడాకారులకి వెలుగు తీసేందుకు ఈ యొక్క ప్రోగ్రాంలు నిర్వహించడం జరుగుతుంది. ఈ గిరిజన ప్రాంతాలకి మరింత అభివృద్ధి చెందినట్టుగైతే భారతదేశం యొక్క పేరుని చాటి చెప్పే క్రీడాకారులుగా తయారవుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.
1: వికసిత్ భారత సాధనకు ఐటీ, పరిశ్రమల వంటి రంగాలతో పాటు క్రీడారంగంలోనూ మనం అగ్రగామిగా ఎదగాలి. అందుకే ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలతో ప్రభుత్వం క్రీడాకారులను తీర్చిదిద్దుతోంది. విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు వారి సంస్థ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి ఆకాశవాణితో మాట్లాడారు. ఆ వివరాలు కూడా విందాం.
2: గవర్నమెంట్ అనేకమైన క్రీడా పాలసీల్లో అభివేగం వాళ్ళందరికీ కూడా అనేకమైన పథకాల రూపంలో 2024-29 నూతన క్రీడా పాలసీని తీసుకొచ్చారు. దానిలో ఒక అనేక మందికి లబ్ధి చేకూరుతుంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 5 వరకు జపాన్ లో జరుగుతున్నట్టు 20వ ఏషియన్ గేమ్స్ కి ఈ నగరానికి చెందిన క్రీడాకారిణి జ్యోతి ఎర్రాజు మరొకసారి ఏషియా గేమ్స్ కి సెలెక్ట్ అయింది. ఇప్పుడే మాకు వర్తమాన అఫీషియల్ కూడా కమ్యూనికేట్ అందింది. ఇవాళ ఇండియాలో ఫస్ట్ ఇండియన్ అథ్లెట్ హూ క్వాలిఫైడ్ ఇండియా తనకు ఇంటర్నేషనల్ రికార్డ్ ని బ్రేక్ చేసి ఇది 12.78 సెకండ్స్ తో నూతనమైన రికార్డ్ ని తిరగరాకింది. కాబట్టి రేపు జరగబోయే ఏషియన్ గేమ్స్ లో ఖచ్చితంగా అమ్మాయి పథకం సాధిస్తుందన్న నమ్మకం కూడా ఉంది. ఇది మన జిల్లాకి, మన ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారి యొక్క చొరవకి, ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగానే ఈ రిజల్ట్ ఎంత స్థాయికి వస్తుందని చెప్పి నేను చెప్పలో ఇటువంటి అతిశయోక్తి లేదు. నరేంద్ర మోడీ గారు కొంత టాలెంట్ ఐడెంటిఫికేషన్ చేస్తూ కొంతమంది యంగ్ బట్టి నెక్కలు వేసుకొని

0: కండిషనింగ్ ట్రైనింగ్ స్ట్రెంగ్ మీద ఏమేమి చేస్తే బాగుంటది, 2036 ఒలింపిక్స్ చేయాలని చెప్పేసి ఒక ట్రిప్ అంతా ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఆయన సూచన సలహాలు తీసుకోవడం చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ట్రైనింగ్ సెంటర్స్ ఎక్సలెన్స్ సెంటర్స్ పెట్టారు. ఉదాహరణ మన విశాఖపట్నంలో స్పోర్ట్స్ స్టేడియం ప్రాంగణంలో బాక్సింగ్ అకాడమీ, వాలీబాల్ అకాడమీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అలాగే ఇక్కడి నుంచి తెలుసుకునే కేంద్ర ప్రభుత్వం బెంగళూరులోని ఎన్ఐ సెంటర్ లోని, ఎన్సిఓఇ సెంటర్ లోని, తర్వాత పాటియాలలోని, అలాగే బెంగళూరులోని ఈ సెంటర్స్ లోని పరిశీలిస్తూ వీటి విదేశీ కోచుల్ని అలాగే హెడ్ కోచ్ ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క రతుకుని తీయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సహకారాలు అందిస్తుంది. దానిలో భాగంగానే చేసిన గుర్తింపులకు ఇచ్చిన దానిలో జ్యోతి ఎర్రాజీ గారికి 2024 సంవత్సరంలో అర్జున అవార్డు కూడా ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎవరైతే ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ మార్క్ చెప్పి ప్రిపరేషన్ ఉంటారో వాళ్ళకి నెలకి 50,000 రూపాయలు టైట్ కానీ ఖర్చులు వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ కి ట్రైనింగ్ ఎక్స్పెక్ట్స్ లోకి పొందడం కోసం భారత ప్రభుత్వం కూడా ఈ స్కీమ్స్ ని అమలు చేస్తుంది. విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు కానీ విదేశీ పర్యటన ఎక్కువ ఏదైనా ఎక్విప్మెంట్ తెచ్చుకున్నప్పుడు పూర్తిగా 100% కస్టమ్ డ్యూటీని మినహాయింపిస్తుంది. క్రీడా పరికరాలు తెచ్చుకోవడం అలాగే వెళ్లే వాళ్ళకి వీసా ఎక్స్పెండిచర్, ఫ్లైట్ ఛార్జెస్, వాళ్ళకి అకామిడేషన్ ఇవన్నీ సంబంధించి భారత ప్రభుత్వం ఎవరైతే విదేశాల్లో వెళ్ళి మనం ప్రాతినిధ్యం వహిస్తామో అంతర్జాతీయ పోటీల్లో అన్ని విధాల సహకారం పూర్తి మెడికల్ ఇన్సూరెన్స్ ఎవరిథింగ్ కూడా వాళ్ళు ఈ యొక్క స్పోర్ట్స్ డెవలప్ ఇండియా స్కీమ్ ద్వారా అందిస్తున్నారు. ఈ రోజుల్లో ఈ యొక్క ఏదైతే టీఆర్ టార్గెట్ 2036 ఒలింపిక్స్, అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్ భారత ప్రభుత్వం చేయాలని ఆ దిశగా ఆల్రెడీ చర్యలు మొదలెట్టారు. అనేక మంది క్రీడా పండితులతోని, ఔత్సాహిక క్రీడాకారులతోని, స్పోర్ట్స్ ఫిలాంథ్రఫిస్టులతో సమావేశం జరుపుతూ భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి అమోఘమైంది, అద్భుతమైంది.
1: దేశం పట్ల భక్తిని, జాతీయ స్ఫూర్తిని పెంపొందించే క్రీడలు నవభారత నిర్మాణంలో ప్రధాన భూమిక పోషిస్తూ దేశ యశస్సును అంతర్జాతీయ వేదికపై చిరస్థాయిగా నిలుపుతున్నాయి. ఖేలనేన వర్ధతే స్వాస్థ్యం, స్వాస్థ్యేన వర్ధతే సుఖం అన్నట్లు క్రీడల ద్వారా ఆరోగ్యం, ఆరోగ్యవంతమైన పౌరుల ద్వారా దేశ ప్రగతి లభిస్తాయి. ఆధునిక మౌలిక వసతులు, పారదర్శక పాలన, క్రీడాకారులకు తగిన గౌరవం, ఆర్థిక భద్రత కల్పించడం ద్వారా నేడు భారతదేశం క్రీడారంగంలో ఒక సరికొత్త శకానికి నాంది పలికింది. కేంద్రం అందిస్తున్న ఖేలో ఇండియా భరోసా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న భారీ ప్రోత్సాహకాలు మన క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఈ క్రీడా విప్లవం కేవలం మైదానాలకే పరిమితం కాకుండా దేశ యువశక్తిని ఏకం చేస్తూ భరతమాతను జగద్గురువుగా నిలిపే వికసిత్ భారత్ మార్గాన్ని సుగమం చేస్తోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్. మీరింతవరకు క్రీడాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు అల్లూరు సీతారామరాజు జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారి శ్రీ ఎ జగన్మోహన్ రావు గారు, విశాఖపట్నం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ ఎం నారాయణరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం రసధ్వని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు. కార్యక్రమంలో ముందుగా విందాం బాలనాగమ్మ చిత్రం నుండి ఘంటసాల జిక్కి పాడుతున్న సముద్రాల సాహిత్యానికి సంగీతం టీవీ రాజు.

వినబోయే పాట బాంధవ్యాలు. చిత్రం నుండి ఎల్లారేశ్వరి జమునారాణి పాడుతున్న దాశరథ గీతం ఇది. దీనికి సంగీతం ఎస్ హనుమంతరావు.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.

విన్న పాట బావా మరదళ్ళు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఆ పాటకు రచన వేటూరి, సంగీతం చక్రవర్తి. శ్రోతలు రసధుని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత అత్త ఒకింటి కోడలి చిత్రం నుండి పిఠాపురం స్వర్ణలత పాడుతున్న ఆరుద్ర గీతం ఇది. సంగీతం పెండ్యాల.

0: మీ పనివీరల కారణంగా ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వినలేకపోతున్నారా? ఇప్పుడు ఆకాశవాణి అనంతపురం కేంద్ర కార్యక్రమాలను యూట్యూబ్ ద్వారా కూడా వినవచ్చు. యూట్యూబ్ కు వెళ్లి AIR అనంతపూర్ అని టైప్ చేసి కార్యక్రమాలను విని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిరుచిని నలుగురితో పంచుకోండి.
1: బందిపోటు దొంగలు చిత్రం నుండి ఘంటసాల పీసుశీల పాడిన ఈ పాట.

రసధ్వని కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట బలిపీఠం. చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట అది. ఆ పాటకు రచన దేవులపల్లి, సంగీతం చక్రవర్తి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం చివరిగా మాయదారి మల్లిగాడు. చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాట.

0: లే సంబడం.
1: వచ్చానుగా.
0: వచ్చాబులేమ్మా.
2: రసధ్వని కార్యక్రమంలో చివరిగా పాట వింటున్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

చూడనే మనకేట భయం. ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ఇంధన భద్రత జాతీయ భద్రతలో అంతర్భాగమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎన్ఓసీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సరళీకృతం చేయాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. భారత్ ప్రస్తుతం 7-8% వృద్ది రేటు కంటే వేగంగా అభివృద్ది చెందే సామర్థ్యాన్ని కలిగి ఉందని వరల్డ్ బ్యాంక్ అధ్యకుడు అజయ్ బంగా అభిప్రాయపడ్డారు. ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్ సిక్కింలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఇంధన భద్రత జాతీయ భద్రత ఆర్థిక స్థితిస్థాపకతతో విడదీయరాని విధంగా ముడిపడి ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో పీహెచ్డీ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన 6వ అంతర్జాతీయ వాతావరణ సదస్సు 2026లో ఆయన ఈరోజు పాల్గొని ప్రసంగించారు. భారత్ మరింత స్వయం సమృద్ది, అందుబాటు ధరలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇంధన రంగాన్ని అభివృద్ది చేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. సురక్షితమైన సుస్థిరమైన ఇంధన భవిష్యత్ దిశగా ముఖ్యంగా స్వచ్ఛ ఇంధనాల వైపు భారత్ పరివర్తన దశలో ఉందని తెలిపారు. ప్రపంచ స్థాయిలో భారతదేశం మరింత కీలక పాత్ర పోషించాలంటే ఇంధన రంగంలో చోటు చేసుకుంటున్న అంతర్జాతీయ ధోరణులు సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా ముందుకు సాగాల్సి ఉంటుందని జితేంద్ర సింగ్ అన్నారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యంపై పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచే చర్యలతో పాటు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సరళీకృతం చేసే అంశంపై ఆయన సమీక్షించారు. ఎన్ఓసీ జారీ ప్రక్రియను ఇబ్బందులు లేని విధంగా పారదర్శకంగా నిర్ణీత కాల వ్యవధిలో పూర్తయ్యేలా మార్చాలని అధికారులను ఆదేశించారు. ఇందులో మాన్యువల్ జోక్యాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని సూచించారు. ఎన్ఓసీ ప్రక్రియను సరళీకృతం చేయడం కోసం అవసరమైన విధి విధానాలను పరిశీలించి 15 రోజుల్లోగా వాటి అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. కొత్తగా ఎన్నికైన రాష్ట బార్ కౌన్సిళ్లు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు కోసం చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసిన తరువాతే బీసీఐ పునర్వ్యవస్థీకరణ అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. బీసీఐ చైర్పర్సన్ పదవిలో సీనియర్ న్యాయవాది మానన్ కుమార్ మిశ్రా కొనసాగడాన్ని, ఆయన పదవీ కాలాన్ని 2030 వరకు పొడిగించినట్టు వచ్చిన అంశాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం ఈరోజు విచారణ చేపట్టింది. అన్ని రాష్ట బార్ కౌన్సిళ్లకు ఎన్నికలు పూర్తయి అవి తమ ప్రతినిధులను బీసీఐకి ఎన్నుకున్న తరువాతే మానన్ కుమార్ మిశ్రా చైర్పర్సన్గా కొనసాగడంపై, అలాగే బీసీఐని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట బార్ కౌన్సిళ్లలో మహిళా సభ్యుల కో ఆప్షన్ ప్రక్రియను 2 వారాల్లో పూర్తి చేయాలని సంబంధిత హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది. భారత్ ప్రస్తుతం 7-8% వృద్ది రేటు కంటే వేగంగా అభివృద్ది చెందే సామర్థ్యాన్ని కలిగి ఉందని వరల్డ్ బ్యాంక్ అధ్యకుడు అజయ్ బంగా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల ఒత్తిళ్లు, వాణిజ్య అనిశ్చితి, ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు పటిష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అమెరికాలోని యాష్ విల్లేలో జరుగుతున్న G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మల

0: సీతారామన్తో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. భారత్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురు చర్చించారు. భారత్లో గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయడంలో ప్రపంచ బ్యాంక్ గ్రూప్తో భారతదేశం కొనసాగిస్తున్న భాగస్వామ్యాన్ని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. వ్యవసాయం వంటి రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన 2 రోజుల విభాగాల సదస్సు ముగింపు సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొన్నారు. టీమిండియా స్ఫూర్తిని బలోపేతం చేయడం, సహకార సమాఖ్య విధానాన్ని మరింత పటిష్టం చేయడం, కేంద్రం రాష్ట్రాల మధ్య సమన్వయంతో జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యతను పెంపొందించడం లక్ష్యంగా ఈ సదస్సుని నిర్వహించారు. ప్రధానమంత్రి ప్రతిపాదించిన విభాగాల సదస్సుల పరంపరలో ఇది మొదటి సదస్సు. కీలకమైన రంగాల ప్రాధాన్యతలపై కేంద్రం రాష్ట్రాలు కలిసి చర్చించేందుకు, అమలు ప్రక్రియను వేగవంతం చేసి మెరుగైన ఫలితాలను సాధించేందుకు ఈ సదస్సు ఒక సమగ్రమైన వేదికగా పనిచేస్తోంది. వరదలతో తీవ్రంగా ప్రభావితమైన నేపాల్కు అందిస్తున్న సహాయక చర్యల్లో భాగంగా భారత్ నుంచి బయలుదేరిన 5వ విమానం ఈ మధ్యాహ్నం నేపాల్ చేరుకుంది. ఈ విమానంలో ప్రత్యేకమైన సొరంగాల సహాయక చర్యల పరికరాలతో కూడిన 11 మంది సభ్యుల రెస్క్యూ బృందం, అలాగే 5.5 టన్నుల అత్యవసర ఔషధాలు ఉన్నాయి. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రక్షణ చర్యలకు భారత్ అన్ని విధాల సహాయాన్ని కొనసాగిస్తోందని నేపాల్లోని భారత రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. ఇదిలా ఉండగా నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1127కు చేరుకోగా దాదాపు 4900 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని, అందులో తూర్పు మధ్యప్రదేశ్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లదాఖ్, తెలంగాణ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ ఉత్తర్ప్రదేశ్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని IMD వెల్లడించింది. అసోం, మేఘాలయ, బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరిన్ని వివరాలను IMD శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ వెల్లడిస్తూ,
1: heavy to very heavy rainfall activity likely over east Uttar Pradesh, Chhattisgarh, Bihar and Gangetic West Bengal 2nd of September, that is during next 24 hours, over west Uttar Pradesh during 2nd to 4th of September, over South Himalaya West Bengal, Sikkim on 2nd and 3rd September, Vidarbha on 3rd. Also there is possibility of isolated extremely heavy rainfall, that is rainfall more than 20 centimeter expected over parts of east to Uttar Madhya Pradesh. So red alert has been issued for 2nd and 3rd September.
0: దేశంలోని ప్రతి జిల్లాకు ఉన్న ప్రత్యేక బలాలు, వనరులను వినియోగించుకుని భారత ఎగుమతుల వృద్ధికి దోహదపడేలా కేంద్ర ప్రభుత్వం డిస్ట్రిక్ట్స్ యాజ్ ఎక్స్పోర్ట్ హబ్స్ DEH కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలోని ఎగుమతి సామర్థ్యాన్ని గుర్తించి స్థానిక ఉత్పత్తులు, సేవలకు అంతర్జాతీయ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆత్మ నిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్ అనే విస్తృత లక్ష్యాలకు కూడా ఈ కార్యక్రమం అనుగుణంగా ఉంది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా 770కి పైగా జిల్లాలు DEH కార్యక్రమం పరిధిలోకి వచ్చాయని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశ ఎగుమతుల ప్రణాళికలో జిల్లాల భాగస్వామ్యం మరింత విస్తరించిందని పేర్కొంది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రేపటి నుండి శనివారం వరకు యుక్రెయిన్, పోలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన యుక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, పోలాండ్ విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్స్కీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. భారత్ యుక్రెయిన్, భారత్ పోలాండ్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ప్రాంతీయ పరిణామాలు, ఇరుపక్షాలకు పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై అభిప్రాయాలను పంచుకునేందుకు ఈ పర్యటన అవకాశం కల్పిస్తుందని పేర్కొంది.

0: వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంధన భద్రత జాతీయ భద్రతలో అంతర్భాగమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. విమానయాన రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎన్ఓసీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలను సరళీకృతం చేయాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. భారత్ ప్రస్తుతం 7 నుంచి 8% వృద్ది రేటు కంటే వేగంగా అభివృద్ది చెందే సామర్థ్యాన్ని కలిగి ఉందని వరల్డ్ బ్యాంక్ అధ్యకుడు అజయ్ బంగా అభిప్రాయపడ్డారు. ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇప్పుడు విందాం మిరపకాయ చిత్రం నుండి రాహుల్ నంబయ్యార్ చిత్తుల పడిన ఈ పాట.

0: బంధాలు అనుబంధాలు నాటిక.
1: అమ్మా అమ్మా, నేను బడికి వెళ్తానే.
2: నేను చెప్పేది కాస్త వినరా నాన్నా?
1: నేను విన్నా.
2: సరే, సాయంత్రం ఇంటికి వచ్చాక మాట్లాడతానులే. వెళ్ళు, ఇక్కడ గొడవ చేస్తే అయ్యగారికి కోపం వస్తుంది.
1: నువ్వు బడికి పంపుతానంటే నేను వెళ్తాను.
2: పని వేళలో ఏమిటి పేచి?
1: అందరిలో నేను ఎందుకు చదువుకోకూడదు?
2: అంత డబ్బు నా దగ్గర లేదురా.
1: అయ్యగారిని అడుగు. నువ్వు అడుగుతావా నేను అడగనా?
2: వద్దొద్దు, నా మాట విను.
3: వాడి మాటలు మనమే వినాలి గంగ. అందరూ బడికి వెళ్ళామని మారాం చేస్తుంటే వీడు వెళ్తాను అని గొడవ పెడుతున్నాడు. చదువుకొని అమ్మా, వాడెంతవరకు చదివితే అంతవరకు చదవని. నేను చదివిస్తానమ్మా, నేను చదివిస్తాను.
2: మాలాంటి వారికి అది అందని ద్రాక్ష పండు బాబు.
3: చంద్రమండలానికి మనిషి వెళ్తున్నాడమ్మా, అదేం మాట? అలాంటి మాటలు వద్దు. నీకు అసలే మొహమాటం. ఇప్పుడే చెప్తున్నానమ్మా, డబ్బు గురించి ఆలోచించకు. వాడిని చదువుకొని, వాడి చదువు ఖర్చంతా ఎంతైనా సరే నాదేననే చెప్తున్నానుగా.
2: మీది చాలా పెద్ద మనసండి.
3: రాము,
1: అయ్యగారు
3: దగ్గరకురా. మీ అమ్మ మాటలు పట్టించుకోకు. నీకు ఏది కావాల్సిన నా దగ్గరకు వచ్చాడు. బాగా చదువుకో.
1: అలాగే అయ్యగారు.
3: వెరీ గుడ్, అలా ఉండాలిరా.
2: వెళ్ళొస్తాం బాబు.
3: మంచిదమ్మా. ఏమిటి ఊరు పెద్దంతా ఇలా వేయించేశారు?
4: అమ్మవారి ఉత్సవాలు దగ్గర పడుతున్నాయి, మీకు ఒకసారి గుర్తు చేద్దామని వచ్చాను.
3: అమ్మను గురించి బిడ్డకు గుర్తు చేయాలా ప్రెసిడెంట్ గారు? మా గుమస్తా రాజుకు చెప్పాను మీకు డబ్బు అందజేయమని.
4: సంతోషం.
3: ఎక్కడా వెనకడుగు వేయద్దు. విన్నారా? ఏ లోపం లేకుండా చక్కగా నిర్వహించండి. తక్కువైతే నాతో చెప్పండి, ఇంకా ఇస్తాను.
4: అయ్యా, ధర్మప్రభులు మీరు. మీలాంటి వారు కలకాలం చల్లగా ఉండాలి.
3: సంతోషం.
5: నాన్నగారు, నాన్నగారు, నేను మాట్లాడుగుతాను. ఏమీ అనుకోరుగా.
3: అనుకోవడం ఏంట్రా, చెప్పనరా.
5: దానాలు చేయటం తప్పు కాదు, ఇలా అందరికీ ఇచ్చుకుంటూ పోతే మనకుండదేమోనని నా భయం.
3: అనురాగ్, ఒక్కటి గుర్తుంచుకో, భగవంతుడు మనకిచ్చిన దాన్ని అందరికీ సద్వినియోగపడేలా చూసుకోవాలి. మన ప్రక్క వారిని మనం కాక ఇంకెవరు చూస్తారు చెప్పు నాయన.
5: ఏమో, నేను మీతో ఏకీభించలేకపోతున్నాను.
3: ఒక మంచి కార్యం చేస్తున్నప్పుడు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు నాన్న. చేసుకున్న పుణ్యం ఎక్కడికి పోదు, రెట్టింపై ఎప్పుడో ఒకప్పుడు మన ఖాతాలోనే చేరుతుంది.
5: చేరకపోతే?
3: చేరకపోయినా పర్వాలేదు, ఇతరులకు సహాయం చేశానన్న తృప్తి అది చాలు నాకు.
5: వారంతా ఆపద సమయంలో ఆదుకుంటారనుకుంటున్నారా నాన్నగారు?
3: రేయను, పిల్లలను ప్రేమగా పెంచుకుంటున్నాం. వారు మళ్ళీ మనల్ని బాగా చూస్తారనే అన్నీ చూస్తున్నామా? ఇది అంతే.
5: అంటే బయట వాళ్ళు మేము ఒకటేనా మీ దృష్టిలో?
3: బంధం గొప్పదా అనుబంధం గొప్పదా అని అడిగినట్లుందిరా.
5: అడిగినట్లుంటాం కాదు, నిజంగానే అడుగుతున్నాను.
3: ఆప్యాయత అనురాగం ఉంటే ఏదైనా గొప్పదే. అయినా అడిగావు గనక చెప్తున్నాను, రక్త సంబంధం కన్నా ఏ బంధం లేకుండా అనుబంధాన్ని పెంచుకోవడమే నా దృష్టిలో గొప్ప. అది చిరకాలం నిలిచిపోతుంది.
5: ఏమో నాన్నగారు, మీ మాటలు వాస్తవానికి దూరంగా ఉంటాయి.
3: వాటిని వాస్తవం చేయడానికే నా ప్రయత్నం.
5: ఎంత చెప్పినా వినరు కదా.
3: నేను చెప్పడం కాదు, ఇవే మాటలు నువ్వు చెప్పే రోజు కూడా వస్తుంది. అది నా నమ్మకం రా.
5: నాకైతే ఆ నమ్మకం లేదు.
3: వేచి చూడు, కాలమే నీ ప్రశ్నలకు సమాధానం చెబుతుంది.

0: నువ్వో అమ్మా. ఆ చెల్లెమ్మా ఎలా ఉన్నావు? బావగారు పిల్లలు
1: అందరూ బానే ఉన్నారు.
0: ఆ సంతోషం అమ్మా. అమ్మా నీ అమెరికా జీవితం.
1: ఈ అమెరికా జీవితం నువ్వు ప్రసాదించినే కదన్నయ్యా. ఆ రోజు అమెరికా సంబంధం చాలా ఖర్చు అవుతుందని అమ్మా నాన్న వెనకాడుతుంటే సరైన సమయంలో మమ్మల్ని ఆదుకుని నా పెళ్లి చేయించావు కదన్నయ్య.
0: ఆ విషయాలని ఇప్పుడు ఎందుకమ్మా? ఆ చెల్లి ఇంతకు నువ్వు ఇండియా ఎప్పుడు వస్తున్నావు చెప్పమ్మా. నిన్నొక్కసారి చూడాలని అనిపిస్తుందమ్మా.
1: వచ్చే సంవత్సరం వేసవిలో ఇండియా వస్తున్నావు అన్నయ్య, అప్పుడు తప్పకుండా నిన్ను కలుస్తాను. అన్నయ్య ఈ మధ్య నువ్వు హాస్పిటల్లో చేరావని తెలిసింది, నాకు చెప్పలేదు అన్నయ్య.
0: ఎందుకమ్మా? నువ్వు బాధపడతావనే చెప్పలేదు, ఏదో గుండెకు సంబంధించిన చిన్న సమస్య.
1: సుఖాలలో అందరూ పక్కన ఉంటారు, అసలైన వాళ్ళు కష్ట సమయంలోనే ఉంటారు. అలాంటి ఆపద వేళ నేను గుర్తు రాలేదంటే నాకు చాలా బాధగా ఉందన్నయ్య.
0: నా చిట్టి చెల్లి అలా అపార్థం చేసుకోకరా. నా తల్లి బాధపడితే నేను చూడలేనమ్మా.
1: నేను నీకు సొంత చెల్లిని కాదు కదా, అందుకే ఇలా చేశావు.
0: అలాంటి మాట ఎప్పుడు అనకమ్మా. నాకు సొంత పరాయి అని ఎప్పుడు ఉండదు. ఇంకా చెప్పాలంటే నా సొంత చెల్లి కంటే నువ్వే ఎక్కువ. నువ్వు నాకు దేవుడిచ్చిన చెల్లివమ్మా. సర్లేమ్మా, ఈసారి హాస్పిటల్లో చేరితే ముందు నీకే ఫోన్ చేస్తాను. అలాగేనమ్మా, సంతోషం అమ్మా.

0: ఇంత ఘోరం జరిగి ఫ్యాక్టరీ తగలబడిపోతుంటే ఇంతసేపు మీరంతా ఏం చేస్తున్నారా? ఫైర్ ఇంజన్ వారికి కబురు చేశారా?
1: కబురు చేశాం సార్, ఫైర్ ఇంజన్ బయలుదేరింది. ఈ రోజు సెలవు దినం అవటం వల్ల ఫ్యాక్టరీలో ఎవ్వరూ లేరు. గేటు దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఫ్యాక్టరీలోంచి వస్తున్న పొగ చూసి ప్రమాదం గమనించారు. అప్పటికే చాలా వరకు ఫ్యాక్టరీ డ్యామేజ్ అయింది సార్. సార్, నా వల్ల మరో క్షమించడానికి తప్పిదం జరిగింది సార్.
0: ఏమిటది
1: సార్? అది
0: ఏమిటయ్యా?
1: పనులు హడావుల్లో రేపు కడదాం మాపు కడదాం అనుకుంటూ ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ కట్టాల్సిన డబ్బులు కట్టడం మర్చిపోయాను సార్. ఇప్పుడు డేట్ దాటిపోయింది. ఇంతలోనే అంత భారీ నష్టం జరుగుతుంది అనుకోలేదు సార్. సార్, అది
0: ఏమిటయ్యా? అది
1: పనులు హడావుల్లో రేపు కడదాం మాపు కడదాం అనుకుంటూ ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ కట్టాల్సిన డబ్బులు కట్టడం మర్చిపోయాను సార్. ఇప్పుడు డేట్ దాటిపోయింది సార్. ఇంతలోనే అంత భారీ నష్టం జరుగుతుంది అనుకోలేదు సార్.
0: అబ్బా
1: సార్, సార్ మీకేమైంది సార్? సార్ అలా అయిపోతున్నారేంటి సార్? సార్,
0: గుండె పట్టేసినట్లుగా
1: సార్,
0: నొప్పిగా ఉన్నాయా
1: సార్? హాస్పిటల్కి వెళ్దాం సార్. డ్రైవర్, కారు స్టార్ట్ చేయి.

0: బాబు అనురాగ్, డాక్టర్ గారు ఏం చెప్పారయ్యా? టెస్టుల్లో ఏమైనా తేలిందా?
1: టెస్టులన్నీ నార్మల్ గానే ఉన్నాయి నాన్నగారు, ప్రమాదమేమీ లేదన్నారు. మందులు రాశారు, రెస్ట్ తీసుకోవటం అవసరం అన్నారు. జరిగిన నష్టం గురించి మీరేమీ ఆలోచించకండి.
0: అమ్మా రామ్మా, ఆకాంక్ష ఎలా ఉన్నావమ్మా?
2: నేను బాగానే ఉన్నానన్నయ్య. నువ్వు హాస్పిటల్లో ఉన్నావని తెలిసి ఇలా ఇప్పుడెలా ఉందన్నయ్య?
0: నా ప్రాణానికి ఏం ప్రమాదం లేదమ్మా, విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు చెప్పారు, మందులు వాడుతున్నాను.
2: అన్నయ్య మరి ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను అడగకూడదని తెలుసు, అయినా అడగక తప్పటం లేదు. అప్పట్లో నీ ఫ్యాక్టరీలో పెట్టుబడి

0: డబ్బులు తీసుకురమ్మని మా వారు పంపించారు. ఇప్పుడు మొత్తం 100,000 రూపాయలు వస్తుందని లెక్క వేసి చెప్పారు.
1: నీ డబ్బులు నువ్వు అడగడానికి అంత మొహటం ఎందుకమ్మా? అనురాగ్, బ్యాంక్ లాకర్లో నగలు ఉన్నాయిగా.
2: అలాగే నాన్న, రేపు సాయంత్రంలోగా అత్తయ్యకి 100,000 రూపాయలు అందేటట్టు చేస్తా.
0: నేను వెళ్ళొస్తానన్నయ్య.
1: శుభం అమ్మా, వెళ్ళిరా.
2: నాన్న, నాన్న, ఇంకా మనకు మిగిలింది ఆ లాకర్లో ఉన్న కొద్దిపాటి నగలే నాన్నగారు. అవి కూడా పోతే ఇంకా దారింటూ తెలియటం లేదు నాకు. మీ మనవడు ఎస్ఎస్వి మన పరిస్థితి గమనించి పై చదువులకు అమెరికా వెళ్లాలనుకునే ప్రయత్నం కూడా మానుకున్నాడు. ఇంటర్వ్యూలకు వెళ్తున్నాడు. మన దగ్గర సంపద ఉన్నప్పుడు బంధువులు స్నేహితులు మీ చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు మీరు హాస్పిటల్లో ఉన్నారని తెలిసి కనీసం చూడటానికి కూడా రావటం లేదు. ఇప్పుడు వచ్చిన మీ సొంత చెల్లెలు కూడా డబ్బులు అడగటానికే వచ్చింది. నాన్నగారు, మీ ద్వారా లాభపడిన వాళ్ళు ఇప్పుడు చాలా పెద్ద హోదాలో ఉన్నారు. ఎస్ఎస్వి మీ మనవడని, బీటెక్ చదివి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాడని వారందరికీ తెలుసు. కానీ వాళ్ళు గతాన్ని మర్చి మనల్ని గుర్తించడానికే వెనకాడుతున్నారు. మనల్ని అవాయిడ్ చేసి తప్పించుకు తిరుగుతున్నారు.
1: అనురాగ్, ప్రతిఫలాన్ని ఆశించి ఎప్పుడు ఎవరికీ నేను సహాయం చేయలేదు. నీకు తెలుసు ఆ విషయం. భగవంతుడి నిర్ణయం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది.
2: అదిగో మాటల్లోనే ఎస్ఎస్వి వచ్చాడు.
3: తాతయ్య, తాతయ్య,
1: ఎస్ఎస్వి రా బాబు, రా రా, ఇక్కడ కూర్చోమ్మా.
3: తాతయ్య, వీరు రాము గారని మిమ్మల్ని చూడటానికి వచ్చారు.
1: మంచిది.
4: నమస్కారం సార్.
1: నమస్కారం బాబు.
4: నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటాను. నేను ఒకప్పుడు మీ ఇంటి పని మనిషి గంగ కొడుకుని సార్.
1: ఓహో, నువ్వా రాము? ఎంత పెద్దవాడు అయిపోయావురా, పోల్చుకోలేకపోయాను సుమా. సంతోషం. ఇప్పుడు ఏం చేస్తున్నా నాయన?
4: సార్, నేను ఒక మల్టీనేషనల్ కంపెనీకి జనరల్ మేనేజర్గా చేస్తున్నాను సార్. ఇప్పుడు అంతా మీ దయ సార్. మీరు చేసిన సహాయంతోనే నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నా. మీ మనవుడు మా కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చాడు. బయోడేటా చూసి మీ మనవుడు అని గుర్తించాను. మీ గురించి అడిగితే మీరు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారని తెలిసి.
3: తాతయ్య, ఓ గుడ్ న్యూస్.
1: చెప్పమ్మా.
3: నేను జాబ్కి సెలెక్ట్ అయ్యాను.
1: ఓహో,
3: అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా స్వయంగా రాముగారే ఇచ్చారు.
1: థ్యాంక్స్ బాబు, నువ్వు మా ఎస్ఎస్సీకి గొప్ప సహాయం చేశావు.
4: సార్, సార్, మీరు అంత మాట అనకూడదు. నేను చేసింది అంతా చాలా చిన్నది. మీకు జన్మంతా రుణపడి ఉండాల్సిన వాళ్ళం. మీరు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నాకు సెలవు ఇప్పించండి సార్, మళ్ళీ గడుస్తాను.
1: శుభం నాన్న.

0: నాన్నగారు, బాంధవి అత్తయ్య అమెరికా నుంచి ఫోన్ చేసింది. ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ అయిందని తెలిసి చాలా బాధపడింది. 500,000 రూపాయలు మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసిందట. మళ్లీ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడానికి తను చేయాల్సిన సహాయం ఏదైనా ఉంటే తప్పకుండా చేస్తానంది.
1: అలాగా అనురాగ్. సుశవా, ఈ బాంధవి ఆ రాము ఎవరు? సొంత వారు కాదు. వీళ్లకు ఎందుకు అంత తపన మనకు సహాయం చేయాలని? నువ్వు ఎప్పుడూ అడిగావు, బంధాలు గొప్పవా అనుబంధాలు గొప్పవా అని. గుర్తుందా?
0: గుర్తుంది నాన్నగారు, నన్ను క్షమించండి. అప్పట్లో మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. మీరే గెలిచారు, మీరే గెలిచారు నాన్నగారు, మీరే గెలిచారు.
2: బంధాలు అనుబంధాలు నాటిక విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: విజయవాడ కేంద్రం భామావిలాసం నాటిక రచన శ్రీ భమిడిపాటి అనంద శర్మ, నిర్వహణ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి, నిర్మాణ సహకారం డాక్టర్ చుండూరు మాణిక్యరావు. పాల్గొన్నవారు సచ్చిదానందమూర్తి, శ్రీ సిహెచ్వివి రామ్మూర్తి, బాలా త్రిపుర సుందరి, డాక్టర్ డి శమంతకమణి, రవీంద్ర, శ్రీ వేంపాటి రమేష్, పద్మ, శ్రీమతి వి జయంతి ప్రభాకర్, ఆదిత్య, శ్రీ వై వెంకటనాగ సుబ్రహ్మణ్య శర్మ, న్యాయమూర్తి శ్రీ పోలూరి మోహనరామ్ ప్రసాద్. వినండి భామావిలాసం నాటిక.
2: ఏమండి ఏమండోయ్, ఏం చేస్తున్నారు?
3: బుర్ర గోక్కుంటున్నాను. బుర్ర దురద తగ్గింది, మంట మొదలైంది, అందుకని గోళ్లు కొరుక్కుంటున్నాను.
2: మీ వరస నాకేం అర్థం కావడం లేదు. పిల్లను చూసొచ్చి 10 రోజులు అయ్యింది, వాళ్ళేమో ఫోన్ మీద ఫోన్ చేసేస్తున్నారు.
3: బాలా, ఈ సంబంధం నీకు ఓకేనా అది చెప్పు.
2: రవి, అరే రవి, ఇలారా, ఈ నంగి మనిషితో ఏదీ తేరదు గాని ఈ సంబంధం నీకు ఇష్టమేనా కాదా? ఆ పిల్ల నీకు నచ్చిందన్నావు కదరా.
3: చెప్పరా రవి.
4: ఓ పద్మ, చబ్బీ చీక్స్, రోజీ లిప్స్, డింపుల్ చిన్, ఐస్ ఆర్ బ్లూ, సిల్కీ హెయిర్, టేర్ టేర్ టేర్. ఆ పద్మ, ఓనర్స్ ఫ్రైడ్ అండ్ నైబర్స్ ఎన్వి.
2: ఏరా, అలా ముంగిలా నిల్చుంటావేరా?
3: ముంగిలా నిల్చోడం ఏమిటి బాలా? చూడు, ముసి ముసిగా నవ్వుకుంటున్నాడు, కనబడ్డం లేదు. ఒరే రవి, నువ్వు నూరారా చెప్పరా బాబు.
5: మీ ఇష్టం నానా, మీ ఇద్దరు ఎలా నిర్ణయిస్తే అలా, అంతే.
3: గుడ్ బాయ్.
5: అంటే చివరికి అమ్మ మాటే మీ మాట. అది సరే నానా, మీ అభిప్రాయం ఖచ్చితంగా చెప్పొచ్చు కదా.
3: జస్ట్ నా అభిప్రాయం చెబుతున్నానంతే. అమ్మాయికి 22 ఏళ్ళు అంటున్నారు, అంటే మీ ఇద్దరికి 2 ఏళ్లే తేడా. అది మంచిది కాదు, అధమం 5 ఏళ్లైనా తేడా ఉండాలి. ఇది నా అభిప్రాయం సుమా.
5: అబ్బా, పాయింట్కి వచ్చాయి నానా.
3: వినరా, వింటే నీకే దొరికిపోతుంది పాయింట్. కాపురానికొచ్చిన మొదటి ఏడాది మోహమాటం కొద్దీ మీ అమ్మ నా మాట వింది. ఇక 2వ ఏడు మోజు ముచ్చట కొద్దీ అమ్మ మాట నేను విన్నాను. ఇక 3వ ఏడు వచ్చేసరికి మోజు లేదు, మోహమాటము లేదు. క్రమంగా నాకు జ్ఞానోదయం అయింది. 7-8 ఏళ్లు గడిచేటప్పటికీ అమ్మ ఏం చెప్తే అదే.
5: మీ ఇద్దరిది అన్యోన్య దాంపత్యం అని అందరూ అంటుంటారు.
3: 10 ఏళ్లు కాపురం గడిచాక మాకు ఆ అవార్డు వచ్చింది. మీకు ఆ అవార్డు 4 ఏళ్లకే వస్తుంది. మీ ఇద్దరికి 2 ఏళ్లే తేడా. 2 ఏళ్లు కాపురం చేసేటప్పటికి మీ ఆవిడ కళ్ళకి నువ్వు చంటి విధవలా కనిపిస్తావు.
5: అదే మంచిది, సరదాగా ఉంటుంది.
2: బంగారం లాంటి సంబంధం కాళ్ళ దగ్గరికి వస్తే పనికి మాలిన వంకలన్నీ పెడతారేమిటండి?
3: మర్చిపోయాను, మరి మన వాణ్ణి అందరూ వర్ధనమ్మగారు అల్లుడంటారు.
2: ఇంకా మీరు మోస్తారా? వింటున్న కొద్దీ రెచ్చిపోతున్నారు.
3: అర్థం చేసుకున్నాను.
2: ఫోన్ చెయ్యండి, పిల్ల నచ్చిందని.
3: ఎరా బాబీ, మరి ఫోన్ చేసేయమంటావా? నీకు మనస్ఫూర్తిగా ఇష్టం అయితేనే చెప్పు. నాన్న చేసుకోమన్నాడు, మాట తీసేయలేక ఒప్పుకున్నానంటావా ఆ తర్వాత?
5: అదేం లేదు నాన్న.
3: సరే అయితే.
2: ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ చెయ్యండి.
3: ఇప్పుడే చేస్తాను.
5: అమ్మా అమ్మా, థ్యాంక్స్ అమ్మా, నాన్నే భలే ఒప్పించావమ్మా.
2: నీ మొహం, ఆయనకు కూడా మనసులో ఇష్టం అయితేనే మన మాట వింటున్నట్లు చెప్తారు. ఒత్తినే మన మనసుల్లో ఏముందో తెలుసుకోవాలని కాసేపు వాదిస్తారు. ఆయనకే ఇష్టం లేకపోతే బ్రహ్మతరమా? కాదని మనం ముండికేస్తే నరికి పోగులు పెట్టేస్తారు. ఉత్త మొండి, ఏమనుకున్నావో.
3: అలాగేనండి, ముహూర్తాలు పెట్టేసుకుందామా? ఆలస్యం ఎందుకు, శుభస్య శీఘ్రం. అలాగే, ఆవిడికి ఫోన్ ఇస్తాను. చెప్పేశాను బాలా, ముహూర్తాలు పెట్టించమన్నారు. ఇదిగో నువ్వు మాట్లాడు.
2: అలాగే, ఇలాగ ఇవ్వండి మొబైల్.
3: ఒరే రవి, పెళ్లి చేసుకోబోతున్నావు, జీవితంలో 2వ దశలో అడుగు పెడుతున్నావు. నీ వైవాహిక జీవితం సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ నీకొక సూత్రం చెప్తాను, విను.
5: చెప్పండి నాన్న.
3: సుఖ సంసారం అంటే ఎలా సమకూడుతుందో నీకు వివరిస్తున్నాను. ఇప్పుడు అమ్మనే చూడు, నేను ఇంకా ముండిగా వాదించి మీ అమ్మ మాట కాదన్నాననుకో, అరుపులు, కేకలు, ఏడుపులు, ఉపవాసాలు, రకరకాల నిరసనలు, హోరెత్తిపోయాక ఇప్పుడైనా తప్పదు, అవునానాల్సిందే. అప్పుడు అమ్మని గయ్యాళి పెళ్ళం అంటారు. ఇలా సున్నితంగా ఒకసారి చెప్పి చూశాను, వినలేదు. సరే, నీ మాటే నా మాటని ఒప్పేసుకున్నాను. అప్పుడు గారాల పెళ్ళం అవుతుంది, ఇంట్లో మాట వీధిలోకి వినపడదు, ఆదర్శ దాంపత్యం అవుతుంది. అదే మగాడి చాకచక్యం, అర్థం చేసుకో.

0: పద్మా, పద్మా.
1: ఏ
0: ఉప్మా బాగుంది.
1: ఏదో పెద్ద పనున్నట్టు పిలిచారు ఈ మాట చెప్పడానికేనా?
0: ఆహా, బాగా చేశావు. ఆ మాట చెప్పడం కూడా తప్పేనా?
1: నేనేమైనా అడిగానా?
0: ఈ ఉప్మా బాగుంది కానీ మా అమ్మ చేస్తుంది ఉప్మా, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మా అమ్మ చేసినా నువ్వు చేసినా అదే నూక, అదే పోపు, అదే ఉప్పు, మరి టేస్ట్ లో అంత తేడా ఎలా వస్తుందో?
1: తినేవాడి బుద్ధిలో ఉంది తేడా. మీకు నచ్చకపోతే తినకండి, ఆ ప్లేట్ అలా వదిలేయండి, అవతల పారేస్తాను.
0: అబ్బా, అంత కోపం ఎందుకు పద్మా? నేను ఇప్పుడు ఏమన్నానని, మా అమ్మ చేసిన ఉప్మా బాగుంటుంది అన్నాను, అది తప్పే? ఓకే ఓకే, తప్పు అయితే సారీ
1: అనేవి అనటం సారీ అనటం కాపురం పెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను. పులిహార చేస్తే అబ్బా మా అమ్మ ఎంత బాగా చేస్తుందో, ఏదైనా స్వీట్ చేస్తే అబ్బే మా అమ్మ చేసినట్టు రాలేదు. వెదహది చారు కాస్తే అబ్బా చారు కాస్తే మా అమ్మే కాయాలి. ఏమిటా బుద్ధి, అసలు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది మీరు. ఈ గోల ఎందుకు గాని, మీ అమ్మగారిని రోజు క్యారేజ్ పంపించమనండి.
0: పద్మా, సారీ చెప్పాను కదా. సరే పద్మా, సినిమాకి వెళ్దాం అన్నాను కదా, ఇంకా తయారవ్వలేదే.
1: నేను సినిమాకి రాను, మీరు వెళ్ళండి.
0: పద్మా పద్మా, ప్లీజ్ పద్మా, పద్మా డియర్, టైం అయిపోతుంది, కమాన్ క్విక్ పద్మా, రావాలి త్వరగా. యో టైం అయిపోతుంది డియర్. లే, త్వరగా తయారవ్వు.
1: నా బతుక్కి సినిమా ఒక్కటే తక్కువైంది.
0: ప్లీజ్ పద్మా, విసుగెందుకు, ఇప్పటికే లేట్ అయింది, నన్ను అర్థం చేసుకో. అయ్యయ్యో, టిక్కెట్లు దొరకవు పద్మా, సినిమా బిగినింగ్ లోనే మంచి సాంగ్ చాలా బాగుంటుందట. లే పద్మా, ప్లీజ్ పద్మా.
1: నేను రాను, మీరు వెళ్ళండి.
0: అయిపోయింది. ఓ భార్యామణి, 10 సార్లు బతిమాలాను, నా పని అయిపోయింది. ఇంకో 4 సార్లు బతిమాలితే అప్పుడు చూద్దాం, కొంచెం మెత్తబడొచ్చులని నువ్వు అనుకుంటుండవచ్చు, కానీ నాకిప్పటికే నిరాశ నీరసం పట్టేసుకుని కొంగ తీసేశాయి. నీ తృప్తికి చాలని భక్తి నాది, నా శక్తికి మించిన పరీక్ష నీది. ఇదే సంసారంలో సారం.
1: ఇదిగో కాఫీ తాగండి.
0: నాకు కాఫీ ఎందుకు పద్మా? నిన్ను ఇంకోసారి బతిమాలడానికి ఓపిక తెచ్చుకోవడానికా?
1: నన్ను బతిమాలమని చెప్పానా? నేను మొదటే చెప్పాను సినిమాకి రానని.
0: చెప్పావులే పద్మా, ఇందులో నీ తప్పేమీ లేదు, తప్పంతా నాదే. నువ్వు ఒక్కసారి చెప్పావంటే 100 సార్లు చెప్పినట్లే. ఏదో తెలియక.
1: ఇంకా మీరు అదే మాట?
0: ఏ మాట?
1: అదే, నేను జాబులో చేరడం మాట.
0: ఓ నాయన, నువ్వు ఉద్యోగం చేయడం నాకిష్టం లేదన్నానని ఇప్పుడు సినిమాకి లింక్ పెట్టావా?
1: పోనివ్వండి, వెదల సినిమా నా సమస్య కంటే ఎక్కువ కాదు.
0: ఇప్పుడు ఉద్యోగం అర్జెంట్ ఏమిటి, తర్వాత చూసుకోవచ్చు. ముందులే సినిమాకి వెళ్దాం. ఓసి నా పద్దు, నా ముద్దు, ఇదా నీ గోలా?
1: అదేం లేదు, సినిమా సంగతి వదిలేయండి, ఇప్పుడు వెళ్ళినా టికెట్లు దొరకవు. ముందు నా ఉద్యోగం సంగతి చెప్పండి, అది ఇప్పుడే ఇక్కడే తేలాలి.
0: ఇంకా తేలేదేమిటి, నువ్వు ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు.
1: అదే, ఎందుకు ఇష్టం లేదు అని అడుగుతున్నాను.
0: పద్మా వదిలే, ఎందుకు అదే పనిగా నూరుతావు? నేను ఇప్పుడు 50,000 సంపాదిస్తున్నాను, ఇంకా నా పెళ్ళం కూడా సంపాదించాలనుకోవడం లేదు నేను.
1: ఆహా, అదేం కాదు, ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం ఉంటే మీ చెప్పు చేతల్లో అదే చెప్పు కింద మల్లెపూలా పడుండదని. ఇదో రకం కుట్ర.
0: నిన్ను నెత్తి మీద దేవతలో చూసుకోవాలనే నిన్ను పెళ్లి చేసుకున్నాను, నువ్వేమో చెప్పు కింద మల్లెపూవు అనుకుంటున్నావు. కర్మ.
1: నేను ఒకవేళ ఉద్యోగం చేసి సంపాదిస్తే ఆ డబ్బు ఎప్పుడైనా మా వాళ్ళకి ఇచ్చుకుంటానని కడుపుమంట.
0: పద్మా, అక్షర ముక్కరాని వాళ్ళు, దమ్ముడి సంపాదించడం తెలియని వాళ్ళు, మొగుడి సంపాదనలో ఎంత పడితే అంత పుట్టింటి వారికి దోచిపెట్టి సంసారాన్ని దెబ్బచేసిన ఆడవాళ్ళని నేనింతమందిని ఎరుగుదును. మొగుడు మీద, మొగుడు సంపాదన మీద అంత అధికారం చలాయించారు వాళ్ళు, అది ఆడతనం అంటే. మీ పుట్టింటి వారికి పెట్టాలంటే నువ్వు ఉద్యోగం చేసి సంపాదించనక్కర్లేదు.
1: మరింకేమిటి మీ బాధ, నా మీద నమ్మకం లేదా?
0: నీ మీద నాకు 100% నమ్మకం ఉంది, కానీ మగవాళ్ళ మీదే లేదు.
1: జెలసీ.
0: ఎస్ జెలసీ, నా పెళ్ళం అందో నాదే.
1: మీది చాలా ప్రిమిటివ్ థింకింగ్.
0: బట్ దిస్ ఈస్ ది బేసిక్ ఇన్స్టింక్ట్.
1: మీది చాలా సంకుచిత మనస్తత్వం.
0: సంకోచమో వ్యాకోచమో, నీతో నేను ఇంకా వాదించలేను, నాకు మెదడు వాపు వ్యాధి వచ్చేలా ఉంది, ఇక వదిలే.
1: నా కాళ్ళ మీద నేను నిలబడాలి?
0: నువ్వు నీ తలకాయ మీద నిలబడి తలకిందులుగా ఆలోచిస్తున్నావు, భార్యాభర్తల సంబంధాన్ని ఆర్థిక సంబంధంగా చూస్తున్నావు.
1: నా మాట వినండి, నన్ను అర్థం చేసుకోండి.
0: నిన్ను అర్థం చేసుకోవడం అంటే నువ్వు చెప్పింది వినడం అన్నమాట.
1: మీకు అలా అర్థమైందా? మీరు సంపాదిస్తున్నారు కదా అని నేను ఇంత చదువుకుని మంచి అవకాశం వస్తే దాన్ని వదులుకుని చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చుంటే మీ ఒక్క జీతంతో ముందు ముందు మన అవసరాలు ఎలా తీరుతాయి? ఓ ఫ్లాట్ కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, రేపు పిల్లలు పుడితే పెళ్ళాం సంపాదిస్తే డబ్బు చేదా?
0: ఎస్, నాకు డబ్బు చేదే, పెళ్ళామే స్వీట్, పెళ్ళాం అటెన్షన్ అంతా ఎప్పుడు నా మీదే ఉండాలి, అప్పుడు నాకు ఏ టెన్షన్ ఉండదు.

0: నాకు అసూయ జెల్సి ఎక్కువ. నా పిల్ల మీద ఎవడి అటెన్షన్ ఉండకూడదు, అప్పుడే నాకు మనశ్శాంతి. నేను పచ్చి స్వార్థపరుణ్ణి చాలా.
1: ఆహా, అబద్ధాలాడకండి. మీకు మీకు డబ్బు చేదా? నాకు తెలియదు అనుకున్నారా? నాకు అన్నదమ్ములు లేరు, ఆస్తి డబ్బు బాగానే ఉన్నాయి, సగం వాటా వస్తుందనే కదా మీరు నన్ను ఇష్టపడింది.
0: పద్మ, ఐఎమ్ వెరీ వెరీ సారీ ఫర్ యూ. నీ మీద జాలిగా ఉంది, కోపం కూడా వస్తుంది. పెళ్లి చూపులను నిన్ను చూసినప్పుడు టీవీ యాడ్ల వార్నర్స్ ఫ్రైడ్ అండ్ నైబర్స్ ఎన్వీ అనుకున్నా. ఆ కంపెనీ క్వాలిటీ లేదు గాని నీ నెత్తి మీద కొమ్ములు మాత్రం ఉన్నాయి.
1: గుడ్ గుడ్, అయితే ఇంక ఒప్పేసుకోండి, నేను జాబ్ లో జాయిన్ అవుతాను. రేపే మంచి రోజు, వదిలేస్తే ఇంత మంచి ఛాన్స్ మళ్ళీ రాదు.
0: సారీ, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇక నాతో చెప్పొద్దు, తెల్లారితో ఇద్దరం చెరో డబ్బా పట్టుకుని వెళ్లిపోతాం. ఎప్పుడో తిరిగి వచ్చి వేలాడి పడిపోతుంటాం. ఇంట్లో ఓ పండుగ ఉండదు, ఇంటికి తోరణం ఉండదు, ఇంటి ముందు ముగ్గు ఉండదు. షాంపూతోనే తలనుద్దుకోవడం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి పిండి వంటలు కొనుక్కోవడం, ఓ నోము ఉండదు, ఓ వ్రతం ఉండదు. చిచ్చి,
1: జీవితంలో ఒకటి ఎక్స్ట్రా వస్తే ఒకటి కోల్పోవాల్సి వస్తుంది.
0: కొన్ని కాదు, సర్వం కోల్పోతాం. పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ శిక్షణ పంచివ్వలేము. తెలుగు మసకబారిపోతుంది. నాలుగు తెలుగు పద్యాలు పిల్లలకు నేర్పండో అంటూ టీవీలో ఆక్రోశిస్తున్నారు పెద్దలు. అయ్యా, ఎవరండి నేర్పేది? ప్రథమ గురువు తల్లి ఉద్యోగంలో మగ్గిపోతుంటే.
1: అవునవును, ఆడలు చదువుకోక్కర్లేదు, ఉద్యోగం చేయనక్కర్లేదు, నోములు వ్రతాలు చేసుకుంటూ నాలుగు గోడల మధ్య పడి ఉండాలి.
0: ఆడది ఉద్యోగం చేయొచ్చు. ఎప్పుడు మొగుడు చిన్న ఉద్యోగం చేసేవాడైతే, చిన్న జీతగాడైతే ఆడది ఉద్యోగం చెయ్యాలి. కానీ నువ్వు నీ ఇగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం ఎంత మూర్ఖంగా పంతం పట్టినా, సుఖ సంతోషాలు అన్నింటినీ ఫండంగా పెట్టి జీవితాన్ని నిస్సారం చేసుకోవడానికి నేను చచ్చినా ఇష్టపడను. ఆగు పద్మా, ఆగు. ఎక్కడికి?
1: ఎక్కడికైతే మీకెందుకు, నేనేనా చేస్తే మీకే.
0: ఓరి దేవుడా, ఇంతసేపు గొంతు చించుకొని చెప్పిందంతా ఏమైంది? డాబా మీదకెళ్ళి ఎండలో కూర్చుందామనే?
1: మీకు అనవసరం అంటున్నాను కదా.
0: పద్మా, నిరసన తెలపాలంటే ఓ గంట సేపు మాట్లాడకుండా మూతి ముడుచుకొని కూర్చోవచ్చు. ఓ పూట కాఫీ తాగడం మానేయొచ్చు, ఓ పూట అన్నం తినడం మానేయొచ్చు. అంతేకాని మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం డాబా మీద కూర్చోవడం ఏమిటమ్మా?
1: మీకు వ్యతిరేకంగా నేను నిరసన ఎలా తెలపాలో తెలపకూడదో కూడా మీరే చెప్పాలన్నమాట. నాకు టూ మచ్.
0: నెలల తరబడి మాట్లాడడం మానేయడం, ముచ్చటపడి చేయేస్తే దూరంగా తోసేయడం, ఏమిటిదంతా? ఇదెక్కడ పైశాచిక ఆనందం?
1: అవును, నేను పిశాచాన్ని తెయ్యాన్ని.
0: ఇదేమిటి రూటు మార్చింది? ఏమైంది పద్మా? పద్మా, ఏమైంది పద్మా? అరే, వాంతి అవుతుందా పద్మా? పద్మా, అయ్యయ్యో, అంత వాదించి ఆవేశపడిపోయి హైరాణ పడతావు ఎందుకు? చెప్పు చెప్పు పద్మ.
1: డాక్టర్ దగ్గరికి వెళ్ళాం పదండి.
0: డాక్టర్ దగ్గరక ఒక్క వాంతి అయినందుకే?
1: ఏమో, నేను ఇప్పుడు ఎలా చెప్పగలను? డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తుంది.
0: ఏమిటి, ఏంటి కన్ఫర్మ్ చేసేది? వండర్ఫుల్ పద్మ, కంగ్రాట్స్ పద్మ. అన్నట్లు పద్మ, ఇప్పుడు నువ్వు ఏ రకమైన ఆందోళన చెందకూడదు. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండేటట్లు చేయడం నా బాధ్యత. పద్మ, నువ్వు రేపే జాబ్లో చేరు, నాకేం అభ్యంతరం లేదు. ఏసీ రూమ్ లో కూర్చోవచ్చు. పద్మా, నీ కంప్యూటర్ పక్కనే ఓ సింక్ కూడా పెట్టించుకో.
1: చాలు చాలండి, ఇప్పుడు ఇంక ఉద్యోగం చేయటం ఎలాగూ కుదరదని కదా మీ ధీమా. పదండి పదండి.
2: ఏం బాలా, ప్రయాణం బాగా జరిగిందా?
3: ఏం ప్రయాణం, ఒళ్ళు హోనం అయిపోయింది.
2: అల్లుడు ఎలా ఉన్నాడు?
3: బాగానే ఉన్నాడు, ఆఫీస్కి వెళ్ళాడు ఇవాళ. ఏమండి అసలు సంగతి, మన అల్లుడు ఓ ఫ్లాట్ బేరం చేశాడట, 20 లక్షలు. ముందు 2 లక్షలిచ్చి రిజిస్ట్రీ చేయించుకోవాలట.
2: బాగుంది, ఇల్లు కొనుక్కోవడం మంచిదే.
3: మంచిదే, కానీ వాళ్ళ దగ్గర ఎంతుందో మరి. పిల్ల మాత్రం ఇప్పుడు 1 లక్ష కావాలన్నట్లుగా తేలింది. రిజిస్ట్రీ అయిపోతే లోన్ పెట్టుకోవచ్చట.
2: నా దగ్గర అంతుందదేమో.
3: అలాగంటే ఎలా, అప్పో సప్పో చేసైనా ఇవ్వాలి. రవిని కూడా అడుగుదాం, వాడిప్పుడే వస్తున్నాడు.
2: ఏ, వాణ్ణి రమ్మని నువ్వు గాని ఫోన్ చేశావా?
3: మాట్లాడే పనుంది, ఓసారి వచ్చి వెళ్ళమని ఫోన్ చేశాను. వాడు కూడా బయలుదేరుతూ ఫోన్ చేశాడు, ఈ పాటికి వచ్చేస్తున్నాను అని.
2: వాణ్ణి అడిగితే ఏం బాగుంటుంది బాలా?
3: నిక్షేపంగా ఉంటుంది, మీరు ఊరుకోండి.
2: సరే, ఊరుకోమన్నావుగా.
3: అర్థం చేసుకోండి. ఇదిగో, మన దగ్గరున్నది మనమిస్తున్నామని వాడితో అనకండే, మీరసలే ఉండబట్టలేరు.
2: అర్థం చేసుకున్నాను కదా.
3: వాడేమన్నా పరాయి వాళ్ళకి ఇస్తున్నాడా? ఆడపడుచుకు ఆ మాత్రం పెట్టొచ్చు.
2: సరే, నువ్వే అడుగు.
3: నేనే అడుగుతాను, మధ్యలో మీరు వెర్రిమురి మాటలేమి మాట్లాడకండి.

0: స్కూల్కెళ్ళాడు నాన్న. అమ్మేమో ఉన్న ఫలాన్ రమ్మని ఫోన్ చేసింది.
1: ఒరే నాని, నీరజా నీకో మాట మరీ మరీ చెప్పమంది. బావ ఓ ఫ్లాట్ బ్యారెన్ చేశాట 20 లక్షలు. ఇప్పుడు ఈ నెలలోనే 2 లక్షలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలట. ఆ తర్వాత వాళ్ళకి లోన్ వస్తుందట. ఇప్పటికిప్పుడు వాళ్ళ దగ్గర అంత డబ్బు రెడీగా లేదంటరా. నువ్వేమైనా సర్దుతావేమోనని అనుకుంటుంది.
0: అయ్యో, నా దగ్గర మాత్రం ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా వస్తుందమ్మా?
1: అలాగంటే కాదురా, దానికి అసలే సిగ్గు మొహమాటం. ఆ అప్పుగానే ఇమ్మంటుంది. మనం మాత్రం ఆడపిల్లకు అప్పుగా ఇస్తామా? అంత దరిద్రం కట్టుకుపోయిందా? నీవిప్పుడు 50,000 అన్నా ఇచ్చావంటే మిగిలిన దానికి వాళ్ళ పాటలు వాళ్ళు పడతారులే.
0: సరేలమ్మా, చూస్తాను.
1: చూస్తానంటే కాదురా, నీ మీదే గంపెడ ఆశ పెట్టుకుంది.
0: అలాగే అన్నాను కదా, నేను ఒకసారి బయటికి వెళ్ళొస్తానమ్మా.
1: అమ్మయ్యా, ఓ పని అయిపోయింది, ఇక మిగిలింది మీ వంతు.
2: వెర్రి బాగులోడు, ఇక్కడ ఉననేశాడు. పెళ్ళాం ఏమంటుందో.
1: పెళ్ళాం ఏమంటుంది? 1 లక్ష ఖర్చు పెట్టి చదివించాం. బోల్డ్ సంపాదిస్తున్నాడు. ముష్టి 50,000 అంటే వాడి ఇన్కమ్ ట్యాక్స్ కట్టినంత కూడా కాదు. పెళ్ళాం ఏమంటుందండి? అయినా పెళ్ళానికి నచ్చ చెప్పుకుని ఒప్పించుకోలేడు చవడ సన్నాసి.
2: బాలా, మగాడికి అన్ని దశలలోనూ ఆడదే దిక్సూచి. ఆ దిక్సూచి చూపించే దిశలో ప్రయాణించే మగాడు సుఖపడతా. కనుక మనవాడిప్పుడు కనిపెట్టుకుని ఉండాల్సింది తల్లి ఆశలు కాదు, పెళ్ళాం ముచ్చట్లు.
1: మను మళ్ళీ పుట్టేశాడండి. పుట్టేసి నాకు మొగుడై కూర్చున్నాడు.
2: బాలా,
1: మీరింకమ్మ వస్తారా? నాన్న, అదిచ్చా?
3: అమ్మా.
1: తాతయ్య నీకేమిచ్చారా?
3: ఏమీ ఇవ్వలేదమ్మా.
1: మరి అత్తయ్య గారు అబ్బాయి కిరణ్ కి ఏమిచ్చారు?
3: 3 చక్రాల సైకిల్ కొనుక్కోమని 1,000 రూపాయలు ఇచ్చారు.
0: ఎందుకు పద్మ, చిన్నపిల్లలకి ఇవన్నీ చెప్పడం?
1: ఇది మరీ బాగుంది. నేను నూరిపోసేదేమిటి? వాడు మాత్రం గ్రహించుకోలేడా? పిల్లల మధ్య వాళ్ళ కళ్ళ ముందే పక్షపాతం చూపిస్తుంటే వాళ్ళకి ఆ మాత్రం అర్థం అవదా? ఏరా నాన్న, తాతయ్య నిన్ను పొలం తీసుకెళ్లారా?
3: లేదమ్మా, తాతయ్య కిరణ్ ని భుజాల మీదకి ఎక్కించుకుని కబుర్లు చెప్తూ పొలం తీసుకెళ్లారు. తాతయ్యకి అత్తయ్య పిల్లలంటేనే ప్రేమ.
1: విన్నారా విన్నారా, చిన్నపిల్లలు మనకంటే తొందరగానే గ్రహిస్తారు. ఇన్నేళ్లు వచ్చినా మీకు ఇంకా తల్లి మాటే కరెక్ట్ అనిపిస్తుంది.
0: చూడు పద్మ, సొంత తమ్ముళ్ళు చెల్లెళ్ల కంటే పెళ్ళాం తమ్ముళ్ళు చెల్లెళ్లే బాగా చనువుగా ఉంటారు. అలాగే కొడుకు పిల్లల కంటే కూతురు పిల్లల్ని ఎక్కువ చేరదీస్తారు, గారం చేస్తారు, భుజాల మీద ఎక్కించుకుంటారు. అన్నదమ్ముల పిల్లల కంటే అక్క చెల్లెల పిల్లలే చనువు అవుతారు. ఇది సహజ మనస్తత్వం.
1: ఓహో, మీరు మీ నాన్నగారు ఇలాంటి సూత్రీకరణలు బాగానే చేస్తారు. కానీ చిత్రం ఏంటంటే మీరు మాత్రం అన్నింటికి అతీతం, అంతా విరుద్ధం. అది సరే, మీ అమ్మగారేమిటి మిమ్మల్ని డాబా మీదకి తీసుకెళ్లి గుసగుసలాడారు? దేని గురించో?
0: ఏమీ లేదు, మా చెల్లెలు ఇల్లు గురించి.
1: మొన్ననే కదా 50,000 ఇచ్చారు. 6 నెలలు అవ్వలేదు, మళ్ళీ డబ్బా?
0: 50,000 ఏమిటి పద్మ, 25,000 కదా ఇచ్చాను.
1: ఓహో, మీరు నాతో అలా చెప్పారు 25,000 అని, కానీ 50,000 ఇచ్చారన్నమాట. ఆ మాట మీ చెల్లెలే నాతో చెప్పిందిలేండి.
0: మా చెల్లెలు అలా చెప్పిందా? నేను 25,000 ఇచ్చాను పద్మ. మా అమ్మ ఇంకో 25,000 ఇచ్చి 50,000 నేనే ఇచ్చినట్లు చెప్పిందేమో.
1: అయితే ఆ 25,000 మీ నాన్నగారి తెలియకుండా మీ అమ్మగారు ఇచ్చారన్నమాట. మొత్తం మీద ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు అంతా కలిపి మొత్తం 125,000 ముట్ట చెప్పారు. అదయింది కదా, ఇప్పుడు మళ్ళీ డబ్బా?
0: అదే ఫ్లాట్ బుక్ చేసుకున్నప్పుడు కట్టింది, ఇప్పుడు సెకండ్ ఇన్స్టాల్మెంట్ 5 లక్షలు కట్టాలట.
1: ఓహో, అయితే ఇప్పుడు ఎంత వేశారో మీ వాటాకి?
0: 50,000 ఇస్తే బాగుంటుంది అంటుంది మా అమ్మ. నేను బేరమన్నాను. పోనీలే, 25,000 అయినా ఇవ్వు, ఎలాగల అంది.
1: అసలు మీ బావ దగ్గర ఏముందని ఇల్లు బేరం చేశాడు?
0: ఏదో కొంచెం కష్టమైనా ఇప్పుడే కొనుక్కోవాలి. అప్పు చేసినా నిదానంగా తీర్చుకోవచ్చు. ముందు ముందు అసలే కొనలేము అనుకుంటారు కదా. అలాగే కదా మనం కొనుక్కున్నాం.
1: మాట మార్చకండి, మనం దాచుకున్న డబ్బు ఖర్చు పెట్టుకున్నాం, చేసిన అప్పు తీర్చుకుంటున్నాం. అంతేగాని మీ వాళ్ళ మీదో మా వాళ్ళ మీదో పడలేదు కదా. ఇల్లు కట్టుకోవడానికి కోరిక, ముందు ముందు కట్టుకోలేమని కంగారు కాదు. ఇల్లు కట్టుకోవడానికి డబ్బు కావాలి. మీ బావ ఎంత సొంత డబ్బుతో మొదలు పెట్టాడో మరి.
0: పద్మ, నేను ఆ ప్రశ్నలు ఏమీ వేయలేదు. వాళ్ళకి ఏదో అవసరం వచ్చింది, అయిన వాళ్ళం కదా అని అడుగుతారు. అడిగారు కదా అని మనం మరీ అంత లోకుగా మాట్లాడకూడదు.
1: ఈ ఇల్లు పూర్తయ్యేసరికి ప్రతి ఇన్స్టాల్మెంట్ కి 25,000 మీ నాన్నగారు ఎలాగూ ముట్ట చెప్తారు. అలా ఇచ్చి ఇచ్చి చివరికి మిగిలేది ఏమి ఉండదు. అక్కడ అప్పులు మిగల్చకుండా ఉంటే అదే గొప్ప. అది కాకుండా మిమ్మల్ని కూడా గుంజునంత గుంజాలని చూస్తున్నారు, అర్థం చేసుకోండి.
0: పద్మ వదిలే, ఇలాంటి డిస్కషన్లో నాకు ఇష్టం ఉండదు.
1: చూడండి, మీ దగ్గర డబ్బే లేదని ఫోన్ చేయండి.
0: చేస్తానులే.
1: అదేం కాదు, ఇప్పుడే చేయండి. అంతకీ కావాలంటే గృహప్రవేశం నాడు గిఫ్ట్ గా ఇద్దాం, 5,000 10,000.
0: రైటే పద్మ, కాని ఇప్పుడు నన్ను అడిగారు, నేను ఇస్తానన్నాను. నేను మాట తప్పలేను, ఇవ్వక తప్పదు.
1: ఎందుకు తప్పదు? ఇది 2వ ఇన్స్టాల్మెంట్,
4: ముందు 50,000 ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ

0: పాతిపేలేయమంటున్నారు, ఇంకా ఎన్ని వాయిదాలు, ప్రతిసారి మిమ్మల్ని తెమ్మంటూనే ఉంటారు. ఇప్పుడు కాదనిస్తే ఇంక అడగరు, వాళ్ళు ఇచ్చేది ఎలాగూ మానరు. ఇప్పుడే ఫోన్ చేయండి ఆ మాటిని, ఇప్పుడు ఇవ్వటం కుదరదని.
1: నవ మాసాలు మోసి కన్నాను, వేలు లక్షలు పోసి చదువు చెప్పించాం కదరా, మా మాటకి పూచికపుల్ల విలువ కూడా ఇవ్వవరా నువ్వు?
0: అందులో మీ అమ్మా నాన్న స్పెషాలిటీ ఏముంది? సృష్టిలో అందరూ చేసే పని అది. కూలీనాలి చేసుకునే వాళ్ళు కూడా పిల్లలకు చదువు చెప్పించుకుంటున్నారు.
1: అంత జీతం తెచ్చుకుంటున్నావు, తోడు పుట్టిన దానికి సాయం చేసి ఇల్లు నిలబెట్టడం నీకు కూడా బాధ్యత కాదా? అది నీకు కూడా జయం కదా. ఈవేళ పెళ్ళాం వచ్చి వీల్లేదు అంటే గంగిరెద్దులా తలుపుతావేమిట్రా చవట సన్నాసి.
0: పెళ్లి చేసుకున్నాక పెళ్ళ మాటకు కూడా విలువ ఇవ్వాలి. ఇన్నేళ్ళు వచ్చాక తల్లి చెల్లి అంటూ వేలు లక్షలు దోచిపెట్టాలంటే ఏ పెళ్ళం ఒప్పుకోదు.
1: ఆడపడుచుకు పెడితే జయం, అది దోచిపెట్టడం అనుకుంటే ఎక్కిరారు.
0: అవును మరి, ఇక్కడ రూపాయలు చెట్టే ఏమీ లేదు అడిగినప్పుడల్లా దులిపి పోసేయడానికి.
1: ఎరా చవలమ్మ, నీ పెళ్లినాడు నీ పెళ్ళానికి 5 ఎకరాల పొలం, 40 తులాల బంగారం వాటా వస్తుందన్నారు. పెళ్ళ 8 ఏళ్లయింది, పంట శిస్తు 1 రూపాయైనా ఇచ్చారా?
0: చిచ్చి, మీరింత దిగజారిపోతారనుకోలేదు. నా పుట్టింటి ఆస్తి నా కోసం, నా పిల్లల కోసం, అంతేగాని మీ అమ్మ కోసం చెల్లి కోసం కాదు.
1: ఆ డబ్బు మీద నీకు అధికారం ఉంటుంది, నీకేం సంబంధం లేదంటే పెళ్లి మాటల్లో ఎందుకు అనుకోవాల్సి వస్తుంది?
0: నాకిచ్చేది మా అమ్మ పోయాక ఇస్తారు, పెళ్లినాడే ఇచ్చేయాలని ఎంత గతి లేని వాళ్ళైనా ఆశించరు.
1: నీ పెళ్ళాం ముష్టి డబ్బు నాకెందుకురా? ఆ పంట డబ్బు మేమేమైనా నువ్వైనా ఎప్పుడైనా ఎత్తావా? మరి నీ జీతం నుంచి వెధవది ఓ 25 వేలివ్వడానికి ఇంత అల్లర పెడుతుందో నీ పెళ్ళం?
0: మీరింత సంస్కారహీనులనుకోలేదు, ఇంత నీచారికి దిగజారుతారనుకోలేదు, మీలో ఎంత కుళ్ళు కుట్ర పెరిగిపోయాయనుకోలేదు. మీతో ఇన్నేళ్ల కాపురంలో నా మాటకి ఎప్పుడూ విలువివ్వలేదు, నేను కోరుకున్నట్టుగా నన్నేమీ చేయనివ్వలేదు. మీ తల్లి చేతిలో మీరు తోలుబొమ్మ, నన్ను కూడా మీరు బొమ్మలా ఆడించాలనుకుంటున్నారు, నన్ను బానిసగానే భావిస్తున్నారు. మీ చేతగానితనం, మూర్ఖత్వం, మొండితనం భరిస్తూ నేను ఇంక బతకలేదు. నాకీ జీవితం అక్కర్లేదు, ఈ దిక్కు మాలిన బతుకు నాకు అక్కర్లేదు, అక్కర్లేదు.
2: పద్మా, పద్మా, ఏంటిది పద్మా? ఆగు, నా మాట విను పద్మా, ప్లీజ్. అయ్యో పద్మా, ఎందుకు? ఆగు, ఆగు,
0: నన్ను ఆపకండి, నేను చచ్చిపోవాలి.
2: పద్మా ప్లీజ్,
0: నన్ను ఆపకండి
2: ప్లీజ్. పద్మా, నా మాట విను పద్మా, పద్మా, పద్మా, పద్మా, పద్మా.
3: అమ్మా, అమ్మా, మా అమ్మ కాలిపోతోంది, మా నాన్న మా అమ్మని కిరోసిన్ పోసి కాల్ చేస్తున్నాడు. మంటలు, మంటలు, రక్షించండి, రక్షించండి, రక్షించండి.
4: మిస్టర్ రవీంద్ర, మీరు మీ భార్య శ్రీమతి పద్మని ఒంటి మీద కిరసనాలు పోసి నిప్పండించి హత్యాప్రయత్నం చేశారని, దానికి ప్రత్యక్ష సాక్షి మీ కుమారుడు ఆదిత్య కేకలు పెట్టినట్లు ఆ కేకలు విని అక్కడికి చేరిన ఇరుగు పొరుగు వారు చెబుతున్నారు. దీనికి మీ జవాబు ఏమిటి?
5: యువరానర్, నేను హత్య చేశాను, నా భార్య మనసు నులిమి చంపేశాను. ఆమె ఆత్మాభిమానాన్ని, వ్యక్తిత్వాన్ని, జీవితం మీద ఆమె పెంచుకున్న ఆశల్ని, ఊహల్ని అన్నింటినీ చంపేశాను. కానీ యువరానర్, కిరసనాయిలు పోసి నిప్పంటించి హత్యా ప్రయత్నం నేను చేయలేదు యువరానర్, తనే నిప్పంటించుకుంది. నేను ఆ మంటలో ఆర్పి ఆసుపత్రి తీసుకెళ్లి వైద్యం చేయించాను, అయినా నేను హంతకుండా యువరానర్, నేను హంతకుండా ఒప్పుకుంటున్నాను యువరానర్.
4: ఆమె ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?
5: అభిప్రాయ భేదం వచ్చింది, ఆ కోపంలో విచక్షణ కోల్పోయింది యువరానర్.
4: ఏమిటి, ఒకసారి అభిప్రాయ భేదం వచ్చినందుకు అంత తీవ్ర నిర్ణయానికి వచ్చిందా?
5: ఒక్కసారి కాదు యువరానర్, అనేక సార్లు. నేను నా తల్లిదండ్రుల్ని సంతోష పెట్టాలనుకున్నాను, అందుకు నేను చేసిన పనులని ఆమె ఆమోదించలేదు. తన ఇష్టం కోసం ఆమె చేసిన ప్రయత్నాలను నేను వ్యతిరేకించాను. ఏ విధంగానైనా ఆమె అనుకున్నట్లుగా జరగలేదు. ఒకసారి తర్వాత ఒకసారి, మళ్లీ మళ్లీ, ఎన్నో సార్లు కోపం వచ్చి ఘర్షణలు జరగగా చివరికి ఇప్పుడు పట్టరాని ఆవేశంతో ఈ పని చేసింది యువరానర్.
4: మూర్తి గారు, మీ అమ్మాయి అవసరాలు తీర్చడానికి ఆ భారం మీరు భరించవచ్చేమో గాని మీ అబ్బాయి మీద పడేయటం కరెక్టేనంటారా?
6: ఆడపిల్లలకి పెళ్లిళ్ళై వాళ్ళు కాపురానికెళ్ళాక కూడా కూతురు, పిల్లలు, వాళ్ల అవసరాలు, యోగక్షేమాల మీద మమకారం ఉంటుంది కదా యువరానర్. వాళ్ల అవసరాలు మేం తీర్చలేకపోయినా ఆ భారం కొడుకులు కూడా భరించాలనే తల్లిదండ్రులు ఆశిస్తారు. అంత మాత్రాన కొడుకు కోడలు మధ్య మనస్పర్ధలు రావాలనుకో కదా, చాలా చింతిస్తున్నాను.
4: లేదు మూర్తి గారు, మీరు అమాయకత్వం నటిస్తున్నారనిపిస్తోంది.
6: వాళ్ల మధ్య కలతలు వస్తాయని నాకు తెలుసు యువరానర్, కానీ ఇంత తీవ్రంగా ఉన్నాయని ఊహించలేదు. నేను నా వివాహం అయిన దగ్గర నుంచి నా భార్య మనోభావాలకి అనుగుణంగానే నడుచుకున్నాను. వాడి విధానాన్ని సరిదిద్దవలసిన వాడి

0: వాడి కుటుంబ కలహం విషయం నాకు పూర్తిగా తెలియకపోయినా దానికి పూర్తి బాధ్యత నేనే వహించాలి. యువర్ ఆనర్, నా తప్పును అంగీకరిస్తున్నాను.
1: శ్రీమతి బాలత్రిపుర సుందరి గారు,
2: చిత్తం యువర్ ఆనర్.
1: ఒక తల్లిగా మీ కొడుకులు కూతుళ్లు సుఖపడాలనుకుంటారా?
2: చిత్తం యువర్ ఆనర్, అనుకుంటాను.
1: మరి మీ కోడల్ని మీరు విరోధంగా చూస్తే ఆమెకు కోపం వస్తుంది. మీ కొడుకు మీ మాటే సమర్థిస్తే ఆమెకు ఇంకా కోపం వస్తే అది మీ కుమారుడు సుఖ సంతోషాలకు ఆటంకం అవ్వదంటారా?
2: వాడి సుఖ సంతోషాలకు ఆటంకం అవ్వాలని ఎందుకు అనుకుంటాం యువరానా?
1: అనుకోకుండానే కోడలి ఇష్టానికి వ్యతిరేకంగా మీ కూతురు ఇల్లు కట్టుకోవడానికి డబ్బు తెమ్మని మీ కొడుకుని ఒత్తిడి చేశారా?
2: అలా డబ్బు తెమ్మని నేను ఒకటికి రెండు సార్లు చెప్పిన మాట నిజమే. వాడు అతి మొహమాటానికి పోయాడు. డబ్బు లేదని మాకు ఖండితంగా చెప్పలేకపోయాడు. అటు పెళ్ళానికి నచ్చ చెప్పలేకపోయాడు.
1: ఇంకా మీరు దాచడానికి, మీ తప్పేమీ లేదని కప్పిపుచ్చుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. మీ అమ్మాయికి డబ్బు ఇవ్వడానికి మీ కోడలు ఇష్టపడడం లేదంటున్న కొద్దీ మీలో పట్టుదల పెరిగింది. మీ కొడుకును సతాయిస్తూ రెచ్చగొట్టారు. మీ అబ్బాయికి మనశ్శాంతి లేకుండా చేశారు. అతనికి కుటుంబ సౌఖ్యం లేకుండా చేశారు. చివరికి మీ కోడలు ఆత్మహత్యకు పాల్పడే స్థితికి తీసుకొచ్చారు. మీ కొడుకుని నేరస్తుని చేశారు. మీ కొడుకు మానసిక స్వేచ్ఛను మీరు హరించారు. చెప్పండి.
2: అవును, అతిగా పెద్దరికానికి పోయి అందరూ నా పెత్తనంలోనే ఉండాలని గయ్యాళిగా ప్రవర్తించాను.
1: ఏమ్మా పద్మ, నిన్ను కిరసనాలు పోసి నిప్పండించి హత్యా ప్రయత్నం చేయలేదు అంటున్నాడు నీ భర్త. చేశాడని సాక్ష్యం చెబుతున్నాడు నీ కొడుకు. నువ్వేమంటావు?
3: క్షమించండి యువర్ ఆనర్, నా భర్త నా మీద హత్యా ప్రయత్నం చేయలేదు. నా కొడుకు పసివాడు. నేను ఒంటికి నిప్పంటించుకోవటం వాడు చూడలేదు. ఆయన నా ఒంటి మీద మంటలు ఆర్పుతుండగా వాడొచ్చాడు. ఆయనే అంటించుంటాడని ఊహించుకున్నాడు అంతే.
1: నీ సమస్యకి ఆత్మహత్య పరిష్కారం అని ఎందుకు అనుకున్నారు? కొన్నాళ్ళు ఓర్పు వహిస్తే నీ భర్త నీ దారికి రావచ్చు కదా.
3: మా పెళ్ళయి 8 ఏళ్ళైంది యువరాను. నా భర్తకి తల్లి మీద నుంచి భార్య మీదకు మనసు మళ్ళవలసిన వయసు దాటిపోయింది. కానీ ఆయనకు మనసు రాలేదు. 8 ఏళ్ళు ఓపిక పట్టాను. ఎప్పుడు తల్లిని సంతోష పెట్టాలనే తాపత్రం ఆయనకి. ఇక విసుగొచ్చి ఓపిక నశించింది యువర్ ఆనర్. ఓ ఆవేశంలో ఆయన మీద కోపం వల్ల ఆయన మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాననుకుంటూ ఆత్మహత్యా ప్రయత్నం చేశాను. చావవలసిందాన్ని బ్రతికాను. ఇది నాకు పునర్జన్మ యువర్ ఆనర్. మళ్లీ నాకు ఆశ చిగురిస్తోంది మే ఇద్దరం అన్యోన్యంగా ఉంటామని.
1: అందరూ సమస్యని అర్థం చేసుకున్నట్లే కనిపిస్తారు. అందరూ తమ తమ లోపాలని గుర్తించారు. వాటిని సవరించుకుని సుఖ జీవితాలను అనుభవిస్తారని ఆశిస్తున్నాను.
4: మీరింతవరకు భామావిలాసం నాటిక విన్నారు. రచన శ్రీ భమిడిపాటి అనంతశర్మ. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. నిర్మాణ సహకారం డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఇందులో పాల్గొన్నవారు సచ్చిదానందమూర్తి, శ్రీ సిహెచ్వివి రామ్మూర్తి, బాలాత్రిపుర సుందరి, డాక్టర్ డి శమంతకమణి, రవీంద్ర, శ్రీ వేంపాటి రమేష్, పద్మ, శ్రీమతి వి జయంతి ప్రభాకర్, ఆదిత్య, శ్రీ వై వెంకటనాగ సుబ్రహ్మణ్య శర్మ, న్యాయమూర్తి శ్రీ పోలూరి మోహనరామ్ ప్రసాద్. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్దిసేపట్లో రాగం తానం పల్లవి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వింటారు.

కర్ణాటక సంగీత సభ రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ నర్సీపురం వెంకటరమణ మరియు బృందం వారి నాదస్వరం వింటారు. శ్రీ టి శేఖర్ ప్రత్యేక డోలు.

0: మీరింతవరకు శ్రీ నరసీపురం వెంకటరమణ బృందం నాదస్వరం విన్నారు. షణ్ముఖ ప్రియరాగం ఆదితాళం లఘుకాలం పల్లవి ఎత్తుగడ సమం నుంచి పల్లవి సాహిత్యం శ్రీ జానకి శ్రీ రఘువర శ్రీరామ శ్రీ టి శేఖర్ డోలో. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

విందాం ఇంద్రధనుస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా గీతాంజలి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన ఈ పాట.

ఇంద్రధనుసు కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట ఇద్దరు మిత్రులు చిత్రం నుండి పార్థసారథి చిత్ర పాడిన పాట అది. శ్రోతలు, ఇంతవరకు ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి ప్రసార వివరాలు: రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో గంగా స్తోత్రం వింటారు. 6:30 శ్రీమతి వై చంద్రకళా గారు వినిపించే వినదగు మాట. 6:35 సేద్యశుద్ధులు కార్యక్రమంలో వరిలో పోషకాల యాజమాన్యం గురించి రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం విజయశంకర్ బాబు గారు అందించే వివరాలు. రేపు ఉదయం 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక విజ్ఞాన విపంచి. ఇందులో సైబర్ నేరాలు జాగ్రత్తల గురించి డాక్టర్ జి ఆంజనేయులు గారి ప్రసంగం. అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ, సహకారం శ్రీ బి చలపతి, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ రచన శ్రీ కెఎన్ రామకృష్ణ, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 9:00 మన ఆలయాలు కార్యక్రమంలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి వివరాలు, వ్యాఖ్యాతలు శ్రీ వి చలపతి మరియు శ్రీమతి వి పద్మలత. 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 10:00 సాయంత్రం 5:00 వింటారు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. రేపటి మా సాయంత్రం ప్రసారంలో 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. రేపటి అంశం కుటుంబ సభ్యులు లేదా బంధుమిత్రులలో సాధారణంగా మీరు ఎవరి సలహాలు తీసుకుంటారు, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ నంబర్ 08554. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. ఇక రేపు సాయంత్రం 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. రేపు రాత్రి 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. రేపు రాత్రి 7:45 మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ 2026లో భాగంగా దుబాయ్లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా మరియు హాంకాంగ్ జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40

40 నిమిషాలకు క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగింపు. రాత్రి 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగింపు. ఈ కార్యక్రమం ఆట ముగిసే వరకు ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:01 దాటి 59 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 101.7 MHz

ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం 11:01 దాటి 59 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 నూట 1.7 MHz.